ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 26వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 16వ తేదీ శనివారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ పై ప్రభాత ప్రసారం ప్రారంభం. 102 మెగాహెడ్స్ ఎఫ్ఎం ద్వారా కూడా ఈ ప్రసారాలు. శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:56 నిమిషాలు 50 సెకండ్లు. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

0: శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం విన్నారు భక్తిరంజన్లో వీరింతవరకు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, చింతన వ్యాఖ్యాత శ్రీ నెయ్యగాబుల కృష్ణ.
1: ప్రాణి మనుగడకు ఆధారమైంది ఆహారం. ప్రాణి భూమిపై పడిన దగ్గర నుండి తిరిగి భూమిలో కలిసే వరకు ఆహారంతో సంబంధం తప్పనిసరి. అన్నాద్భవంతి భూతాని, అన్నేనైవ జీవంతి. అన్నము నుండి పుట్టిన ప్రాణులు అన్నంతోనే జీవిస్తున్నవని గీతావచనము. అద్యతే ఇది అన్నం, తినబడే పదార్థం ఏదైనా అది అన్నమే అవుతుందని వ్యాకరణ సూత్రం చెబుతుంది. ఆహారాల్లోనే భేదాలు తప్ప ఆకజానాత్, పంచకోశాత్మకమైన ఈ దుర్లభమైన మానవ దేహాన్ని నిలబెట్టుకోవడానికి తీసుకునే ఆహారం పరబ్రహ్మ స్వరూపంగా భావించాలని ఉపనిషత్తులు చెప్పాయి. అందుకే ఆహారాన్ని ప్రసాదంలా కళ్ళకద్దుకొని భుజించడం అనేది మన సంప్రదాయంగా వస్తూ ఉన్నది. మనం భుజించే ఆహారం కష్టార్జితం, న్యాయార్జితం, దైవార్పితం, సాత్వికం అయి ఉండాలి. అట్టి ఆహారం యొక్క సూక్ష్మాంశము శుద్ధ సాత్విక మనస్సును కలుగు చేస్తుందని ఆయుర్వేదం చెబుతుంది. శుద్ధమైన అద్దంలోనే స్వీయ ప్రతిబింబ దర్శనం కలుగునట్లు పరిశుద్ధమైన మనఃఫలకంలోనే పరమాత్మ దర్శనం సుస్పష్టమవుతుంది. అన్నదానం మహాదానం అని శాస్త్రాలు చెప్పాయి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం అనేది కేవలం ఒక చర్య కాదు, అది జీవితాన్ని ప్రసాదించే పరమ పవిత్రమైన అవకాశం. తరిగొండ వెంగమాంబ, తిరుమలకు వచ్చే భక్తుల ఆకలి తీర్చడమే స్వామి సేవగా తెలిసింది. చదువేలేని డొక్కా సీతమ్మగారు అన్నార్తుల ఆకలి తీర్చడమే భగవద్ ఆరాధనగా భావించింది. తన దర్శనార్థం ఎక్కడెక్కడ నుండో వచ్చేవారి ఆకలిని గుర్తించి అన్నం పెట్టిన మహాతల్లి జిల్లెల్లమూడి అమ్మ. వీళ్ళందరూ ఆధునిక అన్నపూర్ణమ్మలుగా ఖ్యాతి చెందారు. అన్నం బహుకుర్వీత, అన్నాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసి వితరణ చెయ్యమంటుంది వేదం. విధిహీనం అసృష్టాన్నం, అన్న సంతర్పణలేని యజ్ఞయాగాదులు తామసికములని గీత బోధించింది. మనిషి జీవితంలో జరిగే షోడశ సంస్కారాలలో అన్న సంతర్ప

0: అర్పణ ఒక ముఖ్యమైన భాగం. భగవద్దత్తమైన ఆహారాన్ని భగవన్ నివేదితం గావించి తత్ప్రసాదంగా తీసుకోవడం శిష్టాచారం. ఆహారాన్ని వృధా చేయడం మహాపాపం. ఆహారాన్ని వృధా చేయడమంటే పరమాత్మను అవమానించడమే. అన్నం ననింద్యాత్ తద్వ్రతం, అన్నాన్ని అవమానించరాదనే వ్రతాన్ని స్వీకరించమని ఉపనిషత్ ప్రతిపాదించింది. అన్నం విలువ తెలియాలంటే ఆకలి బాధ తెలియాలి. అందుకని తరచూ ఉపవాస వ్రతాలు చేయమనడంలో ఉద్దేశ్యమిదే. ఆకలితో బాధపడుతున్న వారికి ఎంత మంచిని ధర్మాన్ని బోధించినా వారి తలకెక్కదు. ముందుగా అన్నం పెట్టి వారి ఆత్మారాముణ్ణి సంతృప్తిపరిచి ఆ తరువాత వారికి ధర్మబోధ చేయండని స్వామి వివేకానంద చెప్పారు. ఒక గురువుగారు తాను భోజనం చేసే సమయంలో పక్కనే కొబ్బరి చిప్పలో నీరు చిన్న సూది పెట్టుకునేవారు. పొరపాటున క్రింద పడిన మెతుకులని సూదితో గుచ్చి నీటిలో కడిగి వేసుకోవడానికి, కానీ తనకు అలాంటి అవసరం రాలేదని చెప్పేవారు. అన్నానికి అంతటి గౌరవమిచ్చిన సంస్కృతి మనది, కానీ నేడు అనేక సందర్భాల్లో ముఖ్యంగా శుభకార్యాల్లో ఆహార పదార్థాల వృధా ఏ స్థాయిలో జరుగుతూ ఉంటుందో చూస్తున్నాము. ఆహార వృధాను అరికట్టగలిగితే ఎందరో అన్నార్తుల ఆకలి బాధను తీర్చిన వారమే కాకుండా పరమాత్మకు ప్రీతిపాత్రులమూ అవుతాము. అన్నదాత అంటే ప్రాణదాత. అన్నదాత సుఖీభవ. పెద్దల ఆశీస్సు. స్వస్తి.
1: శ్రీ నేయిగాబుల కృష్ణగారి వ్యాఖ్యానంతో చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

మన నేల సత్తువ మనకి చాలా చాలా ముఖ్యం. ఈ నేల సత్తువను కాపాడుకోవటానికి, మన నేలకు బలం ఇవ్వటానికి, మన పంటల్లో అధిక దిగుబడులు పొందటానికి మనము బాగా ఖర్చు పెడతా ఉంటాం. ముఖ్యంగా రసాయనిక ఎరువు మందులకి, రసాయనిక పురుగు మందులకి, తెగుళ్ళు మందులకి, చివరికి కలుపు మందులకి విపరీతంగా ఖర్చు పెడతా ఉన్నాం. నేల ఆరోగ్యం ఏ విధంగా మెరుగుపరుచుకోవచ్చు అనేది పరిశీలిస్తే, రసాయనిక ఎరువు మందులు ఎక్కువగా వేసుకుంటే నేల ఆరోగ్యమే మెరుగుపడదు. ఏదో తాత్కాలికంగా కాస్త కొస్త పోషణ ఇచ్చి ఆ సారికి మనకు ఏదన్నా దిగుబడులు వస్తాయి, కానీ ఎక్కువ కాలం మన భూమి మనకి ఆరోగ్యంగా ఉండి మంచి ఫలసాయం ఇచ్చేలాగా ఉండాలంటే మటుకు పూర్తిగా రసాయనిక ఎరువుల మీద ఆధారపడి వ్యవసాయం చేయటం మటుకు మంచి ఆలోచన కాదు, మంచి పద్ధతి కూడా కాదు. మరి ఏం చేయాలా? నేల సత్తువుని సహజంగా పెంచుకోవాలి. నేలలో ఉన్నటువంటి కర్బన శాతాన్ని, సేంద్రియ కర్బనాన్ని మనం బాగా పెంచుకోవాలి. దానికి మనకున్నటువంటి అవకాశాలు ఏంటి? సరే, గ్రామాల్లో మనం పరిస్థితులు చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంది, పాడి పశువుల పోషణ బాగా తగ్గింది. అంతకుముందు ఈ గేదెలతో పాటుగా దున్నపోతులను కూడా పనికి వాడేవాళ్ళం, మరి ఈ మధ్యకాలంలో ఎక్కడా కూడా కనిపించట్లేదు, ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు తప్ప. ఇక తెల్ల పశువులు కూడా, ముఖ్యంగా ఎద్దులతోటి వ్యవసాయం చేసేది కూడా తగ్గింది. ఆవులు సరే ఉన్నాయి, వాటి వల్ల మన పాల దిగుబడి వస్తుంది కాబట్టి కాస్త కొస్త చేసుకుంటూ ఉన్నాం. దానికి తోడు ఈ మధ్యకాలంలో మనం సెక్స్ సార్టెడ్ సెమెన్ అని ఎక్కువగా పెయ్యదూడలు పుట్టేటువంటి విధానాన్ని మనం ఇష్టపడతా ఉన్నాం. సరే, కారణాలు అనేకం, పరిస్థితులను బట్టి, మన అవసరాలను బట్టి, ఖర్చులను బట్టి మనం ఆలోచించాల్సిందే కాదంట్లా, కానీ మన వ్యవసాయం కూడా మనం కాపాడుకోవాలి కదా. మనం చేసేటువంటి వ్యవసాయంలో ఎద్దులు దున్నలు ఇవన్నీ లేకుండా మరి సేంద్రియ పదార్థం ఎంత అందిస్తాం? కొన్ని పాడి పశువులు ఏదో ఇంటి అవసరాల కోసం పెంచుకుంటున్నాం, కాస్త కొస్త పేడేస్తుంది, కానీ సరిపోయిద్దా?

0: పొలానంతటికీ సరిపోదు. మరి ఎట్లా? అంతకుముందు పూర్తిగా ఈ సేంద్రీయ పదార్థం గెత్తం మీదే ఆధారపడి మనం పశువుల్ని మనం పెంచుకునేవాళ్ళం. వాటి వల్ల వచ్చేటువంటి ఈ గెత్తాలంతా కూడా పొలంలో ముందే తోలేసి భూమిలో కలయబెట్టేవాళ్ళం. ఇప్పుడు అవకాశం లేదు. ఏదైనా కాస్త కోస్తూ కొంతమంది రైతులు మాత్రమే చేసుకోగలుగుతున్నారు. తత్మా రైతులందరూ కూడా మళ్ళీ కాంప్లెక్స్ ఎరువులు, యూరియా, డిఏపీలు లేకపోతే సూపర్లు దండిగా వేసుకోవడమే మొదలు పెడతారు. అట్లా కాకుండా నేల ఆరోగ్యం మెరుగుపడుతూ వ్యవసాయం చేసుకోవాలి. ఎక్కువ కాలం నేల ఆరోగ్యంగా ఉండాలి. మనకి ఈ నేల వలన ఖర్చులు తగ్గాలి, అంటే పెట్టేటువంటి పోషణ ఖర్చులు తగ్గాలి. దీనికి ఒక సులువైన మార్గం, మనకి సేంద్రీయ పదార్థం ముఖ్యంగా ఈ పశువుల పెండ గెత్తం లేకపోయినా సరే సులువైన మార్గం ఏంటి అంటే పచ్చిరొట్ట పంటలు సాగు చేయటం. ఈ పచ్చిరొట్ట పంటలు సాగు చేయటం అనేటువంటి అలవాటు పూర్తిగా కొంతమంది రైతు సోదరులు వరి ముందు వేసేటువంటి అలవాటుతో ఉన్నారు, కానీ ఇతర పంటల ముందు ఈ పచ్చిరొట్ట పంటలు సాగు చేసేటువంటి అలవాటు చాలా తక్కువ మందిలో ఉందని చెప్పాలి. ఒకవేళ నీటి వస్తున్నటువంటి రైతు సోదరులు కూడా, ఏది మామూలుగా బోర్ల ద్వారా కానీ చెరువుల ద్వారా కానీ నీరు ఇచ్చేటువంటి రైతు సోదరులు కూడా చాలా తక్కువ మంది మాత్రమే ఈ పచ్చిరొట్ట పంటలను సాగు చేసి వాటిని భూమిలో కలయదున్ని తర్వాత పంట వేసుకోవడం అనేది చేస్తున్నారు. దీని మీద అవగాహన లేక ఇలా చేస్తున్నారు. కానీ మన నేలకు అవసరమైనటువంటి సహజమైనటువంటి పోషణ మనకి ఈ పచ్చిరొట్ట పంటల వలన వస్తుంది. వాటిని సద్వినియోగపరుచుకున్నట్లయితే తక్కువ ఖర్చుతోటి మన నేల ఆరోగ్యం బాగుపడుతుంది. కలుపు సమస్య కూడా ముఖ్యంగా పంట ముందు ఇవన్నీ మనం సాగు చేస్తాం కాబట్టి, దాన్ని తిరిగి భూమిలో కలి తొక్కుతాం కాబట్టి మురగబెట్టి కలుపు సమస్య కూడా చాలా తగ్గుతుంది. వీటన్నిటిని ఉపయోగించుకునే విధంగా పచ్చిరొట్ట పంటని సాగు చేసుకోవడం చాలా చాలా అవసరం అనేది మన వాళ్ళంతా అర్థం చేసుకోవాలి. అన్నిటికన్నా మించి రసాయనిక ఎరువు మందుల్ని తగ్గించుకోవచ్చు, పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది, రాను భూములన్నీ కూడా చౌడుబారిపోతూ ఉన్నాయి. రసాయనిక ఎరువులు ఎక్కువగా వేయటం కానీ ఇతర రకాల కారణాల వల్ల కానీ భూములు చౌడుబారిపోతున్నాయి. ఈ చౌడుబారిపోతున్నట్టు భూములు మళ్ళీ మామూలు భూములుగా మార్చుకోవాలంటే మనకున్నటువంటి సులువైన మార్గం పచ్చిరొట్ట పంటల్ని పూత దశ దాకా పెంచి భూమిలో కలయితొక్కుకోవటం. జీలుగు కానీ జనుము కానీ, అంటే కట్టె జనుము అంట మన ఇక్కడ, కట్టె జనుము కానీ లేకపోతే మినుము కానీ పెసర కానీ ఉలవ కానీ ఏదో ఒక దాన్ని, పిల్లి పెసర కానీ, వీటన్నిటిని కూడా పచ్చిరొట్ట పంటగా సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా జీలుగా మనకి ఈ చౌడు నిరగ్గొట్టడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. వీటిని పెంచుకునేది పెద్ద కష్టమైన పనేం కాదు. మనకు నాలుగు చినుకులు పడంగానే వెళ్ళి ఇత్తనాన్ని జల్లుకున్నట్లయితే అదే వస్తుంది. మళ్ళీ ఎప్పుడైనా ఇంకొక వాన పడితే అది పూత దశకు రానే వస్తుంది. 40-45 రోజుల్లో పూత దశకు రాగానే వాటిని అన్నింటిని భూమిలో తొక్కేసి మురగబెడితే మనకు ఉపయోగపడుతుంది. అది భూమిలో తొక్కేసి ఉన్న నెలకి ఇంకొక వాన పడుతుంది, మురిగిపోద్ది కూడా. లేదా కాస్త కోస్త నీరు ఇవ్వగలిగితే ఇంకా మంచిది, తొందరగా మురిగిపోద్ది. ఏదైనా ఇంకా మురగాలి కష్టంగా ఉందంటే సూపర్ కాస్త జల్లేస్తే తొందరగా మురిగిపోయింది. ఎంత సులువైన పని. కానీ మనం ఎంతమంది దాన్ని ప్రయత్నించి మన నేలని బాగు చేసుకుంటున్నాం అనేది మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఒకవేళ ఇలా పంటల్ని ఈ విధంగా సాగు చేసుకొని భూమిలో తొక్కడం కష్టం అనుకుంటే బయట పచ్చాకు, మనకి గ్లైడ్సీడ్ అని, వేప అని, గాను కానీ ఇలాంటి ఆకులన్నీ కూడా మనకి బయట దొరుకుతాయి. వాటిని తెచ్చి ఆకులు కానీ కొమ్మలు కానీ ఒక 5-6 టన్నులు మనం భూమిలో కలయితొక్కినట్లయితే నేలకి ఈ పచ్చాకంతా కలిసి భూమిలో మురిగిపోయి మన నేలకు జీవం ఇస్తాయి, సూక్ష్మజీవులు బతకడానికి ఆశ్రయిస్తాయి. ఇంత మంచి అవకాశం, ఇది అనే చేసుకొని కనీసం నేలను కాపాడుకోవాలి మనం.
1: రాగాల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లా ప్రాంతాలు, యానం ప్రాంతం రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం. చెప్పుకోదగిన మార్పు ఏమీ లేదు. వాతావరణ సమాచారం విన్నారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణ అభివృద్దికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉదయం ఉండవల్లి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి నరసన్నపేట సమీపంలోని తామ్రపల్లి చేరుకోనున్నారు. అనంతరం నరసన్నపేటలో జరిగే ప్రజావేదిక సమావేశం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం స్థానిక ప్రజలతో సమావేశమై సమస్యలు, అభివృద్ది అంశాలపై చర్చించనున్నారు. తరువాత తామ్రపల్లిలో నిర్వహించే పార్టీ నాయకుల సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం తిరిగి ఉండవల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. తెలంగాణ అభివృద్దికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న పదేళ్లలో తెలంగాణ ఎలా ఉండబోతోంది అనే అంశంపై హైదరాబాదులో ఒక మీడియా సంస్థ నిన్న నిర్వహించిన కాంక్లేవ్లో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వంలో సంక్షేమం నిరంతర ప్రక్రియలాగా అభివృద్ది దీర్ఘకాలిక ప్రణాళికలతో కొనసాగాలని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంటును ప్రపంచస్థాయి మేధావులు, కార్పొరేట్ సంస్థల సూచనలతో రూపొందించామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ, మెట్రో, హైవేలు, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ వంటి మౌలిక వసతుల అభివృద్దితో భారీ పెట్టుబడులు ఆకర్షిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. చమురు దిగుమతులపై భారం తగ్గించేందుకు పెట్రోలియం ఉత్పత్తుల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 20-40% పెంచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. ఈ అంశంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో నిన్న ఫోన్లో మాట్లాడారు. బ్రెజిల్ వంటి దేశాల్లో అధిక స్థాయిలో ఇథనాల్ మిశ్రమం అమలవుతోందని ప్రస్తావించిన ముఖ్యమంత్రి, ఇథనాల్ వినియోగం పెరగడం వల్ల పెట్రోలియం దిగుమతులపై ఆధారపడటం తగ్గి విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందన్నారు. ఇప్పటికే ఇథనాల్ మిశ్రమం వల్ల 110,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆదా కావడంతో పాటు 500,00,000 టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గాయని వివరించారు. ఇథనాల్ వినియోగం వల్ల మొక్కజొన్న రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.

0: గతేడాది జనవరి నుంచి ప్రతీనెలా మూడవ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణలో గణనీయమైన మార్పు తీసుకువచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ అంశంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన దృశ్యమాధ్యమ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రజల సహకారంతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని, 16 నెలలుగా సాధించిన ఫలితాల నుంచి స్ఫూర్తి పొంది మరింత కృషి చేయాలని అధికారులకు సూచించారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన నైపుణ్యాభివృద్ది కార్యక్రమాల పురోగతిపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: స్కిల్ డెవలప్మెంట్ ని ఏ విధంగా సెంట్రల్లో ఉన్నటువంటి స్కీమ్స్, స్టేట్లో ఉన్నటువంటి స్కీమ్స్ ని ఉపయోగించుకొని ఇచ్చిన కెపాసిటీస్ కాకుండా అడిషనల్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేసి చేయాలనే దాని మీద అందరూ కూర్చొని రివ్యూ చేశాం. ట్రైనింగ్ సెంటర్స్ ఇవన్నీ హాస్టల్ ఫెసిలిటీస్ తోటి చేయాలి. అటువంటి ట్రైనింగ్ సెంటర్లు లేకపోవటం, సో వీటికి ఏ విధంగా అంటే ఇక్కడ 1-2 ఇంజనీరింగ్ కాలేజీలు క్లోజ్ అయినాయి ఉన్నాయి చుట్టుపక్కల, వాటితోటి వర్కౌట్ చేసి వాటిని ఏమన్నా వీళ్ళకి ఇవ్వగలిగితే కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఫాస్ట్ గా చేయగలవా, ఇంకొక 9,000 చేయగలిగితే దాదాపు 17,000 మందికి పర్ ఇయర్ ఈ గుంటూరు ప్రాంతంలో చేయగలమనే ఉద్దేశంతో ఇవాళ ఫుల్ రివ్యూ మీటింగ్ తీసుకున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఇవాళ అంతర్జాతీయ చిత్రలేఖన దినోత్సవం డ్రాయింగ్ డే సందర్భంగా ప్రముఖ చిత్రకారులు శ్రీ ఎన్ శ్రీధర్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేయనుంది.
3: యాక్చువల్గా ఇంటర్నేషనల్ డ్రాయింగ్ డే అనేది 2008లో ఆన్లైన్ కమ్యూనిటీ అనేది స్టార్ట్ అయింది. డ్రాయింగ్ స్పేస్ అండ్ ఆర్టిస్ట్ అరౌండ్ ద వరల్డ్ సంస్థ ద్వారా 2008లో May 16th.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10:30 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండల కేంద్రంలో నిన్న నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అద్దంకి నియోజకవర్గ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం 10వ తరగతి పరీక్షల్లో నియోజకవర్గంలోని ప్రతి మండలంలో మొదటి 5 స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో నిన్న సమావేశమైన ఆయన, వారికి 306 కోట్ల రూపాయల పరిహారం ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ చెక్కులను అందించారు. పలువురు లబ్దిదారులకు ఆర్ఎండ్ఆర్ కాలనీల ఇళ్ల తాళాలను కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం పూర్తి నిబద్దతతో పనిచేస్తోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 3,000 కోట్ల రూపాయలతో రహదారుల అభివృద్ది పనులు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. త్వరలో మరో 2,000 కోట్ల రూపాయలతో వంతెనల అభివృద్దికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని వెల్లడించారు. శ్రీశైలం నియోజకవర్గంలో ఒంగోలు నంద్యాల రహదారిని మహానందితో కలిపే సుమారు 8 కోట్ల వ్యయంతో నిర్మించిన 3 కిలోమీటర్ల రోడ్డును మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
4: చాలా రోడ్లు కూడా స్ట్రెంథనింగ్ చేయడము, అదేవిధంగా చేయడం కూడా మొత్తం రోడ్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. బ్రిడ్జిలు కూడా ఈరోజు కొత్తగా మళ్ళీ దాదాపుగా 2,000 కోట్లతో బ్రిడ్జిలు కూడా చేయాలనేటువంటి ఆలోచనతో అన్ని కూడా రెడీ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పాలేరు వాగు సంబంధించినటువంటి 5 కోట్లు కూడా పైప్ లైన్లు ఉన్నాయి, వాటిని కూడా త్వరలోనే శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఈ ప్రజలు ఉన్నటువంటి ఈ యొక్క శ్రీశైలం నియోజకవర్గంలో

0: పనులు కొనసాగుతున్నాయి. కొన్ని నెమ్మదిగా ఈ యొక్క విటమిన్ రేట్లు పెరగడము, ఈ వారు సందర్భంగా కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఏదేమైనా చేస్తున్నాం.
1: వాతావరణం. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదవుతున్నాయి. వచ్చే 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారనున్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం కొనసాగడంతో పాటు దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు భద్రాద్రి, కొత్తగూడెం, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశముందని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణ అభివృద్దికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంయుక్త అరబ్ అమిరాత్ దేశస్య అల్పకాలావధికాం యాత్రాం సంపూర్య యూరోప్ దేశైః సహ భారతస్య సామరిక ఆర్థిక సంబంధాన్ ప్రగాఢతరం కర్తుం పంచరాష్ట్రాణాం భ్రమణస్య ద్వితీయే చరణే గతరాత్రౌ నీదర్లాండ్ దేశం ప్రాప్తవాన్. ఆమ్స్టర్డమ్ ఇతి విమానస్థానకే డచ్ దేశస్య విదేశమంత్రిణా టామ్ బెరెన్సన్ ఇత్యనేన శ్రీమోదినః స్వాగతం కృతం. ఇతః పూర్వం సః అబుధాబీనగరే యుఏఈ దేశస్య రాష్ట్రపతినా మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నాహియాన్ ఇత్యనేన సహ చర్చాం కృతవాన్ ఆసీత్. డచ్ దేశస్య హేగ్ నగరే భారతీయ ప్రవాసినః సాంస్కృతిక సంగీత ప్రదర్శనైః ప్రధానమంత్రిణః భవ్యతయా స్వాగతం కృతవంతః. డచ్ సైనికాః అపి తం ఔపచారికరూపేణ అభినందితవంతః. భ్రమణావధౌ ప్రధానమంత్రీ మోదీ డచ్ దేశస్య ప్రధానమంత్రిణ రాబ్ జెట్టన్ ఇత్యనేన సహ ద్విపాక్షికం వార్తాలాపం కరిష్యతి, రాష్ట్రప్రముఖాంచ మిలిష్యతి. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా ఉక్తమస్తి యత్ దేశవాసినాం కృతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అథ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇత్యతయోః పరిష్కారే సర్వకారః ప్రతిబద్ధః అస్తితి. ఏకస్మిన్ సామాజిక ప్రసార మాధ్యమే శ్రీమోదీ ప్రసార సంస్థానాం ప్రతివేదనం నిరాకృతవాన్ యత్ జనానాముపరి కథమపి అధిభారం ఆరోప్యతే ఇతి. సర్వకారేణ పెట్రోల్ నిర్యాతే 3 రూప్యకాణాం ప్రతి లీటర్ ఇతి విశేష అతిరిక్త ఉత్పాద శుల్కం ఆరోపితమస్తి. విత్తమంత్రాలయన అద్య ప్రకాశితే ఆధికారిక రాజపత్రే ఉక్తమస్తి యత్ అధిసూచనానుగుణం డీజల్ నిర్యాతే ప్రతి లీటరేతి పరిమితౌ విశేష అతిరిక్త ఉత్పాద శుల్కం 23 రూప్యకాణాం అపేక్షయా 16 రూప్యకాణి కృత్వా న్యూనీకృతమస్తి. ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్ వర్యః కార్యభారగ్రహణానంతరం అద్య సిక్కిం రాజ్యస్య ప్రథమవారం భ్రమణం కరిష్యతి. స్వయాత్రాయాం ఉపరాష్ట్రపతిః గంగ్టోక్ నగరె సిక్కిం రాజ్యస్య రాజ్యత్వదివస సమారోహే భాగం గ్రహీష్యతి. రాజ్యపాలః ఓమప్రకాశమాథురః, సిక్కిం రాజ్యస్య ముఖ్యమంత్రి ప్రేంగ్ సింగ్ తవాంగః, కేంద్రీయ పూర్వోత్తర క్షేత్రవికాసమంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా ఇత్యాదయోపి ఉత్సవేస్మిన్ భాగం గ్రహీష్యంతి. కేంద్రీయ మాధ్యమిక శిక్షా బోర్డ్ సిబిఎస్ఈ ఇత్యయం అవదత్ యత్ ఏ ఛాత్రాః స్వస్య పరిణామైః అసంతుష్టాః సంతి తే సంరచిత సమీక్షా వ్యవస్థాం ప్రాప్తుం శక్నువంతి. యాహి ద్విచరణీయ సమీక్షా ప్రక్రియా అస్తి.

0: प्रथमचरणे छात्राः स्वमूल्यांकितानां उत्तरपुस्तिकानां स्कैन इति प्रतिबिंबितप्रतयः याचयितुं शक्नुवन्ति। एताः अन्तर्जालीयमाध्यमेन उपलभ्यन्ते। द्वितीयचरणे छात्राः विसंगतानां प्रश्नोत्तराणां सत्यापनाय आवेदनमपि कर्तुं शक्नुवन्ति। उतो वा अङ्कनयोजनायाः आधारेण विशिष्टानाम् उत्तराणां पुनर्मूल्याङ्कनार्थं याचना कर्तुं शक्नुवन्ति। इज़राइल लेबनानदेशौ वाशिङ्ग्टन् नगरे सञ्जातायाः वार्तायाः अनन्तरं युद्धविरामस्य पुनः पञ्चचत्वारिंशत् दिवसपर्यन्तस्य विस्ताराय सहमतौ अभवताम् इति अमेरिकादेशस्य विदेशविभागः अवदत्। विदेशविभागस्य प्रवक्ता टॉमी पिगोट अवदत् यत् वारद्वयकृतवार्तालापेन फलदायकं युद्धविरामम् आगच्छदति। इतः अनन्तरं जूनमासस्य द्वित्रिदिनाङ्कयोः आधिक्येन वार्तालापो भविष्यतीति निश्चितमस्ति। आईपीएल क्रिकेट क्रीडायां गतरात्रौ लखनऊ नगरस्य एकाना क्रीडाङ्गणे लखनऊ सुपर जायंट्स इति दलेन चेन्नई सुपर किंग्स इति दलं सप्तस्तोभैः पराजितम्। सीएसके इत्यनेन प्रदत्तस्य अष्टाशीत्यधिकैकशत धावनाङ्कस्य लक्ष्यम् आतिथीयेन एलएसजी इति दलेन सप्तदशैव क्षेपणचक्रेषु सम्प्राप्तम्, यत्र केवलम् अष्टत्रिंशत् कन्दुकेषु मिचेल मार्शल इत्यस्य नवतिधावनाङ्कानां भूमिका निर्णायिका अभवत्। मार्शः उत्तमक्रीडकत्वेन पुरस्कृतः इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:05 జాతీయ వార్తలు తెలుగులు, 7:15 నేటి మాట. కవి పండితులు దాసు శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, అంతర్జాతీయ కాంతి దినోత్సవం వివరాలు, 90 వసంతాల ఆకాశవాణి ఈ శీర్షికని ఆకాశవాణి శ్రోత శ్రీ బొడ్డేడి జగన్నాథరావు గారు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని వివరించారు. ఆ విశేషాలు లలిత సంగీత కార్యక్రమం, డాక్టర్ మండపాక శారద గారి గానం, పుష్పాంజలి. పల్నాడు జిల్లా సమాచార లేఖ శ్రీ కె శ్రీను అందిస్తారు 8:30. కర్ణాటక సంగీత కార్యక్రమం 8:35 ఓలేడి వెంకటేశ్వర్లు గారి గానం. పాటల బల్లకి 8:59 ఫోన్ ఇన్ లైవ్, 9:30 కూడా వసుదేహ కుటుంబం 10:00, 10:15 నుండి పాటల బల్లకి, 90 ఏళ్ళ ఆకాశవాణి అరనాడి మేడి కార్యక్రమం 10:30, వెలుగుజాడ మహాకవి గురజాడపై రూపకం, రచన శ్రీ రాంభట్ల నృసింహశర్మ, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. 11:00 మధురిమ పాత తెలుగు సినిమా పాటలు, 11:30 కూడా కొనసాగింపు, 12:10 మధుమంజరి, 12:40 సినిమా పాటలు, 1:35 మహిళావాణి, హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్, సైనిక మాధురి 2:31, సాయంత్రం 5:00 యువవాణితో రెండో ప్రసారం మొదలు, మా పదం ఈ భావం 5:30, సాయం సమీరం 6:30. గుంజన్ హిందీ కార్యక్రమం శ్రీమతి అర్పితా దత్తరాయ్ స్వీయ కవితా పఠనం. గుంజన్ శీర్షికన వారి కథానిక వింటారు. 90 వసంతాల ఆకాశవాణి ఆకాశవాణి శ్రోత బొడ్డేటి జగన్నాథరావు గారి ఆకాశవాణి అనుబంధ వాణి. 7:15 90 వసంతాల ఆకాశవాణి శ్రీ జీవీఏ ప్రసాద్ గారు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని అందిస్తారు. పల్లెసీమల్లో

గ్రామీణ స్థాయిలో కుటీర పరిశ్రమకు అనువైన ప్రాసెసింగ్ యంత్ర పరికరాల గురించి డాక్టర్ పి శ్రీదేవి గారు, ప్రధాన శాస్త్రవేత్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లి, వారు అందించే సమాచారం. 8:15 నెల్లూరు ఆకాశవాణి కేంద్ర సౌజన్యంతో 90 వసంతాల ఆకాశవాణి కార్యక్రమం రాత్రి 8:15. 10:00 అఖిల భారత సంగీత కార్యక్రమంలో పండిట్ కైవల్య కుమార్ గౌరవ్ గారి గానం ఖయాల్. ఇవి నాటి ప్రసార విశేషాలు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 వస్తోంది. కొంచెంసేపట్లో జాతీయ వార్తా ప్రసారం తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి ఇది.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి నెదర్లాండ్స్ బయలుదేరి వెళ్లారు. తమ 12వ తరగతి పరీక్ష ఫలితాలతో సంతృప్తి చెందిన విద్యార్థులు 2 దశల రివ్యూ జరుపుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు సిబిఎస్ఈ ప్రకటించింది. ఇంధనం పొదుపు చర్యలో భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలు ప్రకటించింది. బ్యాంకాక్లో జరుగుతున్న థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి డబుల్స్ సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో లక్నో సూపర్ జైంట్స్ చెన్నై సూపర్ కింగ్స్ని 7 వికెట్ల తేడాతో ఓడించింది. భారత్కు యూరోపియన్ దేశాలతో ఉన్న వ్యూహాత్మక ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో 5 దేశాల పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో 2వ దేశమైన నెదర్లాండ్స్కు నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత చేరుకున్నారు. ఆమ్స్టర్డామ్ విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బెరెన్సన్ స్వాగతం పలికారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో కొంతసేపు ఆగిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ చేరుకున్నారు. ద హేగ్లోని హోటల్ వద్ద ప్రవాస భారతీయులు సాంస్కృతిక సంగీత ప్రదర్శనతో ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలికారు. అలాగే డచ్ సైనికులు కూడా ఆయనకు అధికారిక సైనిక వందనంతో స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి డచ్ ప్రధానమంత్రి రాబ్ చిటెన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అక్కడ రాజు రాణిని కూడా కలుసుకుంటారు. ఈ పర్యటన కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాకుండా ఇటీవల ముగిసిన భారత్ యూరప్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో విస్తృతమైన భారత యూరోపియన్ యూనియన్ సంబంధాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. డచ్ కంపెనీల సీఈఓలతో సమావేశమవుతారు. నెదర్లాండ్స్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న సెమీకండక్టర్ చిప్స్ కృత్రిమ మేధస్సు రంగాల్లో ముఖ్యంగా కొన్ని ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. నెదర్లాండ్స్ పర్యటన అనంతరం ప్రధానమంత్రి మోదీ రేపు తన 5 దేశాల పర్యటనలో 3వ భాగంగా స్వీడన్కి ప్రయాణమవుతారు. అక్కడ ఆయన స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అంతకుముందు నిన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబీలో అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ఉన్నత స్థాయి చర్చలు జరిపిన ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రాంతీయ స్థిరత్వంతో పాటు ప్రపంచ ఇంధన ఆహార భద్రతకు అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధి గుండా సురక్షితమైన ఆటంకం లేని నౌకాయానికి భారత్ మద్దతిస్తుందని పునరుద్ఘాటించారు. ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై జరిగిన దాడులను ప్రధానమంత్రి మోదీ తీవ్రంగా ఖండించారు.

0: आपने जिस संयम करे और विजन का परिचय दिखाया है यह बहुत ही सराहनीय है। राष्ट्रीय एकता, सुरक्षा और क्षेत्रीय अखंडता को बनाए रखने आपके नेतृत्व में उठाए गए कदमों का हम अभिनंदन करते हैं।
1: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో అనేక విస్తృత స్థాయి ఒప్పందాలు కుదిరాయి. ఇంధన రంగంలోనూ భారతదేశ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల్లో యుఏఈ భాగస్వామ్యాన్ని 3 కోట్ల బ్యారెల్స్కు పెంచేందుకు ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ మధ్య వ్యూహాత్మక సహకార ఒప్పందం కుదిరింది. ప్రభుత్వం పెట్రోల్ ఎగుమతులపై లీటర్కు 3 రూపాయల ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించింది. నిన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ఎగుమతులపైన ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు 23 రూపాయల నుంచి 16.50 రూపాయలకు తగ్గించారు. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఏటీఎఫ్పై ఉన్న ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని కూడా లీటర్కు 33 రూపాయల నుంచి 16 రూపాయలకు తగ్గించారు. సవరించిన ఈ కొత్త రేట్లు ఈవేళ ప్రారంభమై రాబోయే పక్షం రోజులు పట్టమల్లో ఉంటాయి. అయితే దేశీయ వినియోగం కోసం వాడుకునే పెట్రోల్ డీజిల్పై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ సుంకం రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశ ప్రజల కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. విదేశీ ప్రయాణాలపై సెస్ పన్ను లేదా సర్ఛార్జ్ విధించనున్నట్లు వచ్చిన ఒక మీడియా నివేదికను మోదీ సోషల్ మీడియా పోస్టులో తోసిపుచ్చారు. ఆ నివేదిక పూర్తిగా వస్తోమని, అందులో ఎంతమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. విదేశీ ప్రయాణాలపై ఇలాంటి ఆంక్షలు విధించే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 12వ తరగతి విద్యార్థుల కోసం ఫలితాల ప్రకటన తర్వాత అనేక సదుపాయాలను వివరిస్తూ కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు సిబిఎస్ఈ ఒక నోటీసు జారీ చేసింది. తద్వారా నిష్పక్షపాతమైన, పారదర్శకమైన మూల్యాంకన ప్రక్రియ పట్ల తనకున్న నిబద్ధతను పునరుద్ఘాటించింది. తమ 12వ తరగతి ఫలితాల పట్ల అసంతృప్తితో ఉన్న విద్యార్థులు రెండంచెలుగా సమీక్షా విధానాన్ని ఉపయోగించుకోవచ్చునని సిబిఎస్ఈ ఒక నోటీసులో పేర్కొంది. మొదటి స్థాయిలో విద్యార్థులు తాము రాసిన సమాధాన పత్రాల స్కాన్ చేసిన కాపీల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని సమీక్ష కోసం డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుంటుంది. 2వ దశలో విద్యార్థులు మార్కింగ్ విధానం ఆధారంగా ధృవీకరణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు లేదా నిర్దిష్ట సమాధానాలను రీవాల్యుయేషన్ చేయాలని కోరవచ్చు. స్కాన్ చేసిన కాపీల కోసం ఈ నెల 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని, ప్రతి సబ్జెక్టుకు 700 రూపాయల రుసుము చెల్లించవలసి ఉంటుందని సిబిఎస్ఈ తెలియజేసింది. ఈ నెల 26-29 మధ్య వెరిఫికేషన్ రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తులు సమర్పించవచ్చు. విద్యార్థులకి ఒక గమనిక. ఈరోజు జరిగే ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. విద్యార్థులు గమనించాలి, మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వం పిలుపునకు అనుగుణంగా సుప్రీంకోర్టు అనేక పొదుపు చర్యలు ప్రకటించింది. అందులో భాగంగా మిసిలనీస్ రోజుల్లో వర్చువల్ విచారణలు, న్యాయమూర్తుల కార్ పూలింగ్, రిజిస్టర్ సిబ్బందికి వర్క్ ఫ్రం హోమ్ సదుపాయాలు కల్పించింది. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ భారత్ పారాషర్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం సోమవారాలు, శుక్రవారం లేదా మిసిలనీయస్ రోజులుగా ప్రకటించిన ఇతర రోజుల్లో లిస్ట్ చేసిన కేసులు, అలాగే పాక్షిక పనిదినాల్లో చేపట్టే విచారణలు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరుగుతాయి. ప్రశ్నోత్తరాల సమయం, చర్చలు, బిల్లులు, బడ్జెట్ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రతిపాదిస్తూ అసెంబ్లీ వ్యవహారాల్లో మరింత పారదర్శకత ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి పిలుపునిచ్చారు. కూచ్బిహార్ సౌత్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ శాసనసభ్యుడు రతీంద్ర బసు 18వ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి ఈ మాటలన్నారు. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల పనితీరును చూస్తే పూర్తి హక్కు ప్రజలకుందని, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ఇది జరిగేలా చూడవచ్చునని ముఖ్యమంత్రి చెప్పారు. నైరుతి ఋతుపవనాలు ఈ నెల 26వ తేదీన కేరళను తాకే అవకాశం ఉందని, దీనికి 4 రోజులు అటు ఇటుగా మార్పు ఉండవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా కేరళలో నైరుతి ఋతుపవనాల రాక జూన్

ఒకటో తేదీన ఉంటుంది. రాబోయే 24 గంటలు దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి ఋతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. బ్యాంకాక్లో జరుగుతున్న థాయిలాండ్ ఓపెన్ సెమీఫైనల్స్లో భారత పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి ఈరోజు మలేషియాకు చెందిన షట్లర్లు నూరుజుద్దీన్ గోస్టేఫీలతో తలపడనున్నారు. అంతకుముందు నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో భారత్ జోడీ జపాన్కు చెందిన ప్రత్యర్థులను ఓడించారు. పీవీ సింధు, లక్ష్య సేన్తో సహా ఇతర అగ్రశ్రేణి భారత షట్లర్లు మాత్రం టోర్నమెంట్ నుండి నిష్క్రమించారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఎకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జాయింట్స్ జట్టు 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జాయింట్స్ 16.4 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. ఈరోజు జరిగే మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్తో సాయంత్రం 7:30 కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి నెదర్లాండ్స్ బయలుదేరి వెళ్లారు. తమ 12వ తరగతి పరీక్షా ఫలితాలతో సంతృప్తి చెందిన విద్యార్థులు 2 దశల రివ్యూ జరుపుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు సిబిఎస్ఈ ప్రకటించింది. ఇంధనం పొదుపు చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలు ప్రకటించింది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి డబుల్ సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో లక్నో సూపర్ జాయింట్స్ చెన్నై సూపర్ కింగ్స్ని నిన్న 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరారు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఉదయ సమీరాడి కార్యక్రమానికి స్వరాహ్వానం.

ఈ పాట వినగానే ఆ వెనక జతులకు గతులకు అనువుగా పదాల సవ్వడి, వాటి అలజడి అలిగిడి కదలి

కదలిక అటు కంటికి ఇటు చెవికి ఇంపు సొంపు చేకూరుస్తూనే ఉంటాయి. సంగీత పరిజ్ఞానం ఉన్నవారికి, సంప్రదాయం తెలిసిన వారికి సంగీత సంప్రదాయం, పదములు, జావళీలు, తిల్లానాలు ఇవి జ్ఞప్తికి రాకుండా ఉంటాయా? మన తృప్తిని ఇవ్వకుండా ఉంటాయా? ఇవన్నీ జ్ఞాపకం వచ్చినప్పుడు ఇలాంటివి రాసేవారు, చేసేవారు, సేకరించేవారు, స్వతహాగా వాటిని పాడేవారు ఉంటారు కదా, ఆ కోవలో వ్యక్తి గురించి, వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాం. దాసు శ్రీరాములు గారు కవిగా, పండితుడిగా, న్యాయవాదిగా ఎంత పేరు. కృష్ణా జిల్లాలో కోరాడ్ అనే గ్రామం ఉంది. అక్కడ 1846 ఏప్రిల్ 8 ఆయన పుట్టారు. కన్నయ్య నాన్నగారి పేరు, కామమ్మ అమ్మ. శ్రీరాములు గారు బాల్యంలోనే సంస్కృతాంధ్రాలు నేర్చుకొని 12 నూజివీడు సంస్థానంలో అష్టావధానం చేసి ఆ ప్రభు మన్ననలు అందుకున్నారు. 20 వచ్చాయి తర్క వ్యాకరణ సంగీత సాహిత్య వేదాంతాల్లో పాండిత్యాన్ని ప్రవేశం కాదు పొంది. ఆ తర్వాత ఆంగ్లం చదువుకొని న్యాయవాదిగా బందర్లో, అంటే మచిలీపట్నంలో ప్రాక్టీస్ ప్రారంభించారు. 1st గ్రేడ్ ప్లేటర్గా ఏలూరులో 1884 న్యాయవాదిగా పనిచేశారు కూడా. దాసు శ్రీరాములు గారు తర్వాత న్యాయవాద వృత్తి వదిలేశారు. దేనికోసం అంటే సాహిత్య సేవకి సమయాన్ని వినియోగించాలని. ఏలూరులో సంగీత నృత్య కళాశాల స్థాపించారు. స్త్రీలను నేర్పించారు, సంగీతం నేర్పించారు. వారికి జానకమ్మ గారు భార్య, 6 కుమారులు. దాసు విష్ణురావు గారు స్వీయ చరిత్రలో ఆయన 5 కుమారుడు. 20వ శతాబ్దం నాటి సాంఘిక రాజకీయాలను వివరించారు. ఒకే ఒక కుమార్తె వేమూరి శారదాంబ. చిన్న వయసులోనే సంగీతం నేర్చుకుని సంస్కృతాంధ్ర విద్యాభ్యాసాలు చేసి కావ్యరచన కూడా చేశారు ఆవిడ. దాసు శ్రీరాములు గారి రచనలు దేవి భాగవతం, తెలుగునాడు, మరి నాట్యానికి సంబంధించి అభినయ దర్పణం ఉంది. జావళీలు పదాలు సరే, శ్యాకంతులం, ఉత్తరరామచరిత్ర, ముద్రారాక్షసం, ఆచార నిరుక్తి, దురాస పిశాచ భంజని, ఆంధ్ర వీధి దర్పణం, అచ్చ తెలుగు నీతి మాలిక ఇవన్నీ కూడా శ్రీరాములు గారి రచనలు. దాదాపు 39 వరకు. ఇందులో కృతులు, పదాలు ప్రత్యేకం. చిలకల కొలుకి శతకం వీరిదే. సోమలింగేశ్వర శతకం, ముద్దుగుమ్మ శతకం, చక్కట్ల దండ శతకం. ఆశువుగా 6 తెనిగించారు ఆంధ్ర దేవీ భాగవతం. ఇది ఒక ప్రత్యేక సాహిత్య కావ్యం. ఆయన్ని ఆసు కవి సింహ అనేవారు. ఇది కాక ఆయన ప్రసిద్ధి చెందిన రచనలు జావళీలు, పదాలు, బహుకృతులు, జాతికి బహుకృతులు చేసిన దాసు శ్రీరాములు గారు 1908 ఇదే తేదీన దివంగతులయ్యారు. వారి జావళీలు, పదాలు మాత్రం మనకి మిగిలాయి. తెల్లవారు చాలాసేపు అయింది. తెల్లవారిందని ఎలా తెలుస్తుంది? మనం మెలకువగా ఉంటేనా? మెలకువగా ఉండడం అంటే నిద్రపోకుండా ఉండడం. మనకి మెలకువ వస్తేనా? మనకు అర్ధరాత్రి కూడా మెలకువ రావచ్చు. మరి అప్పుడు తెల్లారినట్ట. తెల్లవారడం అంటే కాంతి ప్రపంచానికి అందడం, చీకట్లు చిట్లిపోవడం. ఇవాళ మానవ ప్రగతికి కాంతి పథమైన అంతర్జాతీయ కాంతి దినోత్సవం. భౌతిక శాస్త్రవేత్త థియోడర్ మైమన్ 1960 మొట్టమొదటిసారి లేజర్ ద్వారా కాంతి పుంజాన్ని ఆవిష్కరించారు. ఇది భౌతిక శాస్త్ర సాంకేతిక రంగాల పురోగతికి, మానవ జీవితంలో విప్లవాత్మకమైన మార్పులకు దీపధారి అయింది. వైద్య, రోగ నిర్ధారణ సాంకేతికతల ఆవిష్కరణకి ఇది దోహదం. అందుకే మనం 16 అంతర్జాతీయ

0: ఈ కాంతి దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. కాంతికి ఒక రోజు ఏమిటి, ప్రతిరోజు కాంతి ఉంటుంది కదా, చీకట్లో కూడా కాంతి ఉంటుందండి. అదేమిటి అంటే అది మనకి అనుభవిక వేద్యం. ఆ కాంతి ఉండబట్టే చీకటి కూడా కనబడుతోంది, చాలా గమ్మత్తుగా ఉంది కదా. సూర్యుడి నుంచి వెలువడే కిరణాల తరంగాల రూపంలో అంతరిక్షాన్ని దాటి భూమి మీదకి చేరుతాయి. శాస్త్రవేత్తలు ఈ ప్రసరణాన్ని విద్యుదయస్కాంత రేడియేషన్ అన్నారు. ప్రభాకరుడి కిరణాల్లో మనిషికి కనిపించిన రేడియో సూక్ష్మకాంతి తరంగాలు పరారుణ అతినీల లోహిత ఎక్స్ గామా కిరణాలు మిళితమై ఉంటాయి. వీటి మీద సాగుతున్న పరిశోధనల మూలంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు వస్తున్నాయి. కాలక్రమంలో విద్యుదయస్కాంత తరంగాలను అధ్యయనం చేసే విభాగంగా ఆప్టిక్స్, కాంతి తరంగాల భౌతిక శాస్త్రంగా ఫోటోనిక్స్ అభివృద్ధి చెందాయి. ఈ రెండూ మానవాళి ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు పరిష్కారాలు చూపిస్తున్నాయి. దాదాపుగా ఇంటి నుండి పొలం వరకు ప్రపంచవ్యాప్తంగా విజ్ఞాన వినోదాలకు ప్రధాన వాహికలు టీవీ, ఇదిగో ఇప్పుడు మనం వింటున్నాం కదా రేడియో, ఈ ప్రసార సాధనాలు. అయితే కాంతి రూపమైన రేడియో తరంగాల ద్వారానే ప్రజలకు అందుతున్నాయి. ఇంటర్నెట్ వైర్లెస్ సేవలకు కూడా ఇవే ఆధారం. మొబైల్ ఫోన్ ద్వారా సంభాషణలు, సమాచారాల బట్టవాడా కూడా కాంతిలో భాగమై అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ రేడియో తరంగాల ద్వారానే వీలవుతోంది. శాస్త్రాన్ని చదువుకునే నిపుణులందరికీ, అధ్యయనవేత్తలకు ఇది అనుభవిక వైద్యమే ఈ పరిజ్ఞానం. ఈ రిమోట్ కంట్రోల్ పరికరం అతినీల లోహిత కిరణాలను ఉపయోగించి టీవీ, ఏసీ, ఫ్యాన్ లాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను తేలిగ్గా నియంత్రిస్తుంది. భూమి నుంచి అంతరిక్షంలోకి ఉపగ్రహాలతో సంబంధాలను నెలకొల్పడానికి, సమాచారాన్ని పరస్పరం అందజేసుకోవడానికి సూక్ష్మ కిరణ తరంగాలు దోహదం అవుతాయి కదా. మన ఇళ్లలోని ఓవెన్ క్యాంటిక్ ప్రతిరూపమైన మైక్రోవేవ్స్ను ఉపయోగించి ఆహారాన్ని వేడి చేసుకుంటున్నాం. ఇలాంటి ఉపకరణాలు ఎన్నో కాంతి ఆధారంగానే పనిచేస్తూ మానవ జీవితాన్ని సులభతరం చేస్తున్నాయి. వ్యవసాయ రంగంలో కాంతాధారిత సాంకేతిక పరిజ్ఞానం ఏం తక్కువ, ఎంతో ప్రత్యేకం. లేజర్ ఇమేజ్ సెప్మెంట్స్తో పొలాల్లో మట్టి నాణ్యత, పైరు సాంద్రత, మొక్కల్లో నత్రజని శాతం వివరాలన్నీ తెలుసుకుంటున్నాం. సేద్యానుకూలమైన భూమి అంతకంతకు కుంచుకుపోతున్న ఈ రోజుల్లో అగ్రి ఫోటోనిక్స్కి ప్రాధాన్యం పెరుగుతోంది. తక్కువ కాంతితోనే ఇంట్లో కూరగాయలు, పళ్ళను పండించే పరిజ్ఞానాన్ని మనం పెంపొందించుకుంటున్నాం అంటే కాంతికి అది ఇచ్చే క్రాంతికి మనం సాక్షాత్తు రెండు కళ్ళు మూసుకొని నమస్కరించాలి. ఏం కళ్ళిప్పితే కాంతి భరించగలమా అండి? ఆ జ్ఞానాన్ని మనం పెంపొందింపజేసుకొని తగుమాత్రంగా వాడుకుంటూ ఉండాలి. అంతర్జాతీయ కాంతి దినోత్సవం నేటి మాటలో రెండవ అంశం విన్నారు. ఉదయ సమీరాలు వింటున్నారు. 90 వసంతాల ఆకాశవాణి. ఆకాశవాణి శ్రోత శ్రీ బొడ్డేటి జగన్నాథరావు గారు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని పంచుకున్న అంశాలు విందాం.
1: అందరికీ నమస్కారం అండి. 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తరపున నేను అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆకాశవాణి కేంద్రం అనేది నాకు మానస పుత్రిక, మాతృదేవతతో సమానం. ఎందుకంటే ప్రసార మాధ్యమాలు చాలా రకాలుగా వచ్చాయి, కానీ రేడియోకి కనెక్ట్ అయినటువంటి ఏ ప్రసార మాధ్యానికి నేను కనెక్ట్ అవ్వలేకపోయాను. నా బాల్యం అంతా కూడా ఆకాశవాణి కేంద్రంతోనే జరిగింది. చిన్నపిల్లల కార్యక్రమాల్లో పాల్గొనడం కానివ్వండి, లేకపోతే పిల్లలందరినీ తీసుకుని వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొనేటట్టు చెయ్యడం కానివ్వండి, బొమ్మల కొలువు, బాలభారతి, ఇలాగ ఆకర్షణకి బాగా గురయ్యాను. ముఖ్యంగా లేఖావాలి శ్రోతల ఉత్తరాలకు సమాధానాలు అనే విషయాన్ని విన్నాను. లేఖలకు సమాధానాలు ఇచ్చిన తీరు, మరి శ్రోతలు ప్రశంసించిన తీరు నాకు బాగా ఆకట్టుకుంది. నేను లేఖలు రాయాలి, నా పేరు రేడియోలో రావాలి అని ఆసక్తి పెరిగింది. మా నాన్నగారి సహకారంతో చిరునామా సేకరించి నేను లేఖావాలి శ్రోతల ఉత్తరాలకు సమాధానాల్లో నా పేరు రావడం, నా రచన బాగుందనే విషయాన్ని శ్రోతలు రాయాలి, నా పేరు రేడియోలో రావాలని ఆసక్తి బాగా పెరిగి రచనలు మొదలుపెట్టాను. 1983 నా మొట్టమొదటి రచన పుట్టినరోజు అనే కథానిక రేడియోలో వచ్చింది. అప్పటి నా పారితోషికం ఆకాశవాణి నుంచి 75 రూపాయలు. అది నేను

0: అందుకున్నటువంటి మరుక్షణం నుంచి కూడా ఆకాశవాణికి ఇంకా దగ్గరయ్యాను. ప్రతి కార్యక్రమాన్ని నిశితంగా పరిశీలించడం, లేఖలు రాయడం జరుగుతూ ఉండేదన్నమాట. అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజుకి 15 నిమిషాల నాటికలు, అర్ధగంట నాటికలు, కథానికలు రాసి ఆకాశవాణికి నేను బాగా దగ్గరయ్యాను. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆంధ్రప్రదేశ్లో ప్రముఖమైన రేడియో ప్రసార కేంద్రాలలో ఒకటి. ఇది అనేక సంవత్సరాలుగా ప్రజలకు వినోదం, సమాచారం మరియు జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అందిస్తూ సేవలందిస్తుంది. ఈ కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. వార్తలు, సంగీతం, నాటికలు, హరికథలు, బాలల కార్యక్రమాలు, వ్యవసాయదారుల కార్యక్రమాలు, రైతుల కోసం వ్యవసాయ సూచనలు, విద్యార్థుల కోసం విద్యా కార్యక్రమాలు, మహిళల కోసం ప్రత్యేక ప్రసారాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ విధంగా ప్రతి వర్గానికి ఉపయోగపడే కార్యక్రమాలు అందించడం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం యొక్క ప్రత్యేకత. ఈ మొబైల్ యాప్ల ద్వారాగా ప్రతి మొబైల్లోనూ కూడా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఆకాశవాణి కేంద్రాలు ప్రవేశపెట్టడం ద్వారాగా ప్రతి ఒక్కరూ ఆకాశవాణికి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు, దగ్గరవుతున్నారు. ఇది చాలా ఆనందదాయకం అండి. మరి ఇలాగే అంచెలంచెలుగా ఇంకా ఎదిగి మన ఈ కార్యక్రమాల రూపకల్పన చేసి మాలాంటి శ్రోతలకు మరి మంత్రముగ్ధులు చేస్తారని మనసారా కోరుకుంటూ మరొకసారి 90 వసంతాలు పూర్తి చేసుకున్న మన ఆకాశవాణి కేంద్రానికి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ మీ బొడ్డేటి జగన్నాథరావు, చింతల అగ్రహారం.
1: 90 వసంతాల ఆకాశవాణి. ఆకాశవాణి శ్రోత శ్రీ బొడ్డేటి జగన్నాథరావు గారు ఆకాశవాణితో వారి అనుబంధ వాణిని అందించారు. ఉదయ సమీరాల్లో ఇప్పుడు లలిత సంగీత కార్యక్రమం డాక్టర్ మండభాగ శారద గారి స్వరంలో. ముందుగా డాక్టర్ ఒక్కలంక లక్ష్మీపతిరావు గారి రచన పలుకవేమి ప్రియతమా.

డాక్టర్ మండపాక శారద గారి గణంలో కొన్ని లలిత గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఉదయ సమీరాలు వింటున్నారు. పుష్పాంజలి ఏఎం రాజా స్వరంలో విప్రనారాయణ చిత్రగీతం.

0: పుష్పాంజలిలో కడపటి పాట వినడానికి ముందుగా
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం ఎలెక్యూషన్ చిత్రలేఖనం డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 741-617-9999 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 741-617-9999. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.
0: పుష్పాంజలి ఇప్పుడు రహస్యం చిత్రం నుండి ఘంటసాల వెంకటేశ్వరరావు గాను.

0: తిరుమలకి
1: పుష్పాంజలి విన్నారు ఉదయ సమీరాల్లో మీరు ఇంతవరకు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8 గంటలుగా వస్తుంది. కొంచెంసేపట్లో సమాచార్ ప్రభాత్ హిందీ వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలీజ్.

0: arrive 1 week earlier on the 26th of May in Keralam. And with that, it's back to you, Pramod.
1: Thank you, Shagun. And now before we end the bulletin, the headlines once again. India and UAE signed slew of agreements including setting up strategic petroleum and gas reserves in India. Prime Minister Narendra Modi reaches Netherlands on second leg of his five-nation tour. Prime Minister Modi rejects media report imposing tax on foreign travel. CBSE announces window for re-evaluation of answer sheets for class 12 students. Israel and Lebanon extend ceasefire for 45 days. And in badminton, Indian men's doubles pair of Satwik Sairaj Ranki Reddy and Chirag Shetty to take on Malaysian duo in semi-finals of Thailand Open. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి పల్నాడు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కె శ్రీను.
3: ఆకాశవాణి పల్నాడు జిల్లా సమాచార లేఖ. పల్నాడు జిల్లా అమరావతిలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ మలేరియా దినోత్సవం, వెనుకొండలో విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తదితర అంశాలతో కూడిన పల్నాడు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. గ్రామీణ పేదల ఆకలి తీర్చేందుకు పల్నాడు జిల్లా అమరావతిలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను గత నెల 15వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం పంచాయతీ పారిశుద్ధ కార్మికులు, ఆటో డ్రైవర్లు, పోల విక్రేతలు, నీటి సరఫరా ఆపరేటర్ తదితరులకు అన్నం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. వారందరికీ కూడా ముఖ్యమంత్రి టోకెన్లు తీసుకున్నారు. జిల్లా కేంద్రమైన నర్సాపేటలోని జిల్లా ఆరోగ్య శాఖ కార్యాలయం నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవి, జిల్లా మలేరియా శాఖ అధికారి షేక్ నజీర్ ఆధ్వర్యంలో గత నెల 20వ తేదీన ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవి మాట్లాడుతూ, 2030 నాటికి మన దేశం కూడా మలేరియా నిర్మూలన దిశగా అందరం పనిచేస్తామని అన్నారు. దానికి ప్రజలు సహకరించి మలేరియా వ్యాధి నిర్మూలన దిశలో సహకరించవలసిందిగా ప్రజలను కోరారు. ప్రతి ఒక్కరు పరిసరాలు, ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవడం, నీరు నిల్వ ఉండకుండా చూడడం, దోమల తెరలు వాడడం, జ్వరం వచ్చిన వెంటనే వైద్యం చేయించుకోవాల్సిందిగా కోరారు. జిల్లా మలేరియా అధికారి నజీర్ మాట్లాడుతూ, అందరూ దోమల తెరలు వాడడం, డోర్ మాస్టర్లు ఏర్పాటు చేయడం, పిల్లలకు ఫుల్ డ్రెస్ వేయడం, వేపాకు పొగలాంటివి వాడి దోమలు కుట్టకుండా చూసుకోవచ్చునని ఆయన తెలిపారు. వినుకొండలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ నెల 1వ తేదీన పట్టణంలోని 5 కోట్లతో నిర్మితమవుతున్న 3311 కేవీ సబ్స్టేషన్, విటంరాజపల్లి కాలనీలో పీఎం సూర్యగర్ పథకం కింద మంజూరైన సోలార్ ప్యానల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 6 నెలల్లో సెమీ ఇండోర్ సబ్స్టేషన్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని, సబ్స్టేషన్ నిర్మాణం పూర్తయితే చుట్టుపక్కల ప్రాంతాలకు లో వోల్టేజ్ సమస్యలు ఉండవని, 2 కిలోవాట్ల వరకు ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు ఉచితంగా సోలార్ కనెక్షన్లు అందిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మేర ఉచిత పీఎం సూర్యగారి సోలార్ కనెక్షన్లు అందిస్తున్నామని అన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశానుసారం 6 లక్షల కనెక్షన్లు 3 నెలల్లో పూర్తి చేశామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్నారు. కరెంటు బిల్లులు తగ్గించి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రమైన నర్సాపేట కలెక్టర్ కార్యాలయంలో అమరావతి రాజు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 260వ జయంతిని గత నెల 20వ తేదీన ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సూచనలతో జిల్లా రెవెన్యూ అధికారి సమక్షంలో జిల్లా అధికారులందరూ పాల్గొని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి రాజా వాసిరెడ్డి వంశానికి చెందిన 6వ తర వారసుడు, అమరావతి సంస్థానం ఫౌండర్ ట్రస్టీ శ్రీమంత్ రాజా వాసిరెడ్డి, సుధాస్వరూప్, మన్నే సుల్తాన్ బహదూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 260వ జయంతిని రాష్ట్ర పండుగ గుర్తింపునకు కృషి చేసిన అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు, అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయులు కూడా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. రాజావారు చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రముఖులు మాట్లాడుతూ, వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ప్రజాహిత పాలన, ధార్మికత, అభివృద్ధి దృక్పథం నేటి తరాలకు దర్శనికమని కొనియాడారు. మాచర్లలో 25 కోట్లతో కేంద్రీయ విద్యాలయ భవనాల నిర్మాణం చేపట్టనున్నట్లు నర్సరావుపేట ఎంపీ లావశ్రీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చోలకండి బ్రహ్మారెడ్డి తెలిపారు. మాచర్లలోని సాగర్ రోడ్డు నందు 4.56 ఎకరాలను విద్యాలయానికి ప్రభుత్వం కేటాయించిందని, ఆ స్థలాన్ని గత నెల 19వ తేదీన పరిశీలించిన ఎంపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ, భవన నిర్మాణాలు త్వరలో ప్రారంభిస్తామన్నారు. జెడ్పీ బాలరుణ పాఠశాల తాత్కాలికంగా తరగతులు ప్రారంభిస్తామన్నారు. మాచర్ల నియోజకవర్గంలో 1000 కోట్లతో టెక్స్టైల్ పార్క్ నిర్మించినట్లు తెలిపారు. 800 కోట్లతో జల్జీవన్ మిషన్ పైప్ లైన్ పనులు ప్రారంభించామన్నారు.

0: అరకుపూడి శాల ప్రాజెక్టు నిర్మాణానికి త్వరలో పూర్తి స్థాయి అనుమతులు వస్తాయన్నారు. అనంతరం పట్టణంలో చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను అందజేస్తామని ఎంపీ తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నందుకు అమృతలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ నాణ్యత హామీ గుర్తింపు లభించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఎన్క్యూఏఎస్ బృంద సభ్యులు డాక్టర్ రాజంబాల్, డాక్టర్ పనిభూషణ్ గత నెల 27-28 తేదీల్లో ఆరోగ్య కేంద్రం సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్యం, ప్రసూతి సేవలు, ల్యాబ్ పనితీరు, స్టాఫ్ నర్స్ సేవలు, పరిపాలన విధానాన్ని పరిశీలించారు. జాతీయ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పిహెచ్సి పనిచేస్తున్నట్లు గుర్తించి 3 ఏళ్ల కాలానికి ఎన్క్యూఏఎస్ ధృవపత్రం మంజూరు చేశారు. మరిన్ని వార్తా విశేషాలతో జూన్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. ఆకాశవాణి పల్నాడు జిల్లా ప్రతినిధి కొత్తపల్లి శ్రీను.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ
2: విశాఖపట్నం కేంద్రం కర్ణాటక సంగీత కార్యక్రమం ఓలేటి వెంకటేశ్వరులు గారి గానం. ముందుగా శ్రీరంజని రాగంలో సొగసుగా మృదంగ తాళము, తాళము రూపకం. వింటున్నవి త్యాగరాజ కీర్తనలు.

0: కర్ణాటక సంగీత కార్యక్రమంలో త్యాగరాజ గీతాలు ఓలేడు వెంకటేశ్వర్లు గారి గళంలో మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం. శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 2727288. జత చేయవలసిన కోడ్ 0891. తొలి శ్రోత ఎవరు, ఏ గీతాన్ని కోరుతున్నారో విందాం. హలో హలో హలో, ఫోన్ ఇన్ లైవ్. హలో

हेलो हेलो हेलो, फोन ही ले। हेलो श्रोतलు 2 7 2 7 2 4 4 నంబర్కి కానీ 2 7 2 7 2 8 8 నంబర్కి కానీ 0 8 9 1 కోడ్ డైల్ చేస్తూ ఫోన్ ఇన్ లేవు కార్యక్రమంలో గీతాన్ని కోరుకోవచ్చు.

0: హలో,
1: హలో, నేను నారాయణ రావు అండి. సింహాచలం నుంచి మాట్లాడుతున్నాను.
0: నారాయణరావు గారు చెప్పండి, ఏ సినిమా ఏ పాట?
1: అదే గాంగ్లీడల్లో భద్రాచలం కొండది పాట కావాలండి.
0: తప్పకుండా.

0: హనుమాను నీకేల ఆళ్ళకింక దొరకే నా తిలకా గోరింకలల్లి కలిసి మెలిసి ఉందామే రత్నమ్మ, మనం కలిసి మెలిసి ఉందామే రత్నమ్మ. ఓ రత్నమోహ రత్నమోహ రత్నమోహ రత్నమోహ రమణి ముద్ల గుమ్మ.
1: హలో,
2: నమస్తే సార్.
1: నమస్కారం అండి.
2: విజ్ఞానానికి వెంకటకుమారు అండి. యశోస్పెట్ నిర్మాణానికి కళ్యాణ వైభవం ఇళ్ళలో కైలో కైలో వైభవం.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
1: బ్రో, ఇది చిరిగింది.
0: ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని
2: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
1: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
2: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.

0: హలో చెప్పండి, ఏ పాట?
1: మార్నింగ్ సార్.
0: శుభోదయం అండి.
1: సార్ నా పేరు పూజార్ ధనుంజయ, నాది అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుండి మాట్లాడుతున్నాను. నా పేరు, నాకు సినిమా వచ్చి సార్ బంగారు బుల్లెట్ సార్.
0: ఏం పాట?
1: దాంట్లో స్వాతిలో ముత్యమంత అనే సాంగ్ ఉంటుంది.
0: సరే, వినండి వినండి.

0: దేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి 30 వరకు, మే 1 నుంచి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి.
1: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.

0: హలో,
1: శుభోదయండి.
0: నమస్కారం అండి. ఏ సినిమా?
1: నల్లమిల్లి వెంకటరెడ్డి అండి, తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం మార్చవరం నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి వెంకటరెడ్డి గారు.
1: అలాగే అండి, చాలా సంతోషం అండి. ఈ శుభ సమయాన మనసు మాంగళ్యం చిత్రంలో ఏ శుభ సమయం అనే పాట వినిపించండి.
0: మీరే చెప్పారు కదా ఈ శుభ సమయం అని, ఇంకా వేరే ఏ శుభ సమయం ఏమిటి? మీరు కోరిన పాట వినండి.
1: చాలా సంతోషం అండి, ధన్యవాదాలు అండి.
0: ఓకే.

0: हेलो
1: नापेर टीम
0: मुरली గారు, ఏ సినిమా
1: ఒకరి షిప్లా గ్రేవ్ సమాచారం మారుతున్నానండి.
0: చెప్పండి, ఏ సినిమా?
1: జగదేక్ వీడు అట్లా సుందరులని తిన్నక్కుత్త కసక్కురు తిన్నక్కుత్తార కసక్కుత్తార ఆట పాట చూస్తారా.

0: हेलो हेलो हेलो हेलो
1: హలో హలో నేను శివాచల్ నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి.
1: నేను శేషు అండి. మాకు జై శ్రీరంజవలో జై గణేష్ కావాలండి.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు?
1: జై శ్రీరంజవాలి, జై
0: మీరు
1: గణేష్.
0: ఫోన్ని కొంచెం రేడియోకి దూరంగా పెట్టండి, మీ మాట స్పష్టంగా వినబడడం లేదు.
1: హలో,
0: కొంచెం రేడియోకి దూరంగా వెళ్ళండి.
1: అదే ఇప్పుడు జై శ్రీరంజవాలో జై గణేష్ సినిమా పాట కావాలండి.
0: మీకు
1: శేషు
0: మీరు
1: అండి,
0: మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హిమాచల్ నుంచి అండి.
0: పేరు?
1: పేరు నారాయణ, శేషు అండి.

ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం ఎలెక్యూషన్ చిత్రలేఖనం డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు

0: 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416172999 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416172999. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.
1: హలో హలో ఫోన్ ఇన్ లైవ్.

పాటల పల్లకిలో కడపటి పాట వింటున్నారు. సమయం 10 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వసుధైక కుటుంబం

ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2 రోజుల పాటు చైనాలో పర్యటించారు. గురువారం చైనా చేరుకున్న డొనాల్డ్ ట్రంప్కు ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్పింగ్ స్వాగతం పలికారు.

0: పర్యటనలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ షీ జిన్పింగ్ బృందంతో చర్చలు జరిపారు. ఈ చర్చల ఫలితంగా అనేక విభిన్న సమస్యలు పరిష్కారమయ్యాయని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా చమురును కొనమని షీ జిన్పింగ్ కు చెప్పానని, అందుకు ఆయన సానుకూలంగానే స్పందించారని తెలిపారు. 200 బోయింగ్ విమానాలకు ఆర్డర్లు ఇచ్చేందుకు చైనా అంగీకరించిందని, అలాగే అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను కొనేందుకు చైనా సిద్ధంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ పర్యటన సందర్భంగా ఇరుపక్షాలు ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, ఇరాన్ అమెరికా ఉద్రిక్తతలపై కూడా చర్చలు జరిపినట్లు తెలిపారు.
1: We've made some fantastic trade deals, great for both countries. He's a man I respect greatly, become really a friend. We've known each other now 11 years, almost 12 years, it's a long time. And we've settled a lot of different problems that other people wouldn't have been able to settle. And the relationship is a very strong one. We've really done some wonderful things, I believe. We did discuss Iran. We feel very similar in Iran. We want that to end.
0: ఇరాన్ అణ్వాయుధాలు పొందకుండా నిరోధించడం, వ్యూహాత్మక సముద్ర మార్గమైన హార్మో జలసంధిని తెరిచి ఉంచడంపై షీ జిన్పింగ్ తాను చర్చించామని, ఈ విషయంలో ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉన్నాయని ట్రంప్ వెల్లడించారు. ట్రంప్ పర్యటనపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇరు దేశ అధినేతలు ప్రధాన ద్వైపాక్షిక ప్రపంచ సమస్యలపై లోతైన చర్చలు జరిపారని, ఒక ఉమ్మడి అవగాహనకు వచ్చారని ఆ ప్రకటనలో తెలిపింది. రానున్న 2-3 ఏళ్లలో చైనా అమెరికా సంబంధాలకు వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అందించడానికి, ఇరు దేశాల మధ్య సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఒక నిర్మాణాత్మకమైన చైనా అమెరికా సంబంధాన్ని నిర్మించాలనే ప్రతిపాదనను ఇరువురు నాయకులు అంగీకరించారని ఆ ప్రకటనలో పేర్కొంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతలను ఎదుర్కోవడానికి గౌరవంతో కూడిన అధికారిక చర్చలతో పాటు ఇరాన్కు అనేక మార్గాలున్నాయని ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ అన్నారు. అమెరికా తన ఏకపక్ష వైఖరిని వీడి ఇరాన్ చట్టబద్దమైన డిమాండ్లను అంగీకరించాలని కోరారు. ఇందులో యుద్ధాన్ని ముగించడం, దిగ్బంధాలను ఎత్తివేయడం, సముద్రపు దోపిడీని అరికట్టడం, స్తంభింపచేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం వంటివి ఉన్నాయని తెలిపారు. ఫరాజ్ పోలీస్ దళం కమాండర్ ఇన్ చీఫ్ సీనియర్ కమాండర్ల బృందంతో జరిగిన సమావేశంలో పెజిష్కియాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇరాన్ శాంతి ప్రతిపాదనలు ఆమోదయోగ్యం కాదని డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్ యురేనియం శుద్ధి నిలిపివేయాల్సిందేనని మరోసారి ఉద్ఘాటించారు. ఇరాన్ ప్రతిపాదనలపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడినట్లు ట్రంప్ వెల్లడించారు. తమ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, చాలా సానుకూలంగా ఈ చర్చ జరిగిందని తెలిపారు. అయితే ఇరాన్తో చర్చలు తన పరిధిలోనే జరుగుతున్నాయని, ఇతరుల జోక్యం ఉండదని ట్రంప్ స్పష్టం చేశారు. లెబనాన్ రాజధాని బీరూట్లో ఇజ్రాయెల్ దళాలు డ్రోన్ దాడులు చేశాయి. ఈ దాడుల్లో 8 ప్రాణాలు కోల్పోయారని లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణ లెబనాన్లోని 6 నివాసితులను ఖాళీ చేయమని హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఆ ప్రాంతాల్లో ఇరాన్ మద్దతు గల సాయుధ సంస్థ హిజ్బుల్లాకు చెందిన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తుంది. ఇక మరోవైపు అమెరికాలోని వాషింగ్టన్ నగరం వేదికగా ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. రష్యాలో గత శనివారం జరిగిన విక్టరీ డే పెరేడ్ అనంతరం ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పశ్చిమాసియాలో అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘర్షణను అత్యంత క్లిష్టమైనదిగా ఆయన అభివర్ణించారు. రష్యాకు ఇరాన్తో పాటు పర్షియన్ గల్ఫ్ దేశాలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయని, ఈ పరిస్థితులు తమకు కూడా చాలా సంక్లిష్టంగా మారాయన్నారు. ఇరు పక్షాలతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని, ఈ ఘర్షణ త్వరగా ముగుస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. ఇరాన్ అణ్వాయుధాల తయారీ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని పుతిన్ స్పష్టం చేశారు. అలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు తాము ఎప్పుడూ చెప్పలేదని పేర్కొన్నారు. ఇరాన్ శాంతియుత అణుశక్తి కార్యక్రమాలకే పరిమితమవుతుందనే నమ్మకం తమకుందన్నారు. ఇక యుక్రెయిన్తో కొనసాగుతున్న యుద్ధం ముగింపు దశకు చేరుకుందని పుతిన్ తెలిపారు. ఈ యుద్ధానికి పాశ్చాత్య దేశాలే కారణమని ఆరోపించారు. ఆయా దేశాల భౌగోళిక రాజకీయ లక్ష్యాల కోసం పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్ను సాధనంగా ఉపయోగించుకున్నాయని విమర్శించారు. రష్యా ప్రయోజనాలను పూర్తిగా విస్మరించారని, యుక్రెయిన్ యూరోపియన్ యూనియన్లో చేరాలన్న ప్రయత్నాలు, నాటో విస్తరణ ప్రస్తుత యుద్ధానికి ప్రధాన కారణాలని పుతిన్ పేర్కొన్నారు. యుక్రెయిన్కు పాశ్చాత్య దేశాలు భారీ స్థాయిలో సైనిక రాజకీయ మద్దతు ఇవ్వడం వల్లే యుద్ధం ఇంతకాలం కొనసాగుతోందని పుతిన్ ఆరోపించారు. ఇదిలా ఉండగా యుక్రెయిన్పై రష్యా నిన్న డ్రోన్ దాడులు చేసింది. ఈ దాడుల్లో తమ దేశానికి చెందిన 24 ప్రాణాలు కోల్పోయారని, అలాగే 45 గాయపడ్డారని యుక్రెయిన్ తెలిపింది. రష్యా 675 డ్రోన్లు, 56 క్షిపణులతో కీవ్ నగరంపై భీకరమైన దాడులు చేసిందని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలడిమిర్ జెలెన్స్కీ తెలిపారు. ఈ దాడులు బట్టి రష్యాకు ఈ యుద్ధాన్ని ముగించే ఉద్దేశం లేదని, ప్రపంచ దేశాలు ఈ దాడిని ఖండించాలని ఆయన కోరారు. 2026 బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సు గురువు శుక్రవారంలో న్యూఢిల్లీలోని భారత మండపం వేదికగా జరిగింది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జై

0: శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు రష్యా, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఇరాన్, ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొదలగు సభ్య దేశాలతో పాటు భాగస్వామ్య దేశాల విదేశాంగ మంత్రులు, ప్రతినిధి బృందాలు కూడా హాజరయ్యాయి. ఈ బ్రిక్స్ సదస్సులో జైశంకర్ స్వాగతోపన్యాసం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సైనిక ఘర్షణలు, ఆర్థిక అనిశ్చితులు, వాణిజ్య అవరోధాలు, సాంకేతిక సవాళ్లు, వాతావరణ మార్పులు, ప్రపంచ స్వరూపాన్ని మార్చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ సమావేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిపారు. ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు సవాళ్లతో పాటు అంచనాలను సృష్టిస్తున్నాయని జయశంకర్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఇంధన భద్రత, ఆహార భద్రత, ఎరువుల లభ్యత, ఆరోగ్య వ్యవస్థలు, ఆర్థిక సహాయం పొందడం వంటి విభాగాల్లో ఏర్పడిన కొత్త సవాళ్లతో అనేక దేశాలు ఆందోళనకు గురవుతున్నాయని చెప్పారు. బ్రిక్స్ కూటమి దేశాల ఆర్థిక వృద్ధి కొనసాగాలంటే సరఫరా గొలుసులో స్థిరత్వం, మార్కెట్ల వైవిధ్యీకరణ అనే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రపంచ రాజకీయ అస్థిరతలు, వాణిజ్య అంతరాలతో ఏర్పడుతున్న పర్యవసానాలను మరింత మెరుగ్గా ఎదుర్కొనేందుకు ఆచరణాత్మక మార్గాలను బ్రిక్స్ దేశాలు కనుగొనాలని జయశంకర్ విజ్ఞప్తి చేశారు.
1: We meet at a time of considerable flux in international relations, ongoing conflicts, economic uncertainties and challenges in trade and technology and climate are shaping the global landscape. There is a growing expectation, particularly from emerging markets and developing countries, that BRICS will play a constructive and stabilizing role. In this background, our discussions today are an opportunity to reflect on global and regional developments and to consider practical ways to strengthen our cooperation.
0: ప్రస్తుతం సైనిక సంఘర్షణలకు పాల్పడుతున్న దేశాలు శాంతి చర్చలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో శాంతి భద్రతల పరిరక్షణ జరగాలని, అదే సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై కూడా బ్రిక్స్ దేశాలన్నింటికీ అమితమైన ఆసక్తి ఉందన్నారు. బ్రిక్స్ సమావేశం రెండో రోజున ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఇరాన్లోని పౌరులపై మౌలిక సదుపాయాలపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. పౌరులపై దాడులను అంతర్జాతీయ సమాజం ఖండించాలని, ద్వంద్వ విధానాలను వీడాలని ఆయన కోరారు.
2: ఇరాన్ దేర్ఫోర్ కాల్స్ అపాన్ బ్రిక్స్ మెంబర్ స్టేట్స్ అండ్ ఆల్ రెస్పాన్సిబుల్ మెంబర్స్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ కమ్యూనిటీ టు ఎక్స్ప్లిసిట్లీ కండెమ్ వయోలేషన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా బై ది యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇజ్రాయెల్ ఇంక్లూడింగ్ దేర్ ఇల్లీగల్ అగ్రెషన్ అగెన్స్ట్ ఇరాన్ ఎ మెంబర్ ఆఫ్ బ్రిక్స్ ప్రివెంట్ ది పొలిటిసైజేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ టేక్ కంక్రీట్ యాక్షన్ టు హాల్ట్ వార్ మాంగరింగ్ అండ్ టు బ్రింగ్ అన్ ఎండ్ to the impunity of those who violate the UN charter.
0: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని సంస్కరించడం అనేది ఒక ఐచ్ఛికం కాదని, అది ఐక్యరాజ్య సమితి మనుగడకే అత్యంత అవసరమని అరాగ్చీ స్పష్టం చేశారు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు నిజమైన ప్రాతినిధ్యం వహించే కౌన్సిల్ తమకు కావాలని, అధికారం కేవలం కొద్దిమంది దుర్వినియోగ దురాక్రమణ శక్తుల ప్రయోజనాల కోసమే కాకుండా సమానంగా పంపిణీ చేయబడే కౌన్సిల్ తమకు కావాలన్నారు. ఈ నిజమైన బహుళపక్ష విధానానికి బ్రిక్స్ కూటమి ఒక వెన్నెముక్కగా మారగల సామర్థ్యాన్ని కలిగి ఉందని అబ్బాస్ అరాగ్చీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మీడియాతో మాట్లాడుతూ, పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను ముగించేందుకు భారత్ ఈ రెండు దేశాల మధ్య సమర్థవంతమైన మధ్యవర్తిగా సేవలు అందించగలదని పేర్కొన్నారు. ఇరాన్ ఎటువంటి కవ్వింపు చర్యలకు దిగకపోయినా ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు దాడులు చేశాయని, ఇది దురాక్రమణే అవుతుందని ఆయన పేర్కొన్నారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుత అస్థిర వాతావరణానికి ఇరాన్ ఎంతమాత్రం కారణం కాదని ఆయన స్పష్టం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్పై దాడి చేయకముందు హార్మోజ్ జలసంధిలో సురక్షితమైన నౌకాయనం ఉండేదని ఆయన గుర్తు చేశారు. ఉగాండా అధ్యక్షుడిగా యోవేరి ముసేవేని మరోసారి బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎన్నికల్లో ఆయన భారీ విజయం సాధించడంతో తన 40 ఏళ్ల పదవీ కాలాన్ని పొడిగించుకుంటూ చారిత్రాత్మకంగా 7వసారి ఆ దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆఫ్రికాలో అత్యధిక కాలం పనిచేసిన నాయకుల్లో ఒకరైన ముసేవేని మంగళవారం ఉగాండా రాజధాని కంపాలాలోని కొలలో ఇండిపెండెన్స్ గ్రౌండ్స్ లో జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఈశాన్య ప్రాంతంలో ప్రబలిన ఎబోలో వైరస్ కారణంగా 65 మంది ప్రాణాలు కోల్పోగా 100 మందికి ఇది సోకింది. దీంతో ఈ వ్యాధి సరిహద్దులు దాటి వ్యాపించవచ్చనే ఆందోళనలు తలెత్తాయి. సుమారు 246 మందికి ఎబోలో సోకినట్లు అనుమానిస్తున్నారని, ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రాంతీయ ఆరోగ్య అధికారులు నిన్న అత్యవసర సమావేశం నిర్వహించారని ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపాయి. హంటా వైరస్ వ్యాప్తిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో థాయిలాండ్ హంటా వైరస్ను ప్రమాదకరమైన అంటువ్యాధిగా ప్రకటించింది. అనుమానిత కేసులను 3 గంటల్లోగా నివేదించడం, 12 గంటల్లోగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేపట్టడం, అధిక ప్రమాదం ఉన్న వ్యక్తులకు 42 రోజుల క్వారంటైన్ విధించడం వంటి కఠినమైన చర్యలను ఆ దేశ జాతీయ అంటువ్యాధుల కమిటీ ఆమోదించింది. థాయిలాండ్ దేశవ్యాప్తంగా పటిష్టమైన నిఘా, ప్రయోగశాల పరీక్షలు,

0: చికిత్సా విధానాలను అమలు చేస్తున్నారు. అలాగే అంతర్జాతీయ ప్రవేశ మార్గాల వద్ద నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా నిన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకుని ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్లడంతో పాటు పశ్చిమాసియా సంక్షోభంపై ఇరువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఎల్పీజీ సరఫరా, వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల రంగాల్లో సహకారంతో పాటు పలు ఒప్పందాలు చేసుకున్నారు. భారతదేశంలో మౌలిక సదుపాయాల రంగంలో $5 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లు యుఏఈ ప్రకటించింది. అలాగే వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం, నౌకల మరమ్మతు కేంద్రం ఏర్పాటుపై యుఏఈతో అవగాహన ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. మరోవైపు పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో యుఏఈపై ఇరాన్ దాడిని నరేంద్ర మోదీ ఖండించారు. పశ్చిమాసియా యుద్దం ప్రభావం ప్రపంచం మొత్తంపై ఉందని, అయితే భారత్ ఇప్పుడు చర్చలు సంప్రదింపులకే ప్రాధాన్యమిస్తుందన్నారు. చమురు రవాణాకు కీలక మార్గమైన హార్మోజ్ జలసంధి ఎప్పుడూ తెరిచే ఉండాలని, అదేవిధంగా హార్మోజ్పై అన్ని పక్షాలు అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండాలన్నారు. అనంతరం యుఏఈ పర్యటన ముగించుకుని నెదర్లాండ్స్కు బయలుదేరారు. నెదర్లాండ్స్ ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్తో చర్చలు జరపడంతో పాటు కింగ్ విలియం అలెగ్జాండర్ క్వీన్ మ్యాక్స్మాలను కలుస్తారు. ఇక మే 17-18 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్లో పర్యటించనున్నారు. ఆ దేశ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే యూయూ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వ్యాండర్ లేయన్తో కలిసి యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీలో పాల్గొంటారు. ఇక మే 19 నార్వేలోని ఓస్లోలో జరగబోయే 3rd భారత నార్డిక్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. చివరగా మే 19-20 తేదీలలో ఇటలీలో పర్యటిస్తారు. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి వినడానికి ముందుగా ఒక గమనిక. ఈ ప్రసారంలో ఇప్పుడు 10:30 90 ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం వెలుగుజాడ మహాకవి గురజాడ రూపకం ప్రసారమవుతుంది. రచన శ్రీ రామ్ భట్ల నృసింహశర్మ, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఇదే ప్రసారంలో 10:30 10:15 పాటల పల్లకి ఉంటుంది. 2727244 నంబరుకి కానీ, 2727288 నెంబర్కి కానీ, 0891 కోడ్ జత చేసి పాట కోరుకోవచ్చు. ఫోన్ ఇన్ లైవ్ పాటల పల్లకిలోకి వెళ్ళడానికి ముందు ఒక ప్రకటన.
2: ఆకాశవాణి 90 పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం ఎలక్యూషన్ చిత్రలేఖనం డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12-16 మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8-11 మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26 ఉదయం 11:00 వక్తృత్వం పోటీ, సాయంత్రం 4:00 చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416172999 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416172999. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.
1: ప్రకటన విన్నారు. పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు. హలో.
3: హలో, నమస్తే సార్. శర్మ గారు
1: నమస్కారం అండి. మీ పేరు?
3: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు. అనకాపల్లి జవరపాల్ గురించి మాట్లాడుతున్నానండి.
1: చెప్పండి వెంకట్రావు గారు.
3: మాకు

0: దివ్యమూర్తి, చూడం చూడ నా పతి ప్రాణములు గొలిపోవచ్చని యమమూర్తి వలనున్నాడే.
1: ఏమి ఆశ్చర్యము, బహుకృత దాన ధర్మార్జిత పుణ్య సంపన్నులకు దక్క అన్యులకు అగోచరం పైన మద్రూప విశేషంబు ఈ అన్నుల మిన్న కెటులుగా అనిపించే అయినను ప్రకాశముగా సావిత్రి మానిని నిర్నిమిత్త సందేహ డోలాయ మానసవై ఏలాట్లు దిగాలున దూతుము సామాన్య మనీషా గోచరం పైన మద్రూప విశేషంబుగాంచియే నేనెవ్వరో యూహించి ఉండదాలదు అయినను వచించెదా.

సకల లోకాల ధర్మ శాసనము నమలు చేసి విధి వ్రాయు, ఆయువు చెల్లగానే వేళ తప్పక ప్రాణాలు వెలికి తీసి మోసి కొనిపోవుచుండు.

0: ఏమి ఈ సాధ్వి ఎలామ సాహసము? దుర్గమ కీకారణ్య ప్రయాసము సైతము సేవించి నన్ను అనుసరించు ఈమె స్థైర్యము సంస్థవనీయమైనను.
1: అహో, నిష్ప్రయోజనమే కదా.
0: కనుక చెప్పి చూచదనుగాక.
2: కాలు మోపిన చాలు కస్సని అరికాలు కోసుకుపోయడి కూసురాళ్ళు, అలికిడైనను చాలు అదరి బుస్.

నరములు పుదియించునదుల నీళ్ళు గాలి దోలిన చాలు కదలి ధీయని కర్ణపుటములు ప్రేల్చెడి ముదివెదు.

అచంచల మనస్థైర్యము దుర్గమ కీకారుణ్య సీమలను దిగమించుటయేగాక మహోన్నత పర్వత శిఖరాగ్రముల సైతం అధిరోహించి నన్ను అనుసరించుచున్నది. మరియును మరికొంచెము బెదరించి చూచెదను.

ఎవడనుకొంటివి ఎవడనుకొంటివి సముండను పాస ధరుండను కాలయముండను పో బేల పొమ్మికన్ పో పో బేల పో పొమ్మికన్

0: సామాన్య స్త్రీ కానోపది సుమా.
1: బేలా సావిత్రి, ఇక మానవ మాత్రులు దాటలేని బాట ఇది. గోదాల పుణ్య భాగ్యవంతులకు దక్క అన్యులకు అరంజనీయమైన వైతరణి అల్లది.
2: అన్నీనూ తెలిసిన ధర్మవేదుడు ఇంత దూరం వేసించి రిక్తహస్తములతో తిరిగి పొమ్మందురా?
1: మరి ఏమందును?
0: ఇది కనికరించి ఏదైనా ఒక్కళ్ళు ఒరంబు సంగి పంపిన సాధ్వి, నీ కార్యదీక్షకు గడుంగడు సంతసించింది. నీ పతి ప్రాణంబు దక్క ఏదైనా మరొక్క వరంబు కోరుకును.
2: ఈ యముని కర్కస హృదయంబు కూడా కరుగుచున్నట్లున్నది. చిక్కిన అవకాశము నేల జారనియ్యవలే. స్త్రీలకు పుట్టినింటి కన్నను మెట్టినిల్లే ప్రధానమని కదా ఆర్యోక్తి. యమధర్మరాజా, రాజభ్రష్టులై అంధులై కారణములందు కటకటంబడు మా అత్తమామలకు.
0: సరియా సరియా, రాజ్యప్రాప్తియు నేత్ర దృష్టియు రెండునో సంగతిని పోము. వదలక వచ్చుచున్నది అయినను ఇటువంటి వరంబులెన్ని ఒసంగినను మా యమధర్మమునకు భంగము వాటిన్నది కదా. కనుక మరొక వరంబో సంగి లాలించి బుద్ధగించి ఊరడించి మరణించెద. సావిత్రి, అబలవన్న ఆదరంబున ఒంటి వరంబో సంగి పంపుట పాడిగాదరు భావంబున మరొక్క వరంబి అని సగించింది. అది నూని పతి ప్రాణంబు దక్క.
2: ఇప్పుడు దారిన పడినాడు. ఈ అవకాశం మాత్రమేలా పోనీయవలే. కన్నవారు రుణం తీర్చుద. సమవర్తి అపుత్రస్య గతిర్నాస్తి అని అలమటించుతున్న నా జనకునకు.
0: ఇక సాధు బాబో నటుల సుత శతంబరు గ్రహించింది. సంతుష్టమై మరలి
2: ఒకటి నే కోరితి, రెండు నీవిచ్చితి. ముచ్చటగా మూడవ కోరిక చెల్లించకపోవుట పాడియే ధర్మమూర్తి.
1: ఇది మా ధర్మస్మృతిలో ఉన్నట్టు లేదే. అయినను ఆఖరు కోరికేని వాపోవచ్చున్నది. ఇచ్చి పంపిద.
0: సావిత్రి అడుగు, అది నీ పతి ప్రాణము దక్క.
2: సంతానమును చూసి ఈయనను సంతసించు భాగ్యము ప్రసాదింపు.
0: ప్రసాదించి తిరి పొమ్ము.
2: ఇంకెక్కడికి పోయదు.
0: ఏమి
2: నా పతి ప్రాణములు నీయక అడుగు వేయలేవు.
0: ఏమి అడుగు వేయలేనా? మహిషరాజమా, ఏమాశ్చర్యము! దేవాసుర గరుడ గంధర్వ కిన్నరకి పురుష యక్షసిద్ధ సాధ్య భూత ప్రేత పిశాచాదు నెత్తి వచ్చినను. వినయరుద్రుని ప్రళయతాండవ ఘోష విన్నను. నెమరాపక, అడుగు తప్పక, చాలా తిప్పక ముందుకు సాగిపోవు నా మహిషరాజము. నేడేలకు తత్తరపాటున పిత్తరపో

చివరి దాసిరోమణి అన్న వాత్సల్యం పునవ చెయ్యుంటేది కాని ఇంతటి తెలివిగలదని తెలిసి ఉండినా. నేను రాక నా భట్లోనే పంపి ఉండేది వాడను కదా. గత మనకు ఒకటి ప్రయోజనం లేని కనుక సాధ్వీ సావిత్రి, నీ పతిభక్తికి సమయస్ఫూర్తికి కడుంగడు సంతసించింది. ఇదిగో నీ పతి ప్రాణంబులు గ్రహించుము. యమునంతటి వాణినే తికమక పెట్టి గెలువదాలిన నీ చరిత చరితార్థము. పతితో చిరకాలం ఇహ సౌఖ్యములు అనుభవించి తదనంతరంబున ఆలోకంబున కాదు కాదు స్వర్గలోకంబున చేరి సరింతృగాక.

हेलो हेलो हेलो, फोन इन लाइव।

పాటల పల్లకి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటిమేటి కార్యక్రమం వెలుగుజాడ మహాకవి గురజాడ రూపకం. రచన శ్రీ రాంభట్ట నృసింహశర్మ, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్ గారు.

0: శ్రీయుతులు పివి రామ్ గోపాల్, రామ్ భట్ల నృసింహశర్మ. సంగీత నిర్వహణ శ్రీ కెఎస్ చంద్రశేఖర్. పర్యవేక్షణ శ్రీ ఆర్వి రమణమూర్తి. వెలుగుజాడ రూపకం.
1: అడుగుజాడ గురజాడది, అది భావికి బాట, మనలో వెధవాయత్వం మరిపించే పాట. ఇది ఒక నవయుగ వైతాళికుడి గురించి, మరో అధునాతన కవితాలాపకుడు మీటిన అక్షర విపంచి. ఆ వైతాళికుడు గురజాడ, ఆ కవితాలాపకుడు శ్రీశ్రీ. కందుకూరి వీరేశలింగం, గిడుగు రామ్మూర్తి పంతులు లేవనెత్తిన సాంఘిక భాషా ఉద్యమాలను ఊతంగా చేసుకుని ఉవ్వెత్తున ఎగసిన సరికొత్త సాహితీ విప్లవ తరంగం, సమున్నతంగా నిలిచిన సంస్కరణ భావనాశృంగం గురజాడ వెంకట అప్పారావు గారు.
2: అది 1862 సంవత్సరం. ఓ పక్క దురాచారాల దుర్భర జాడ్యం, మరో పక్క నిర్హేతుక విశ్వాసాల మౌఢ్యం. ఎటు చూసినా సామాన్యులను విజ్ఞాన సంపన్నులుగా చేయలేని భాషా దారిద్ర్యం, ఇది ఆనాటి సామాజిక నేపథ్యం. సరిగ్గా అలాంటి సంక్షుభిత సాంఘిక పరిస్థితుల్లో విశాఖ జిల్లా యలమంచిలి తాలూకా రాయవరం గ్రామంలో సెప్టెంబర్ 21వ తేదీ 1862 సంవత్సరంలో ప్రభవించిందొక అభ్యుదయ ఆలోచనం గురజాడ.
3: ఆకులందున అణగిమణగి కవిత కోయిల పలుకవలనోయ్ అన్న గురజాడలో 20వ ఏటనే భావనాసత్వం, భాషాతత్వం సమపాళలో సమన్వయమై సరికొత్త పలుకుబడితో మొలకలెత్తే వేళ కుక్ ఇంగ్లీష్ కావ్యం వెలువడింది. అలా సారంగధర, చంద్రహాస వంటి ఆంగ్ల రచనలతో కొనసాగిన ఆయన కవితా వ్యాసంగం ఆనాటి సాహితీ ప్రముఖుల్ని విశేషంగా ఆకర్షించింది.
1: ప్రముఖ కలకత్తా పత్రిక రీస్ అండ్ రయత్కు అధిపతిగా ఉన్న శంభుచంద్ర ముఖర్జీ గురజాడను ప్రశంసిస్తూ, ప్రోత్సహిస్తూ ఎన్నో ఉత్తరాలు రాశారు.
2: విజయనగరంలో చదువుకుంటున్న కాలంలో గిడుగు రామ్మూర్తితో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారి అనంతర కాలంలో వ్యావహారిక భాషా ఉద్యమం వైపు మొగ్గేలా చేసింది.
3: వాసిగల వాడుక భాషలో వన్నె తరగని రచనలు చేసిన గురజాడ తాను వ్యవహారిక భాషావాదిగా మారడానికి గల కారణాలు చెప్తూ ఇలా అన్నారు.
4: గ్రామ్య భాష దిక్కుమాలిన స్త్రీ. ఆమెను పండితులు నిష్కారణంగా దూషించి అవమానించగా కనికరించి ఫీజు లేకుండా వకాల్తా పట్టితే. సంఖ్యలను ప్రేమించేవాళ్ళు గ్రాంధిక భాషను ఆరాధిస్తారుగాక. నా మటుకు నా మాతృభాష సజీవమైన తెలుగు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అనిపించుకున్న ఈ తెలుగులో మన సుఖాల్ని దుఃఖాల్ని వెల్లడించుకోవడానికి మనం ఎవరూ సిగ్గుపడడం లేదు. కానీ కాగితం మీద పెట్టడానికి మాత్రం మనలో కొందరు బిడియపడుతున్నారు. గ్రామ్యం అని పొరపాటున పేరు పెట్టి పిలిచే వాడుక భాషను కావ్యరచనల్లో ప్రవేశపెడితే ఉత్తమ కావ్యాలకు ఉండవలసిన గౌరవం దిగజారిపోతుందనే విమర్శనం మనం లెక్క చేయనక్కర్లేదు.
1: ఇలా తెలుగుపై ప్రసరించిన ఆయన ఆలోచనల వెలుగులో విభిన్న సాహితీ ప్రక్రియల విశేషాకృతులు సాక్షాత్కరించాయి. వాడుక భాషకు వేడుకలు జరిగాయి. సామాన్యుడికి నైవేద్యంగా సాహితీ సేద్యం ఆరంభమైంది.
3: ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఆనందం పొందుతారు అన్నాడు మనువు.
2: కాల పరిభ్రమణంలో అది మర్చిపోయి స్వార్థ అహంకార అతిశయంతో హద్దు మీరాడు మానవుడు. స్త్రీ స్వేచ్ఛకు మూఢాచారాల ముళ్ళ సంఖ్యలు వేశాడు. అబలల అమాయకత్వాన్ని స్వప్రయోజనాలకు సులభ సాధనంగా చేశాడు.
3: ముక్కు పచ్చలారని పసిమొగ్గలను 6 పదులు దాటిన ముది వగ్గులతో 7 అడుగులు వేయించి 4 రాళ్లు వెనకేద్దామనే వికృతపు ఆలోచనలు విజృంభించాయి.
1: ముద్దు ముచ్చటా జరగాల్సిన వయసులు, చాకిరీతో మగ్గిపోయే బాల వితంతువులు,
3: కాటికి కాళ్లు చాచిన ముసలాళ్లకు కన్నెపిల్లలతో కళ్యాణాలు,
2: కాసులకు ఆశపడే తల్లిదండ్రుల బేరసారాలు,
1: కన్యాశుల్కం డబ్బులో కమిషన్ కొట్టేసే మేకవన్నె పురుల వేషాలు మోసాలు,
3: ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే గిరీశాలు,
2: ఇలా అల్లకలో

0: రూపంగా ఉన్న జనజీవన వేదికపై హఠాత్తుగా ప్రత్యక్షమైన రూపక రూపం కన్యాశుల్కం.
1: అక్షరాల్ని శరాలుగా పదునెక్కించి, కలాన్ని గాంధీవంగా ధరించి, క్రూరాచారాల కురుసైన్యంతో సంస్కరణ సంగ్రామానికి సన్నద్ధమైన సాహిత్యార్జునుడు గురజాడ.
0: ఆయన సంధించిన కన్యాశుల్కం నాటకాస్త్రం అటు వ్యావహారిక భాషావాదానికి, ఇటు సంఘ క్షాళనోద్యమానికి ఊపిరిపోసి ఊపునిచ్చి ఒక మలుపు తిప్పింది.
2: 1892 అంకురార్పణ జరిగి తొలి కూర్పుగా ప్రదర్శితమైన ఈ నాటకం 1909 రెండో కూర్పుగా వెలువడి తెలుగు నాటక రంగానికి జిలుగులద్దింది. కన్యాశుల్కం నాటకం గురించి చెప్తూ గురజాడ అన్న మాటలు,
3: సంఘ సంస్కరణోద్యమాన్ని బలపరచడానికి తెలుగు భాష నాటక రంగానికి అనుకూలమైంది కాదన్న అపోహ నిదుర్కోవడానికి నేను కన్యాశుల్కాన్ని రాశా.
1: కన్యాశుల్కం పేరు చెప్పగానే గుర్తొచ్చే తొలి ప్రధాన స్త్రీ పాత్ర మధురవాణి. గురజాడ దృష్టిలో లోకం తెలిసిన తెలివైన యువతిగా, చాకచక్యం గల చతురమతిగా సృష్టించబడిన మధురవాణి
2: సాన్నిధానికి మాత్రం నీతి ఉండద్దా
1: అని ఎదురు ప్రశ్న వేయగల ధైర్యశాలి, సాటి స్త్రీకి అన్యాయం జరుగుతూ ఉంటే నాకెందుకు పొమ్మని తిరిగిపోయే సగటు మనిషి కాదు కనుకనే రామప్ప పంతులు మీనాక్షిని మోసగించినప్పుడు,
2: కులం తక్కువ రూపం తక్కువ, ఆమె బ్రతుకు భ్రష్టు చేయనే చేశారు, పెళ్ళాడి తప్పుదిద్దుకోండి
1: అని రామప్పంతులకు బుద్ధి చెప్పిన ధీశాలిని. సుబ్బికి లుబ్ధావధానతో పెళ్లి దప్పించే అంతర్నాటకంలో ఆమె పాత్ర శిఖరాయమానమైంది. ఇక నాటకాంత అంశాలలో యాంటీ నాచి సౌజన్యరావు పంతులతో మధురవాణి సంభాషణ మహాచాతుర్యంతో సాగుతుంది. నాటకం వాద్యంతం చతురోక్తులతో పెంకెమాటలతో వెటకారంగా వేళాకోళంగా మాటలు రుబ్బుతూ సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ కార్యాన్ని సాధించి పెట్టే ప్రజ్ఞా విశేషాలని పుణికిపుచ్చుకున్న రమణీయమణి మధురవాణి.
0: ఇక ఇతర పాత్రల విషయానికి వస్తే జ్ఞప్తికి వచ్చే మరో ప్రధాన భూమిక గిరీశం. శిష్యుడి వెంకటేశానికి చుట్టలు కాల్చడం మినహా మరొకటి నేర్పని అయ్యవారు గిరీశం. మాటలతో మనుషులకు టోకరా ఇచ్చి ఏమారుస్తూ సొంత డబ్బా కొట్టుకుంటూ పబ్బం గడుపుకునే రకం. ఇది మన నిత్య జీవితంలో సత్యం అనిపించే పాత్ర. ఒపీనియన్స్ చేంజ్ అయితే గానీ పొలిటీషియన్ కానెరడు అంటూ గిరీశం చేత గురజాడ పలికించే కొటేషన్లు మన హృదయం మీద చిక్కు చెదరని నొటేషన్లు. ఈ పాత్ర ప్రవేశంతో ఆరంభమయ్యే కన్యాశుల్కం నాటకం ఇదే పాత్ర పలికే డ్యామేజ్ కదాటం తిరిగింది అన్న వాక్యంతో ముగియటం విశేషం.
2: 60వ పడిలో పడి పెళ్లికి అరులు చాచే పరమ లోభి లుప్తావుదాన్లు, అన్నం పుణ్యం ఎరుగని అమాయక వితంతువు బుచ్చమ్మ, డబ్బాసతో కూతుర్ని ముసలాడికైనా ఇచ్చి పెళ్లి చేస్తావని దురాశాపరుడు అగ్నిహోత్రావధాన్లు, అతడి భావమరది కరటక శాస్త్రి, గిరీశం శిష్యుడు వెంకటేశం, లుబ్ధావధాన్లు వితంతుకుమార్తె మీనాక్షి సందర్భానుసారమైన సంభాషణలతో సమాజంలోని సహజ పాత్రలాగే ప్రవర్తిస్తారు.
1: వీళ్లందరూ ఒకెత్తైతే తెలివికి బిగ్యాస్, చిక్కులకు జాకాల్ అనిపించుకున్న మరో గోముఖ వ్యాఘ్రం రామప్పంతులు పాత్ర. నమ్మించోట చేస్తే మోసం, నమ్మని చోట చేస్తే లౌక్యం అంటూ సమర్థించుకునే వంచనా శిల్పి రామప్పంతులు. కుహనా పెద్ద మనిషి తత్వానికి ఇదో మచ్చుతునక.
2: అగ్నిహోత్రావధాన్ల డబ్బాసెకు, కొడుకును చదివించుకోవాలనే వెంకమ్మ తాపత్రయానికి, ఆమెకు బాసటగా నిలిచే అన్న కరటక శాస్త్రి ఆంతర్యానికి, గిరీశం కపట వైఖరికి, వెంకటేశం వెధవాయత్వానికి మచ్చుతునకగా మహాకవి కల్పించిన ఒక సన్నివేశం. నిన్నటి నుంచి కిస్మిస్ సెలవులని కుర్రవాడు ఉత్తర రాశాడు. ఎన్నాళ్ళో అయింది వాణ్ణి చూసి, కళ్ళు కాయలు కాసిపోయినాయి. గడియో గడియో రావాలి.
4: ఎందుకు పట్టినే ఒకతరం, వద్దు వద్దంటుంటే ఈ ఇంగ్లీష్ చదువులో పెట్టావు. మెరక పొలం సిస్తంతా వాడి కింద అయిపోతూ ఉంది. కిందటేడు పరీక్ష ఫెయిల్ అయినాడు కదా, ఈ ఏడు ఎలా తగలేశాడో తెలియదు. మనకి ఇంగ్లీష్ చదువులు అచ్చిరాదని చెబితే విన్నావు కావు? మా పెద్దన దిబ్బావధాలు కొడుకుని ఇంగ్లీష్ చదువుకు పార్వతీపురం పంపించేసరికి ఓషం వచ్చి 3 రోజులు కొట్టేసింది. బుచ్చబ్బి కొడుకు ఇంగ్లీష్ చెప్పిద్దామనుకుంటుండగానే చచ్చినంత ఖాయిలా చేసింది.
2: మీరెప్పుడు ఇలాంటి ఓగా ఇచ్చే మాటలే అంచు ఉంచారు. డబ్బు ఖర్చయిపోతుందని మీకు బెంగ. మొన్న మొన్న మన కళ్ళెదుట మన వాకట్లో జుట్టు విరబోసుకు గొట్టికాయలాడిగిన నేమాని వారి

0: కుర్రాడికి మునసబి అయ్యింది కాదు.
1: మన వేధవాయికి చదువు వచ్చేదేం కనపడదు కానీ పుస్తకాల కింద జీతం కింద నాలుగేళ్ళు అయ్యేసరికి మన భూమి కడతేరిపోతుంది. ఆ పైన చిప్పా దొప్పా పట్టుకు బయలుదేరాలి. నిమ్మలంగా ఇంటి దగ్గరుంటే ఈ పాలికి నాలుగు అష్టాలు చెప్పేద్దును, వద్దంటూ ఉంటే ఈ వెధవ ఇంగ్లీష్ చదువులో పెట్టావు.
0: మన వాడికో మునసవి అయినా పోలీసు పని అయినా అయితే రుణాలు ఇచ్చి అగ్గురారం భూములన్నీ కొనేస్తాడు. ఏడాదికో 100 రూపాయలు ఖర్చు పెట్టడానికి ఇంత ముందు వెనక చూస్తున్నారు. మీలాగే వాడు జంజాలు వడుక్కుంటూ బతకాలనుందా ఏ విషయ? మీకంత భారవంతో వస్తే మా వాళ్ళు నాకు పసుపు కుంకానికి ఇచ్చిన భూమి అమ్మేసి కుర్రాడికి చదువు చెప్పిస్తాను.
2: నీ భూములెందుకు అమ్మాలమ్మా? మన సొమ్ము చెడతిని కొవ్వు ఉన్నాడు, అతడే పెట్టుకుంటాడు.
1: అయితే నన్ను ఆక్షేపణ చేస్తావు షే, ఏమారంటే నీ అన్నం ఉన్నాడని ఊరుకునేది లేదు.
0: మా బాబు మా బాబు, వచ్చావా షోయ్?

0: రుణాలు ఇచ్చి ఆ గురారం భూములన్నీ కొనేస్తాడు. ఏడాదికో 100 రూపాయలు ఖర్చు పెట్టడానికి ఇంత ముందు వెనక చూస్తున్నారు. మీలాగే వాడు జంజాలు వడుక్కుంటూ బతకాలనుందా ఏ విషయ? వీగంత భారవంతో వస్తే మా వాళ్ళు నాకు పసుపు కుంకానికి ఇచ్చిన భూమి అమ్మేసి కుర్రాడికి చదువు చెప్పిస్తాను.
1: నీ భూములు ఎందుకు అమ్మాలమ్మా? మన సొమ్ము చెడ తిని కొవ్వు ఉన్నాడు, అతడే పెట్టుకుంటాడు.
2: అయితే నన్ను ఆక్షేపణ చేస్తావు. ఏమారంటే నీ అన్నం ఉన్నాడని ఊరుకునేది లేదు.
0: మా బాబు మా బాబు, వచ్చావా షోయ్?
2: వేధవాయ, ఏమారైనా పాస్ అయ్యావా?
3: పాస్ అయినాడండి, ఫస్ట్గా పాస్ అయినాడు. నేను చాలా శ్రమపడి చదువు చెప్పానండి.
2: వీడెవడవే?
3: వీడు డామిట్ టెల్ మ్యాన్.
2: మానా మానలా ఉంచానంతవా, గోప బతకలు కొడతాను.
4: అమ్మా, ఈయనే నాకు చదువు చెప్పే మాస్టారు.
2: వీడు
1: బా, ఇంటికి పెద్ద మనిషి వస్తే అప్పుడు చెప్పు మాట్లాడతామేమిటి బావా? ఆయన ఏదో కొర్రాడితో ఇంగ్లీష్ మాట అంటే, పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుకున్నట్టు నీ మీద పెట్టుకుంటావేమిటి?
3: తమ బావగారా అగ్నిహోత్రావధానులు గారు, నన్ను తమరు ఎరక్కపోవచ్చు కానీ డిప్టీ కలెక్టర్ గారింటికి తమరు వచ్చేటప్పుడు నేను వారి పిల్లలకి చదువు చెబుతూ ఉండేవాడిని. డిప్టీ కలెక్టర్ గారు తమని ఏం మెచ్చుకునేవారు అనుకున్నారు?
1: అవును, మీ ముఖం చూసి జ్ఞాపకం ఉంది. డిప్టీ కలెక్టర్ గారు మహదొడ్డ ప్రభు.
3: మీలాంటి చప్పన్న భాషలో వచ్చిన మనిషి ఎక్కడా లేడని, సంస్కృతం ఏది మంచినీళ్ల ప్రవాహంలో తమరు మాట్లాడుతారని, తమలాంటి విదూషకుడిని ఎక్కడా చూడలేదని డిప్యూటీ కలెక్టర్ గారు సెలవిస్తూ ఉండేవారండి. కవితారసం ఆయనలాగా గ్రహించేవారే. అది నా కవిత్వం అంటే ఆయన చెవి కోసుకుంటారు. మహారాజా వారి దర్శనం కూడా నాకు చేయించారండి.
2: ఈ శశభిషలు నాకేం పరికిరావు. ఇతని వైఖరి చూస్తే ఇక్కడే బస వేసేటట్టు కనపడుతూ ఉంది. మా ఇంట్లో భోజనం ఎంత మాత్రం వీలు పడదు.
0: ఆయన మాటలు ఖండించకు బాబు, ఆయన మోస్తారది. మీ దయ వల్ల మా వాడికో ముక్కబ్బితే మీ మేలు మరిచిపోం.
3: అందుకు అభ్యంతరం ఏమిటమ్మా? మీ వాడు సెలవుల్లో చదువు చెప్పమని ఎంతో బతిమాలుకుంటే పోనీ పనికొచ్చే కుర్రాడు కదా అని వచ్చాను. కానీ పట్టణంలో మునసభ గారంటే భోజనం చేయదని వచ్చానా? వారిచ్చే డబ్బు చేయదని వచ్చానా అమ్మా?
0: ఈ చదువుల కోసమని పిల్లవాడిని వదులుకొని ఉండడం, వాడు పరాయి ఊళ్ళో శ్రమదమాలు పడుతూ ఉండడం నా ప్రాణాలు ఎప్పుడూ అక్కడనే ఉంచాయి. డబ్బంటే ఎన్నడూ వెనక చూడలేదు కదా. మేము కనడం మటుకు కన్నాం. మీరే వాడికి తల్లి తండ్రిను, ఎలా కడుపులో పెట్టుకు చదువు చెబుతారో మీదే భారం.
3: తమరు ఇంత దూరం సెలవియ్యాలమ్మా, నా మంచి చెడ్డలు మీ కుర్రవాడిని అడిగితే తెలుస్తాయి. మునసబు గారు డిప్యూటీ కలెక్టర్ గారు ఎన్నిక చేసిన మనిషిని, నా మాటని చెప్పుకోవాలా? ఇంతెందుకు, ఇక 3 ఏళ్ళు నా తరఫీదులో ఉంచితే క్రిమినల్లో వరుసగా పోలీసు పరీక్ష పాస్ చేయిస్తాను.
2: 3 ఏళ్ళే? ఈ సంవత్సరం పుస్తకాలకి ఎంత అవుతుందిరా అబ్బి?
4: 15 రూపాయలు అవుతుంది.
2: ఒక దమ్మిడి ఇవ్వను. వీళ్ళిద్దరూ కూడి 1 రూపాయలు పంచుకు తినేటట్టు కనపడుతూ ఉంది. నేను వేదం 82 పన్నాలు ఒక్క దమ్మిడి పుస్తకాల ఖర్చు లేకుండా చదువుకున్నాను. ఇదంతా టోపీ వ్యవహారంలో కనపడుతూ ఉంది.
1: కోట్లకు విలువైన మాట అన్నావు బావా.
3: దిస్ ఈజ్ బార్బరస్. చూచారా అండి, జెంటిల్మ్యాన్ అనగా పెద్ద మనిషిని ఎలా అంటున్నారు? నేను ఇక ఇక్కడ ఉండడం భావ్యం కాదు, సెలవు ఊచుకుంటాను.
0: చాలు చాలు, బాగానే ఉంది. ఇంటికి ఎవరొచ్చినా నాకు ఇదే భయం. ఆయన మాటలకు ఎక్కడికి బాబు, వెళ్ళిపోకండి. ఏది మా అబ్బాయి మీరు ఒక్క పర్యాయం ఇంగ్లీషు మాట్లాడండి బాబు.
3: అలాగేనమ్మా. మై డియర్ వెంకటేశం, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్.
4: దేర్ ఇస్ ఎ వైట్ మ్యాన్ ఇన్ ద టెంట్.
3: ది బాయ్ స్టూడ్ ఆన్ ద బర్నింగ్ డెక్, వేర్ ఆల్ బట్ హి హాడ్ ఫ్లెడ్.
4: Upon the same base and on the same side of it, the sides of a trapezium are equal to one another.
3: Oh, man's first disobedience and the fruit of that mango tree. Sing, Venkatesham, my very good boy.
4: Nouns ending in far, F, E, change their F for F, E into V, A,
2: N. ఈ ఆడుతున్న మాటలకి అర్థం ఏమిటండి?
3: ఈ సెలవుల్లో ఏ ప్రకారం చదవాలో అదంతా మాట్లాడుతున్నామండి.
1: అబ్బి, ఒక్క తెలుగు పద్యం చదవరా?
4: పొగ చుట్టకు సతిమోవికి
1: సెహబాష్.
3: డామ్ ఇట్, డోంట్ హిట్ దట్. నలదమయంతులిద్దరు చదువు.
4: నలదమయంతులిద్దరు మన ప్రభవానల దహ్యమానులై సలిపిరి సలిపిరి.
1: మన ప్రభవానల అంటే ఏమిట్రా?
4: అంటే
3: ఆ పసిపిల్లలకి అలాంటి కఠినమైన పద్యాలకి అర్థం తెలుస్తుందా అండి?
2: పద్యాలకి అర్థం చెప్పరు.
3: ఇప్పటి మట్టుకు వేదంలాగే భట్టీయం వేయిస్తారు. తెల్లవాళ్ళ స్కూళ్లలో తెలుగు పద్యాల మీద కా

0: సరే లేదండి, ఎంతసేపు జాగ్రఫి, గీగర్ఫి, అర్థమెటిక్, ఆల్జీబ్రా, మ్యాథమెటిక్స్ ఇవన్నీ హడలీసి చెప్తారండి.
1: తర్ఫీదు మా చక్కగా ఉంది, వీడిని పెందరాడే తోవ పెట్టకపోతే మోసం వస్తుంది.
2: ఛందస్సుల సర్ప పరిష్వంగాల నుండి వ్యాకరణాల సంకెళ్ళు విడిచిన తెలుగు కవిత తనదైన తడుకు బెడుకులతో సొంత నడకల సొగసులు చూపాలన్న మహాకవి గురజాడ మనోవాంఛ ఈడేరిన సంవత్సరం 1910. ఆ ఏడాది తెలుగు సాహితికి గురజాడ ప్రసాదించిన వరం తేటైన మాటలు కూర్చిన ముత్యాల సరం. గుత్తునా ముత్యాల సరములు కూర్చుకొని తేటైన మాటల కొత్త పాతల మేలు కలయిక క్రొమ్మెరుంగులు చిమ్మగా అని నవీన కవితకు ఆరంభగీతం ఆలాపించాడు.
3: ఈ అభ్యుదయాన్ని అధిక్షేపించిన వాళ్ళను ఆపి, మెచ్చనంతా వీవు నీవిక, మెచ్చకుంటే మించుపాయను, కొయ్యబొమ్మల మెచ్చుకళ్లకు కోమలుల సౌరెక్కున అని ప్రశ్నాస్త్రం ప్రయోగించాడు. అటుపై రాసిన కవిత్వం అంతా ముద్దులకి తెలుగు పద్యాల ముత్యాల సరాలుగా మారి ఆంధ్రభారతి కంఠాన్ని మరింత శోభాయమానంగా చేసింది.
4: తొలి నుండి సాహిత్యం సామాజిక సంస్కరణకు అనువుగా రూపొందాలని భావించిన గురజాడ తన కవిత్వాన్ని జాతికి పట్టిన జాడ్యాన్ని వదిలించడానికి, మనుషుల్లోని అంతరాలను తొలగించడానికి శక్తివంతమైన చికిత్సా విధానంగా తీర్చిదిద్దుకున్నారు. మతములన్నీయు మాసిపోవును, జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును, అంతా స్వర్గ సుఖంభులన్నవి అవని విలసిల్లున్ అంటూ మతరహిత మానవతావాదానికి మేలుకొలుపు పాడారు. మనిషి చేసిన రాయి రప్పకు మహిమ కలదని సాగి మొక్కుతూ, మనుషులంటే రాయి రప్పల కన్నా కనిష్టంగాను చూస్తావేం అని నరత్వంలో దాగున్న నారాయణ తత్వాన్ని అన్వేషించమంటారు.
2: మట్టి మాత్రమే దేశం కాదు, మానవ శక్తి ఒక్కటే దేశ సంపూర్ణ స్వరూపానికి నిర్దుష్ట నిర్వచనం అని నినదించే గురజాడ గీతంలో ఎల్లలు దాటిన దేశభక్తి ఎలా పొంగులు వారిందో విందామా?

ఏ ఏ ఋతువుల్లో పూచే పూలు కాసే పళ్ళు దుర్గకు అర్పించే పూర్ణమ్మ. తెలుగు అందాల పసిమి పూతల పుత్తడి బొమ్మ. అయితే కాసుకులోనై నెనరూ న్యాయం విడనాడిన ఆమె తల్లిదండ్రులు పూర్ణమ్మ జీవితాన్ని ఒక ముదుసలి ముగుడుతో ముడివేశారు. భవితను తలచుకొని తోటి కన్నెల వేళాకోళాలతో మనసు కలతపారగా

0: పూజకు వెళ్ళిన పూర్ణమ్మ ఏమైంది? ఆ పుత్తడి బొమ్మ జీవితం ఎలా మలుపు తిరిగింది?
1: కన్నుల కాంతులు కలవల చీరెను మేలిమి చీరెను మేని పసల్ హంసల చీరెను నడకల బిడుగులు దుర్గను చీర

0: కన్నతండ్రి ధనాశకు కణలిపోయిన పూర్ణమ్మ కథ, పసిడికి పణంగా పెట్టబడే అమ్మాయిల పసిదనపు వ్యథ.
1: దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, మీ పేరేమిటి అంటూ మీ పేరేమిటి కథానిక ద్వారా మతతత్వం, మానవత్వం అన్న అంశంపై చురకలు, చమత్కారాలు కురిసిన గురజాడ కలం తెలుగు కథానిక రంగానికి సరైన దిద్దుబాటుకు కొండంత బలం.
2: తలుపు తలుపు తలుపు తెరవబడలేదు. ఒక నిమిషం అతడు ఊరుకొనెను. గదిలోని గడియారం ఠింగుమని 1 గంట కొట్టెను. ప్రారంభమే ఇంత ఉత్కంఠభరితంగా ఉండేది దిద్దుబాటు కథానిక. వేశ్యా వ్యామోహంలో పడబోయే భర్త గోపాలరావును యుక్తితో చక్కదిద్దిన కమలిని కథగా సాహితీపరులకు ఇది సుపరిచితమే.
1: 3 పాత్రలతో ముచ్చటగా సాగే ఈ కథానిక లఘువుగా, బిగువుతో ముద్దుగా ముగుస్తుంది. కథానిక రచనలలో ఇతివృత్తం, శిల్పం, భాషా విషయాలలో అనుసరించాల్సిన అడుగుజాడ గురజాడ.
2: 1884 విజయనగరం మహారాజా కాలేజీ హైస్కూల్లో 25 రూపాయల జీతానికి అధ్యాపకునిగా చేరి 1891 వరకు బోధనా శాఖలో ఉద్యోగిగా ఉన్న గురజాడ 1906 నుండి వాడుక భాషలో తెలుగు బోధించాలన్న ఉద్యమానికి బాసటగా నిలిచారు. తూర్పు జిల్లాల విద్యాధికారి జేఏ ఎయిడ్స్ గిడుగు రామ్మూర్తి

0: విశాఖ ఏవియన్ కళాశాల ప్రిన్సిపాల్ పిటి శ్రీనివాస్ అయ్యంగార్లతో కలిసి వ్యావహారిక భాషా విప్లవానికి మహత్తర కృషి ఆరంభించారు.
1: కాకినాడలోని ఆంధ్ర సాహిత్య పరిషత్ వార్షికోత్సవ సభలో గిడుగు రామూర్తి పంతులతో కలిసి వ్యావహారిక భాషావాదానికి సంబంధించిన తీర్మానాన్ని బలపరచడం ఓ ముఖ్య సంఘటన. బిల్హణీయం, కొండుపట్టీయం నాటకాలు, కాసులు, మనిషి, కన్యక, లవణరాజు కళ, సుభద్ర, సత్యవ్రతి వంటి ఆధునిక ప్రాచీన పద్ధతుల్లోని కావ్యాలు, సంస్కృత హృదయం, మీ పేరేమిటి దిద్దుబాటు కథానికలు మరెన్నో సారస్వత మణిహారాలను సంతరించి తెలుగు జాతికి ఒక అక్షర నిధిని నిక్షిప్తం చేసిన గురజాడ.
2: చిరకాలంగా పీడిస్తున్న ఉబ్బస వ్యాధి కారణంగా 1915 నవంబర్ 30వ తేదీన తనువు చాలించారు. కానీ బహుకాలంగా చుట్టుముట్టిన ప్రగతి నిరోధక భావబంధనాల్ని వదిలించారు. నిద్రానమైన తెలుగు జాతిని అదిలించారు. అభ్యుదయ పదాన కదిలించారు. ఎవరికోసమూ తానెన్నుకున్న మార్గాన్ని విడిచే ప్రసక్తే లేదంటూ,
3: నాది ప్రజల ఉద్యమం, ఎవరిని సంతోషపరచడానికి వదులుకోలేదు.
0: ఎవరో వేసిన దారంట పోకుండా రాళ్ళు ముళ్ళు నిండిన మార్గాన్ని రాజమార్గంగా మలిచి పరదాల్లేని పదాల వెన్నెల వాకిట్లోకి తెలుగు జాతిని పిలిచి తేజోగమ్యం చూపిన మహాకవి గురజాడ, తెలుగువారి తెలివెన్నెల వెలుగుజాడ.
4: మీరింతవరకు వెలుగుజాడ ప్రత్యేక రూపకం విన్నారు. రచన శ్రీ రామ్ భట్ల నృసింహశర్మ. ఇందులో శ్రీయుతులు ఏవి రామారావు, సివి సూర్యనారాయణ, పివి రామ్ గోపాల్, రామ్ భట్ల నృసింహశర్మ, శ్రీమతి దువ్వా వెంకటకుమారి పాల్గొన్నారు. నేపథ్యగానం శ్రీమతులు జయంతి భగవతి, పాలంకి సరస్వతి, టి భారతీ నగేష్, వేదుల సుశీల, దువ్వా వెంకటకుమారి. శ్రీయుతులు వానపల్లి శ్రీమన్నారాయణ, కె రాజేంద్ర ప్రసాద్, సిహెచ్ సత్యానందం, సిహెచ్ సత్యనారాయణ. వాద్య సహకారం వీణ శ్రీమతి మల్లాప్రగడ జోగులాంబ, వైలిన్ శ్రీ ఎన్సి మాధవ్, మృదంగం శ్రీ కేసనపల్లి జ్ఞానానందం, కీబోర్డ్ శ్రీ ఎస్ గౌరీపతి, డ్రమ్స్ శ్రీ బి ఎల్లారావు, సంగీత నిర్వహణ శ్రీ కెఎస్ చంద్రశేఖర్, నిర్వహణ శ్రీయుతులు పివి రామ్ గోపాల్, రామ్ భట్ల నృసింహశర్మ, పర్యవేక్షణ శ్రీ ఆర్వి రమణమూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
5: మీరింతవరకు 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం వెలుగుజాడ మహాకవి గురజాడపై రూపకం విన్నారు. రచన శ్రీ రామ్ భట్ల నృసింహశర్మ, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్.
6: అలవాటు మార్చండి.
7: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
6: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.

చదువుకున్న అమ్మాయిలు చిత్రం నుండి. ఘంటసాల పి సుశీల పాడిన పాట విన్నారు. సంగీతం ఎస్ రాజేశ్వరరావు, సాహిత్యం దాసరథి.

బట్టి విక్రమార్క చిత్రం నుంచి పి సుశీల ఘంటసాల పాడిన పాట విన్నారు. సంగీతం పెండియాల నాగేశ్వరరావు, సాహిత్యం అనిశెట్టి సుబ్బారావు.

విజయ కృష్ణమూర్తి సంగీతంలో, సి నారాయణ రెడ్డి సాహిత్యంలో, ఘంటసాల పి సుశీల పాడిన పాట విన్నారు. గులేబ కావలి కథా చిత్రం నుండి.

0: ఆత్మీయులు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. సంగీతం ఎస్ రాజేశ్వరరావు, సాహిత్యం దాసరథి.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం ఎలెక్యూషన్ చిత్రలేఖనం డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416171299 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416171272.
0: మీరు ఇంతవరకు మధురిమ పాత సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు.
2: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే లవ్లీన్ నిగమ్. प्रधानमंत्री नरेंद्र मोदी आज अपने आधिकारिक नीदरलैंड्स यात्रा के दौरान भारतीय प्रवासी समुदाय को संबोधित करेंगे. समारोह में हजारों लोगों के शामिल होने की संभावना है. प्रधानमंत्री मोदी कल देर रात नीदरलैंड्स पहुंचे, जहां उनका गर्मजोशी से स्वागत किया गया. विभिन्न आयु वर्ग के लोग पारंपरिक नृत्य और संगीत प्रस्तुतियों के साथ उनका स्वागत करने के लिए एकत्रित हुए. प्रवासी भारतीयों ने भोजपुरी गीत से प्रधानमंत्री का स्वागत किया.

0: చంద్రముఖి చిత్రం నుండి రాజేశ్వరి గంగా టిప్పు పాడిన పాట విన్నారు. సంగీతం విద్యాసాగర్, సాహిత్యం శుద్ధాల అశోక్ తేజ. మీరు ఇంతవరకు మధుమంజరి సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. విదేశీ ప్రయాణాలపై సెస్ పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లు వచ్చిన వార్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తోసిపుచ్చారు. సిక్కింలో ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అధికారిక పర్యటనలో భాగంగా ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి ప్రవాస భారతీయుల్లో ప్రధానమంత్రి పర్యటన గురించి ఎంతగానో ఉత్సాహం నెలకొంది. చారిత్రాత్మక ప్రసంగంగా నిర్వాహకులు అభివర్ణిస్తున్న ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రవాస భారతీయులు హాజరవుతారని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నెదర్లాండ్స్ పర్యటనలోనే ఈ కార్యక్రమం అత్యంత ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్ చేరుకోగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. విభిన్న వయస్సులు, ప్రాంతాలు, మతాలకు చెందిన భారతీయ సమాజ సభ్యులు, ప్రవాస భారతీయులు సాంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలతో మోదీకి స్వాగతం పలికారు. మోదీ మోదీ వందే మాతర నినాదాలతో ఆ ప్రాంగణమంతా మారుమోగింది. భారత నెదర్లాండ్స్ సంబంధాలు, ప్రవాస భారతీయుల పాత్ర వంటి అంశాలపై ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో దృష్టి సారిస్తారని భావిస్తున్నారు. భారత్కు యూరోపియన్ దేశాలతో ఉన్న వ్యూహాత్మక ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో 5 దేశాల పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో భాగంగా 2వ దేశమైన నెదర్లాండ్స్కు చేరుకున్నారు. ఆమ్స్టర్డామ్ విమానాశ్రయంలో మోదీకి నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్

బ్రిన్సన్ స్వాగతం పలికారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కొద్దిసేపు ఆగిన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్కు ప్రయాణమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి డచ్ ప్రధానమంత్రి రాబ్ చెటెన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నెదర్లాండ్స్ రాజు రాణిని కూడా ఆయన కలుసుకుంటారు. ఈ పర్యటన కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాకుండా ఇటీవల ముగిసిన భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో విస్తృతమైన భారతీయ సంబంధాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ప్రముఖ డచ్ కంపెనీల సీఈఓలతో కూడా మోదీ సమావేశమవుతారు. నెదర్లాండ్స్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న సెమీకండక్టర్ చిప్స్ ఏ రంగాల్లో ముఖ్యంగా కొన్ని ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. నెదర్లాండ్స్ పర్యటన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో మూడో భాగంలో స్వీడన్లోని గోతెన్బర్గ్కు ప్రయాణమవుతారు. స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు. ప్రభుత్వం పెట్రోల్ ఎగుమతులపై లీటర్కు 3 రూపాయల ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించింది. నిన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన అధికారిక గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు 23 రూపాయల నుంచి 16.50 రూపాయలకు తగ్గించారు. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటే విమాన ఇంధనంపై ఉన్న ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని కూడా లీటర్కు 30 రూపాయల నుంచి 16 రూపాయలకు తగ్గించారు. సవరించిన కొత్త రేట్లు ఇవాళ నుంచి ప్రారంభమై రాబోయే పక్షం రోజుల పాటు అమల్లో ఉంటాయి. అయితే దేశీయ వినియోగం కోసం ఉద్దేశించిన పెట్రోల్ డీజిల్పై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ సుంకం రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశ ప్రజల కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. విదేశీ ప్రయాణాలపై సెస్ పన్ను లేదా సర్ఛార్జ్ విధించనున్నట్లు వచ్చిన ఒక మీడియా కథనాన్ని మోదీ సోషల్ మీడియా పోస్టులో తోసిపుచ్చారు. ఆ కథనం పూర్తిగా అవాస్తవమని, అందులో ఎంత మాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. విదేశీ ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు విధించే ప్రసక్తి లేదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల సమయం, చర్చలు, బిల్లులు, బడ్జెట్ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రతిపాదిస్తూ అసెంబ్లీ వ్యవహారాల్లో మరింత పారదర్శకత ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శువేందు అధికారి పిలుపునిచ్చారు. కూచ్బెహార్ సౌత్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ శాసనసభ్యుడు రతీంద్ర బోషు 18వ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల పనితీరును చూసే పూర్తి హక్కు ప్రజలకుందని, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ఇది జరిగేలాగా చూడవచ్చునని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈరోజు జరిగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. విద్యార్థులు గమనించాలి, ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సిక్కింలో ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. 1975లో రాచరిక నుండి భారతదేశంలో 22వ రాష్ట్రంగా మారిన సందర్భంగా ఈ దినోత్సవం జరుపుకుంటారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈవేళ తొలిసారిగా సిక్కింలో పర్యటిస్తారు. గ్యాంగ్టాక్లో జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సిక్కిం ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్ అభివృద్ధికి సిక్కిం అందిస్తున్న సహకారం ఎంతో విలువైందని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. సిక్కిం రాష్ట్రం తన 50వ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నందువల్ల ఈ ఏడాది వేడుకలు మరింత ప్రత్యేకమైనవని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇటీవల తాను సిక్కింలో పర్యటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ వేడుకల్లో రాష్ట్ర ప్రజలతో కలిసి పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని మోదీ పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో కూడా సిక్కిం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం మద్దతిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. ఈరోజు జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారు. దోమల వ్యాప్తిని నివారించే లక్ష్యంతో నిల్వ ఉన్న నీటిని తొలగించడం, నీటి నిల్వ చేసే ట్యాంకులను సరిగా నిర్వహించడం వంటి సాధారణ నియంత్రణ వ్యూహాలను ప్రోత్సహించేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. డెంగ్యూ నియంత్రణకు సమాజ భాగస్వామ్యం, తనిఖీ చేయండి, శుభ్రం చేయండి, మూసి ఉంచండి అనేది ఈ సంవత్సరం ఇతివృత్తం. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఒక సందేశం ఇస్తూ, డెంగ్యూ నివారణపై అవగాహన పెంచేందుకు, మన పరిసరాలను శుభ్రంగా సురక్షితంగా ఉంచుకోవడానికి అందరూ

0: కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈరోజు అంతర్జాతీయ కాంతి దినోత్సవం కూడా జరుపుకుంటున్నారు. భౌతిక శాస్త్రవేత్త ఇంజనీర్ అయిన థియోడర్ మైమన్ 1960లో మొదటిసారిగా లేజర్ను విజయవంతంగా నిర్వహించిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మే 16 కాంతి దినోత్సవం జరుపుకుంటారు. ఎనర్జీ ఎఫిషియంట్ లైటింగ్, పర్యావరణ హితమైన తయారీ రంగాలు, మెరుగైన వ్యవసాయ పద్ధతుల ద్వారా కాంతి ఆధారిత సాంకేతికతలు పర్యావరణ పరిరక్షణకు ఎలా దోహదపడతాయనే అంశంపై దృష్టి సారిస్తూ ఈ సంవత్సరానికి సుస్థిర భవిష్యత్తు కోసం కాంతి, లైట్ ఫర్ అ సస్టైనబుల్ ఫ్యూచర్ అనే ఇతివృత్తాన్ని నిర్ణయించారు. ఈ సందర్భంగా శాస్త్రీయ సహకారాన్ని బలోపేతం చేయాలని, ప్రపంచ శాంతి సుస్థిర అభివృద్ధి కోసం కాంతి శక్తిని ఉపయోగించుకోవాలని యునెస్కో పిలుపునిచ్చింది. తన చైనా పర్యటనలో భాగంగా అమెరికా చైనాలు కీలకమైన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. చైనా పర్యటన ముగించుకుని ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో తిరిగి వస్తున్న సమయంలో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో జరిపిన చర్చల అనంతరం 200 బోయింగ్ విమానాలను కొనుగోలు చేయడానికి చైనా అంగీకరించిందని, అలాగే మరిన్ని అదనపు ఆర్డర్లు ఇచ్చే అవకాశం కూడా ఉందని చెప్పారు.
1: A lot of great trade deals, including over 200 planes from Boeing with a promise of 750 planes, which will be by far the largest order ever if they do a good job with the 200, which I'm sure they will. And that's General Electric also. The engines, approximately 450 engines. We had an amazing time. It was a very historic.
0: 12వ తరగతి విద్యార్థుల కోసం ఫలితాల ప్రకటన తర్వాత సదుపాయాలను వివరిస్తూ కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు సిబిఎస్ఈ ఒక సూచిక జారీ చేసింది. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా మూల్యాంకన ప్రక్రియ పట్ల తనకున్న నిబద్ధతను పునరుద్ఘాటించింది. తమ 12వ తరగతి పరీక్షా ఫలితాల పట్ల అసంతృప్తితో ఉన్న విద్యార్థులు 2 అంచెల సమీక్షా విధానాన్ని ఉపయోగించుకోవచ్చునని బోర్డు తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఏకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెంట్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ను 7 తేడాతో ఓడించింది. ఈవేళ జరిగే మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్తో 7:30 తలపడుతుంది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి ఈరోజు సెమీఫైనల్స్లో మలేషియా ప్రత్యర్థులతో తలపడతారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. విదేశీ ప్రయాణాలపై సెస్, పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లొచ్చిన వార్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తోసిపుచ్చారు. సిక్కింలో ఈరోజు రాష్ట్రావతరణ స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సినిమా పాటలు వింటారు.

అల్లుడు సీను చిత్రం నుండి కార్తీక్ హరిని పాడిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం భాస్కర్ పట్ల. ఇదే ప్రసారంలో 1:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ఫోనిన్లో సినిమా పాటలు ఉంటాయి. మహిళా శ్రోతలు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్ 2727244, అలాగే 2727288. విశాఖేతరులైతే 0891 జత చేసి చేయాల్సి ఉంటుంది.

0: మణిశర్మ సంగీతంలో సుద్దాల అశోక్ తేజ, సాహిత్యంలో హరీష్ రాఘవేంద్ర, సుజాత మోహన్ పాడిన పాట విన్నారు. రాఘవేంద్ర చిత్రం నుండి.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం ఎలెక్యూషన్, చిత్రలేఖనం డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416171299 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416171299. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.

బొమ్మరిల్లు చిత్రం నుండి జీన్స్ శ్రీనివాస్, గోపికా పూర్ణిమ పాడిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం భాస్కర్ వట్ల, రవికుమార్.

కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రం నుండి హరిచరణ్ సింధూరి విశాల్ పాడిన పాట విన్నారు. సంగీతం విశాల్ చంద్రశేఖర్, సాహిత్యం కృష్ణకాంత్.

టాగూర్ చిత్రం నుండి చిత్ర హరిహరన్ పాడిన పాట విన్నారు. సంగీతం మణిశర్మ, సాహిత్యం చంద్రబోస్. మీరు ఇంతవరకు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రతో స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విభిన్న ప్రతిభావంతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి టోలా శ్రీ బాలవీరాంజనే స్వామి స్పష్టం చేశారు. అంతర్జాతీయ కాంతి దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఇక వివరాలు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రతో స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఆయన ఈరోజు పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా నరసన్నపేటలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ప్రజావేదిక సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: ఈ రోజు మళ్లీ పిల్లల సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకుని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. 3వ చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం, 4వ చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. మీరు అనుకుంటున్నారు పిల్లలు భారమని, కాదు, పిల్లలే మీకు సంపదను నిరూపించే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా.
0: ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని వీఆర్సీ గ్రౌండ్ వద్ద ప్లాస్టిక్ నిషేధంపై నిర్వహించిన అవగాహన ర్యాలీని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నందన్తో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొని ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం పరేడ్

0: గ్రౌండ్స్ పోలీస్ క్వార్టర్స్ పరిసరాల్లో ఏఆర్ అదనపు ఎస్పీ జి మునిరాజ ఆధ్వర్యంలో పోలీసులు పరిసరాలను శుభ్రం చేశారు. విభిన్న ప్రతిభావంతులను కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ ఉపకరణాలను ఆయన ఈరోజు పంపిణీ చేశారు. విభిన్న ప్రతిభావంతులు ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొంటూ,
1: 1200 మందికి మంచి జరిగే విధంగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని మలుచుకొని మీ కాళ్ళ మీద కూడా నిలబడితే మీరు 10 మందికి స్ఫూర్తిగా ఉంటారు. దానికి ఏమి చేయాలో అవన్నీ కూడా మేము చేస్తాం. అంటే ఇక్కడ కూడా గుంటూరు ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్ ని ఒక మిషన్ మోడ్ లో తీసుకోవాలనుకుంటా ఉన్నాం. మీకు ఎవరన్నా ఉద్యోగాలు లేని వాళ్ళు మా సోషల్ మీడియా ఫాలో అవ్వండి. స్కిల్ డెవలప్మెంట్, ఉద్యోగ అవకాశాలు అంటే మీ పరిస్థితులు తగ్గే విధంగా డెవలప్ చేస్తాం.
0: ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరంజని స్వామి స్పష్టం చేశారు. పరిశ్రమలు, పెట్టుబడుల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1523 అధ్యాపకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. ఇప్పటికే మెగా డిఎస్సితో 16,000 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేశామన్నారు. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా ఏర్పేడ్లోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలో యువ సంఘం ఫేజ్ 6 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈరోజు ప్రారంభించారు. విద్యార్థుల్లో మేధో సంపత్తిని పెంచే ప్రయత్నంలో భాగంగా కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుందని కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొంటూ,
2: తిరుపతి జిల్లాలోనే ఉన్నటువంటి వివిధ ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశాలు పైన తిరుమల గాని, శ్రీకాళహస్తి టెంపుల్, అదేవిధంగా శ్రీ సిటీ, శ్రీహరికోట మరియు ఇతరత్ర యూనివర్సిటీ ఏదైతే మహిళా యూనివర్సిటీ వీటన్నిటిందో అక్కడికి తీసుకెళ్లడం, అక్కడ ఎక్స్పోజర్ విజిట్ లాగా చేపించి ఈ పిల్లల నుంచి వాళ్ళు క్రాస్ లెర్నింగ్ వాళ్ళ నుంచి మహారాష్ట్ర ఉన్నటువంటిది మనం నేర్చుకోవటం, ఇక్కడ ఉన్నటువంటి ఇది వాళ్ళు నేర్చుకోవటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఒక 1 to 2 డేస్ అమరావతికి కూడా వెళ్ళి అక్కడ క్యాపిటల్ రీజన్ లో వర్క్స్ ఎలా అవుతున్నాయి, మిగతా పనులు ఎలా అవుతున్నాయి, యూనివర్సిటీస్ ఎట్లా వస్తున్నాయి అక్కడ, అదంతా కూడా వాళ్ళు చూస్తారు, వాళ్ళ ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది.
0: కాకినాడ జిల్లాలో ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉపాధి పనులకు వెళ్తున్న కూలీలు కొవ్వూరు బ్రిడ్జి వద్ద రోడ్డు దాటుతుండగా టిప్ప ఢీకొని 4 మృతి చెందగా మరో 2 తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన వారు చీడిగ గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వాసంశెట్టి సుభాష్ నారాయణ, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రులు హామీ ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మన దైనందిన జీవితంలో కాంతి నిర్వహిస్తున్న పాత్రను తెలియజేయడం, దాని సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన పెంచడం కోసం ఈరోజు అంతర్జాతీయ కాంతి దినోత్సవం నిర్వహిస్తున్నారు. అమెరికాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త థియోడర్ మైమన్ 1960వ సంవత్సరం మే 16వ తేదీన మొదటిసారిగా లేజర్ ద్వారా కాంతి పుంజాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఇదే రోజున అంతర్జాతీయ కాంతి దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. థియోడర్ మైమన్ చేసిన ఈ ఆవిష్కరణ వైద్య రోగ నిర్ధారణ సాంకేతికతల ఆవిష్కరణకు దోహదం చేసింది. కాంతిని మనం సక్రమ రీతిలో వినియోగించుకోగలిగితే పర్యావరణ సమతుల్యానికి కూడా మేలు చేస్తుంది. ఇంధనం ఆదాతో ఆర్థికంగా లాభంతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా పేర్కొన్నారు. విజయవాడ నగరంలోని క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ఆయన ఎలక్ట్రికల్ సైకిల్పై ఈరోజు వెళ్లారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఖర్చులను నియంత్రిస్తూ అందుబాటులో ఉన్న వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా డీజిల్, పెట్రోల్ వాహనాలకు బదులు ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించాలని కలెక్టర్ తెలియజేస్తూ,
3: ఎలక్ట్రానిక్ సైకిల్ని మన కలెక్టరేట్కి ఒక 3 కొనుక్కుంటున్నాం ఇప్పుడు. సో ప్రతి శుక్రవారం అలాగే లోకల్ ఇన్స్పెక్షన్స్ అయితే ఉంటాయి విత్ ఇన్ సిటీ, దానికి ఎలక్ట్రానిక్ సైకిల్ ని తిరగడానికి ట్రై చేస్తాం. అలాగే సిటీ లోపల మెయిన్లీ యూత్స్ అలాగే చిన్న చిన్న పనికి వెళ్లేవాళ్ళు కంపల్సరీగా మీరు డీజిల్ బైక్, పెట్రోల్ బైక్ కన్నా ఈ ఎలక్ట్రానిక్ సైకిల్ కొనుక్కోండి. దీని ద్వారా డబ్బులు అదా అవుతాయి, మీకు ఫ్యూల్ ఖర్చు ఉండదు, ప్లస్

0: పర్యావరణం కూడా కాపాడిన వాళ్ళు అవుతాము. ఇది చాలా ఎఫెక్టివ్ గా ఉంది. ఇక్కడ విజయవాడ వాళ్ళు ఇన్నోవేట్ చేస్తారు, ఆ కాస్ట్ కూడా కన్సిడరబుల్ గా ఉంటుంది. కాబట్టి అందరూ దయచేసి దీన్ని అడాప్ట్ చేయండి. దీని గురించి అత్యంత మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కలెక్టరేట్ గానీ కమాండ్ కంట్రోల్ రూమ్ గానీ మీరు సంప్రదించండి.
1: వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు ఉన్నతాధికారులతో అమరావతి నుంచి టెలికాన్ఫరెన్స్ ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో బాలుడిని కుక్క కరిచిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలుడికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని విశాఖ మున్సిపల్ కమిషనర్కు నారాయణ ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పట్టణాలకు దూరంగా కుక్కలకు ఫుడ్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న 320,000 వీధి కుక్కలకు గాను ఇప్పటి వరకు 180,000 కుక్కలకు శస్త్రచికిత్సలు పూర్తయినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు జారీ చేసినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ భాష ఒక ప్రకటనలో తెలిపారు. మనమిత్ర వాట్సప్ నెంబర్ 9552300009 అధికారిక బోర్డు వెబ్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునని విద్యార్థులకు సూచించారు. డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై కళాశాల ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ నెల 21వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో 22A భూముల సమస్యల పరిష్కారంలో ఏలూరు జిల్లా ఆదర్శంగా నిలిచిందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఏలూరు కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన 22A భూముల పరిష్కార మేళాలో పాల్గొన్న మంత్రి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 290 దరఖాస్తులకు సంబంధించిన 74 ఎకరాలను 22A జాబితా నుంచి తొలగించి రైతులకు పత్రాలు అందజేశారు. మరో 202 దరఖాస్తును 15 రోజుల్లో పరిష్కరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్రతో స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విభిన్న ప్రతిభావంతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఉద్యోగ కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి స్పష్టం చేశారు. అంతర్జాతీయ కాంతి దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఇదే ప్రసారంలో 1 గంట 30 నిమిషాలకు మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇళ్ల సినిమా పాటలు వింటారు. మహిళా శ్రోతలు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్ 2727244. విశాఖేతరులు అయితే 0891 జత చేసి ఫోన్ చేయాల్సి ఉంటుంది. రెండు గంటల 30 నిమిషాలకు సైనిక్ మాధురి. ఇందులో శ్రీమతి కె చందన నిర్వహణలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ లివింగ్ టుగెదర్ ఇన్ పీస్ అంశంతో కూడిన హిందీ సినిమా పాటలు వింటారు.

రెండో ప్రసారంలో సాయంత్రం 5 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 నిమిషాలకు మా పదం మీ భావం అంశంతో కూడిన సినిమా పాటలు వింటారు.

6:30 సాయం సమీరం శీర్షికన. ఇందులో గుంజన్ హిందీ కార్యక్రమంలో శ్రీమతి అర్పితా దుత్తా రాయ్ చే స్వీయ కథానిక వింటారు. అనంతరం వికాసంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన గురించి తెలుసుకుంటారు. ఇంకా 90 వసంతాల ఆకాశవాణి. ఆకాశవాణి శ్రోత శ్రీ బొడ్డేటి జగన్నాథరావు గారు ఆకాశవాణితో వారి అనుబంధం గురించి తెలుసుకుంటారు.

7:15 90 వసంతాల ఆకాశవాణి శ్రీ జీవీఏ ప్రసాద్ గారు ఆకాశవాణితో వారు అనుబంధం గురించి తెలియజేస్తారు. అనంతరం పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో గ్రామీణ స్థాయిలో కుటీర పరిశ్రమకు అనువైన ప్రాసెసింగ్ యంత్రాల పరికరాలు ఈ అంశం గురించి డాక్టర్ పి శ్రీదేవి గారి ప్రసంగం వింటారు. ఇంకా జానపద గీతం. వ్యవసాయ సమాచారంలో తూర్పుగోదావరి జిల్లా రైతు సోదరులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం వింటారు.

రాత్రి 7:45 స్వరమాలిక సినిమా పాటలు, 8:15 తొంభై వసంతాల ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

9:30 స్వరమాలిక సినిమా పాటలు, అలాగే రాత్రి 10:00 జాతీయ సంగీతం కార్యక్రమంలో పండిట్ కైవల్య కుమార్ గురావ్ గానం వింటారు.

ఈనాటి మహిళా వాణిశ్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్లో సినిమా పాటలు వింటారు. మహిళా శ్రోతలు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్ 2727244 2727288. విశాఖేతరులైతే 0891 జత చేసి ఫోన్ చేయాల్సి ఉంటుంది.

0: హలో.
1: హాయ్ ఆంటీ.
0: హాయ్ హాయ్ అమ్మా, చెప్పు, నీ పేరు చెప్తలే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు?
1: మునగపాక నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు నిరీష.
0: బాగున్నావా?
1: బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు?
0: బాగున్నాను. ఏంటి, చదువుతున్నావా? ఏంటి?
1: 9th క్లాస్కి వెళ్తానండి.
0: ఓకే
1: 8th కంప్లీట్ అయింది.
0: ఓకే. ఎగ్జామ్స్ అవి బాగా రాసావా?
1: బాగా రాశానండి.
0: ఓకే ఓకే. ఇప్పుడు హాలిడేస్ అయితే
1: హాలిడేస్
0: అయితే ఇంతకీ నీకు ఏ సినిమాలో పాట కావాలి?
1: వర్షన్ సినిమాలోని ఎన్నాళ్ళ గుర్తొచ్చానమా అనే సాంగ్.
0: ఓకేనా? తప్పకుండా నువ్వు కోరిన పాటను వినిపిస్తున్నాను, విను. ఓకే
1: ఓకే ఓకే అండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే. బాగున్నారండి?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. మీకు మీ పేరు చెప్పండి.
1: నా పేరు తెలిసిన పద్మావతి, విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: ఓకే, ఏ సినిమాలో పాట కావాలి మీకు?
1: డాడీ సినిమాలోది వాన వాన పాట ఉంది కదా మేడం, ఆ పాట కావాలి మేడం.
0: ఓకేనండి, మీరు కోరిన పాటను వినిపిస్తున్నాను, వినండి.
1: నమస్తే మేడం, ఉంటాం.
0: ఓకే, నమస్తే అండి.

0: बैडमिंटन में भारतीय सात्विक साईराज रैंकी रेड्डी और चिराग शेट्टी की जोड़ी थाईलैंड ओपन के फाइनल में पहुंच गई है। सेमीफाइनल में सात्विक और चिराग की जोड़ी ने मलेशिया के नूरजुद्दीन और गो सेफेई को हराया। पीवी सिंधु और लक्ष्य सेन सहित अन्य भारतीय बैडमिंटन खिलाड़ी टूर्नामेंट से पहले ही बाहर हो गए हैं। आईपीएल क्रिकेट में आज कोलकाता नाइट राइडर्स का मुकाबला गुजरात टाइटन से कोलकाता के ईडन गार्डन्स में होगा। ये मैच शाम 7:30 बजे से खेला जाएगा। सरकार ने पूर्व लेफ्टिनेंट जनरल मनोज कुमार कटियार के एक एडिट हुए वीडियो का खंडन किया है। इस वीडियो में दावा किया गया था कि अफगान तालिबान को पाकिस्तान के खिलाफ कार्रवाई करने के लिए पैसे दिए गए हैं और वो भारत की तरफ से लड़ रहे हैं। पत्र सूचना कार्यालय की तथ्य जांच इकाई ने यह स्पष्ट किया है कि श्री कटियार ने ऐसा कोई बयान नहीं दिया है। इकाई ने बताया कि वीडियो गलत जानकारी फैलाने और भारतीय सेना पर लोगों का भरोसा कम करने के लिए AI के इस्तेमाल करके बनाया गया है। प्रधानमंत्री नरेंद्र मोदी ने अली फली कादिम अल जैदी को इराक के प्रधानमंत्री के रूप में पदभार ग्रहण करने पर बधाई दी है। सोशल मीडिया पोस्ट में श्री मोदी ने कहा कि भारत इराक के साथ अपने लंबे समय से चले आ रहे मैत्रीपूर्ण संबंधों को बहुत महत्व देता है और सभी क्षेत्रों में द्विपक्षीय संबंधों को और मजबूत करने के लिए पूरी तरह प्रतिबद्ध है। अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी आज नीदरलैंड के प्रधानमंत्री रॉब जेटन के साथ द्विपक्षीय वार्ता करेंगे। श्री मोदी का राजा विलियम अलेक्जेंडर और महारानी मैक्सिमा से भी मिलने का कार्यक्रम। सेमीकंडक्टर चिप्स, AI और द्विपक्षीय व्यापार के क्षेत्र में कई महत्वपूर्ण समझौतों पर हस्ताक्षर होने की संभावना। सेना प्रमुख जनरल उपेंद्र द्विवेदी की पाकिस्तान को चेतावनी, कहा पाकिस्तान आतंकियों को पनाह देना और भारत के खिलाफ आतंकी गतिविधियां बंद करे। पश्चिम बंगाल सरकार ने राज्य में वर्ष 2011 से जारी सभी जाति प्रमाण पत्रों की जाँच के आदेश दिए। CBSE ने कक्षा 12वीं के छात्रों की उत्तर पुस्तिकाओं के 2 चरणों में पुनर्मूल्यांकन की प्रक्रिया की घोषणा की। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आकाशवाणी विशाखापट्टनम केंद्र वातावरण। విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు అందించిన వాతావరణ వివరాలు: వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.9 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్. వాతావరణం: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి జల్లులు కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ పడే అవకాశం కలదు. గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చు. ఆంధ్ర తీర ప్రాంతాలలో సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు రాగల 3 రోజుల వరకు వాతావరణ సూచన ఏమీ లేదు. ఈ నెల 19-20 తేదీల్లో వాతావరణ సూచన. ఆంధ్ర సముద్ర తీరాన తీరం వెంబడి బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీస్తూ ఈ గాలుల వేగం 60 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించడమైనది. ఆంధ్రేతర ప్రాంతాలలో సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు వాతావరణ సూచన రాగల 3 రోజుల వరకు. తమిళనాడు తీరాన దక్షిణ మరియు పశ్చిమ బంగాళాఖాతం ఇంకా అండమాన్ సముద్ర ప్రాంతాలలో బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీస్తూ ఈ గాలుల వేగం 60 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించడమైనది. వాతావరణ వివరాలు విన్నారు.
2: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం, ఎలెక్యూషన్, చిత్రలేఖనం, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416172999 నంబర్కు వాట్సాప్

0: ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416172999. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ 20 మే.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సైనిక్ మాధురి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సైనిక్ మాధురి. సైనిక మాధురి మే ఆప్కీ దోస్త్ చందనా. దోస్తో ఆజ్ హమ్ బాత్ కర్నే వాలే హై శాంతి సే ఏక్ సాత్ రహనే కా అంతరాష్ట్రీయ దివస్ కే బారే మే. శాంతిపూర్ణ సహ అస్తిత్వ హీ ప్రగతి కీ కుంజీ హై. శాంతి ఔర్ సద్భావ్ సే ఏక్ సాత్ రహనా కిసీ భీ సమాజ్ కీ ఉన్నతి కే లియే అత్యంత ఆవశ్యక హై. శాంతి కే సాత్ రహనే కా అర్థ కేవల్ యుద్ధ యా ఝగడే కా నా హోనా నహీ హై, బల్కి ఏక్ దూసరే కే విచారో, సంస్కృతియో ఔర్ విభిన్నతాఓ కో స్వీకార్ కర్నా ఔర్ ఉన్కా సమ్మాన్ కర్నా హై. ఆజ్ కీ భాగదౌడ్ భరీ జిందగీ మే జియో ఔర్ జీనే దో కా సిద్ధాంత్ సబ్సే అధిక్ ప్రసంగిక్ హై. దోస్తో ఇసీ విషయ పే ఆగే బఢ్తే హై, లేకిన్ ఇస్ ప్యారే సే గీత్ కే బాద్.

0: हाँ दोस्तों, आज का हमारा सैनिक माधुरी कार्यक्रम यहीं पर समाप्त होता है। अगले हफ्ते आपसे फिर मुलाकात होगी, तब तक के लिए आज्ञा दीजिए आपकी दोस्त चंदना को नमस्कार।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 3 గంటలు దాటి 10 సెకండ్లు. ఈనాటి ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై సాయంత్రం ప్రసారం ప్రారంభం. అంతవరకు నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై మీడియం వేవ్ ప్రసారాలు పునఃప్రారంభం. నిలయంలో సమయం 4:05 అవుతుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు.

0: యువవాణి యువజనుల కార్యక్రమం. ఈ రోజుల్లో మనం చదువు పూర్తి కాగానే మంచి ఉద్యోగం సంపాదించడం కోసం చాలా అవస్థలు పడుతూ ఉంటాం. కానీ ఆ ఉద్యోగం వచ్చాక చేతి నుండి డబ్బులు రాగానే మనకు నచ్చిన గ్యాడ్జెట్స్ను కొనుక్కోవడం, ట్రిప్స్ వేయడం ఇలా చాలా సాధారణం అయిపోతూ ఉంటుంది. ఈరోజు మనది మనకు నచ్చినట్లు మనం ఉందాం, రేపటి గురించి తర్వాత ఆలోచిద్దాం అనే ధోరణి నేటి యువతలో చాలా ఎక్కువగా ఉంది. ఉద్యోగం సంపాదించడం ఎంత ముఖ్యమో, ఆ ఉద్యోగం సంపాదించాక సంపాదనను కూడా ఎలా నిర్వహించాలి, ఎలా ఖర్చు చేయాలి అనేది తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, జీతాలు పెరుగుతున్నాయి, కానీ నెలాఖరుకు వచ్చేసరికి జేబులు ఎందుకు ఖాళీ అవుతున్నాయి, క్రెడిట్ కార్డు బిల్లులు ఎందుకు భారంగా మారుతున్నాయి అనే ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఈనాటి మన యువవాణిలో స్పెషల్ టాపిక్ యువత ఆర్థిక అక్షరాస్యత. దీని గురించి మనం తెలుసుకుందాం. అయితే ఆర్థిక అక్షరాస్యత అంటే కేవలం కామర్స్ చదవడం, లెక్కలు చేయడం కాదు. మనం డబ్బుని ఎంత బాగా సంపాదిస్తామో ఆ డబ్బుని ఎలా ఖర్చు పెడుతున్నాం, ఎలా పొదుపు చేస్తున్నాం, భవిష్యత్ కోసం ఎలా పెట్టుబడి పెడుతున్నాం అనే అవగాహన కలిగి ఉండటమే ఆర్థిక అక్షరాస్యత. దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక పాట విందాం. ఆహా చిత్రం నుండి వందే మాతరం శ్రీనివాస్ పాడిన పాట వింటారు.
1: For the sake of love, poor fellows, but we will live for the glory of love forever.

తనను ఎవరో వలకరిస్తే నువ్వు కాదు పొమ్మని అంటున్నది

మనకు తెలుసు ఆన్లైన్ షాపింగ్స్ రావడం వలన మనం ఎంత ఖర్చు పెడుతున్నామో ఏంటనేది మనకెవ్వరికి కూడా తెలియట్లేదు. నచ్చిన వస్తువును వెంటనే ఆర్డర్ చేయడం, దాన్ని కొనేయడం, అది మనకు అవసరం ఉందా లేదా అని అలాంటివేవి ఆలోచించకుండా సరదా కోసం మనం కొనేస్తూ ఉంటాం. అలాగే జీతం పెరగగానే దానికి అనుగుణంగా అనవసరమైన ఖర్చులను కూడా పెంచేస్తూ ఉంటాం. అవసరాలు మించి విలాసాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం, అది మనకు అవసరమా కాదా అని చూడడం. కానీ డబ్బులు పెరిగాయి కాబట్టి ఏదో ఒక వస్తువు ఎప్పటికైనా ఉపయోగపడుతుందిలే అని చెప్పేసి ముందే కొనేసి ఉంచడం వలన మనం చాలా ఆర్థికంగా వెనుకబడిపోతాం, కానీ మనం ఎలాంటి వృద్ధి కూడా చెందలం. ఇప్పుడే కదా ఉద్యోగం వచ్చింది, పొదుపు చేయడానికి ఇంకా చాలా వయసు ఉందిలే అని అనుకుంటూ ఉంటే ఆర్థికంగా మనం పొదుపు చేయడం అనే విషయం అనేది మర్చిపోతూ ఉంటాం అన్నమాట. అలా కాకుండా సంపాదన ఎంత అన్నది ముఖ్యం కాదు, అందులో ఎంత మిగిల్చాం, దాన్ని ఎలా వృద్ధి చేసాం అనే విషయాన్ని కనుక మీరు తెలుసుకుంటే ఆర్థిక స్వాతంత్ర్యాన్ని మీరు కలిగి ఉంటారు. అంటే మీకు ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చినా ఈజీగా వెళ్ళి కొనుక్కోగలుగుతూ ఉంటారు. అలా కాకుండా డబ్బులు ఉన్నప్పుడు మొత్తం డబ్బులన్నీ ఖర్చు పెట్టేశారనుకోండి, అవసరమైనప్పుడు ఆ వస్తువును మనం కొనుక్కోలేకపోతూ ఉంటాం అన్నమాట. ఇలా ఆర్థిక రంగాన్ని గెలవడానికి కొన్ని స్మార్ట్ సూత్రాలను కూడా ఉన్నాయి. అవేంటంటే 50-30-20 రూల్ అనేది ఒకటి ఉంటుంది, అంటే 50-30-20 రూల్. మనం సంపాదించిన సం

ఉత్పాదనలో 50% అవసరాలు తీర్చుకోవాలి. అంటే ఇంటి అద్దె కట్టడం, రేషను, కరెంటు బిల్లు ఇలాంటివి, అవి తప్పనిసరిగా కట్టాల్సిన అవసరాలు. అవి గనక మీరు చేయలేదు అనుకోండి, అద్దె కట్టలేదు అనుకోండి, హౌస్ ఓనర్ వచ్చి ఇల్లు ఖాళీ చేయించేస్తారు. ఇల్లు కరెంటు బిల్లు కట్టలేదు అనుకోండి, కరెంటు తీసేస్తారు. కాబట్టి అది మీరు వద్దనుకున్నా, అవసరం ఉన్నా తప్పనిసరిగా చెల్లించవలసిన అవసరాలు అన్నమాట. అలాగే వచ్చిన జీతంలో 50% ఎలాగో తప్పనిసరి అవసరాలు పోతాయి. కాబట్టి ఉన్న దానిలో 30% మనకి మనం సాటిస్ఫాక్షన్ చేసుకోవాలి. కాబట్టి సరదాలు, సినిమాలు, షాపింగ్, హోటల్స్ వంటి వాటికి కేటాయించి మిగతా 20% మాత్రం పొదుపు చేసుకుంటూ ఉండాలి. అది పక్కన పెట్టి తర్వాత మిగిలిన ఖర్చు పెట్టుకోవడం మనం అలవాటు చేసుకోవాలి. ఈ విషయం అనేది చిన్నప్పటి నుండి మనం అలవాటు చేసుకోవాలండి. ఎందుకంటే మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు మనకి తల్లిదండ్రులు ఎంతో కొంత డబ్బులు ఇస్తూ ఉంటారు. ఇచ్చేటప్పుడు ఇచ్చిన డబ్బులన్నిటినీ కూడా ఖర్చు పెట్టేసామనుకోండి, తర్వాత అలవాటు చేసుకుంటానులే అంటే అది అలవాటు అవ్వదు. అందుకే మన పెద్దవాళ్ళు అంటారు, మొక్కై వంగనిది మానే వంగునా అనేసి. ఎందుకంటే మన అలవాటు అనేది చిన్నప్పుడు ఎలా ఉంటుందో పెద్ద అయిన తర్వాత కూడా అదే అలవాటు ఉంటుంది. చిన్నప్పటి నుండి మీకు పొదుపు అలవాటు అయి ఉంటే పెద్దయినా కూడా ఆ పొదుపు అలవాటు అనేది ఉంటుంది. ఇప్పుడు ఎంత శాలరీ తెచ్చుకున్నా కూడా అది ఆ పొదుపుని అలాగా పాటిస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ యువత తెలుసుకోవాల్సిన మరో అద్భుతమైన మంత్రం ఉంది, అది కాంపౌండింగ్ శక్తి. 22 ఏళ్ల వయసులో నెలకు 1,000 రూపాయలు పొదుపు చేయడం ప్రారంభిస్తే అది 30 ఏళ్ల వయసులో ప్రారంభించే వారికంటే చాలా ఎక్కువ లాభాన్ని ఇస్తుంది. ఎందుకంటే కాలం గడిచే కొద్దీ మీ పెట్టుబడిపై వచ్చే వడ్డీకి కూడా వడ్డీ తోడే అది ఒక పెద్ద నిధిగా మారుతుంది. అంతే కదా, రూపాయి రూపాయి రూపాయి అలాగ పెంచుకుంటూ పోతేనే మనకి ఇంకా అలాగా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఈ ఆర్థిక అక్షరాస్యత గురించి తెలుసుకునే ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు మరొక పాట విందాం. అల్లరి ప్రియుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి.
2: చిన్న వయసు నుండే మ్యూచువల్ ఫండ్స్ పెట్టడం, పబ్లిక్ ప్రావిడెంట్ వంటి సురక్షితమైన మార్గాల్లో పెట్టుబడి పెట్టి పెట్టడం అనేది నేర్చుకుంటూ ఉండాలి. ఆర్థిక స్వాతంత్రం అనేది రాత్రికి రాత్రి వచ్చేదే కాదు, అది మనం రోజువారీ తీసుకున్న చిన్న చిన్న నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. క్రెడిట్ కార్డులు, బై నౌ పే లేటర్ వంటి ఆఫర్లు మిమ్మల్ని అప్పులు ఊపులోకి నెట్టే ప్రమాదం ఉంటుంది. అలాంటి జోలికి కూడా వెళ్ళకూడదన్నమాట. మీ జేబులో డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే వస్తువుల్ని కొనుక్కుంటూ ఉండాలి. అత్యవసర పరిస్థితుల కోసం ఎప్పుడు ఒక ఎమర్జెన్సీ ఫండ్ సిద్ధంగా ఉంచుకోవాలి. డబ్బును గౌరవించడం నేర్చుకుంటే ఆ డబ్బు మిమ్మల్ని భవిష్యత్తులో కాపాడుతుంది. మీ కలలు సాకారం కావాలన్నా, మీరు అనుకున్న రీతిలో కెరీర్ స్థిరపడాలన్నా ఆర్థిక భద్రత అనేది ఒక బలమైన పునాది లాంటిదన్నమాట. నేటి నుండి ఒక చిన్న పొదుపుతో మీ ప్రయాణాన్ని ప్రారంభించారనుకోండి, మీకు ఎలాంటి అవసరం వచ్చినా కూడా మీరు అవసరాన్ని తీర్చుకోగలుగుతూ ఉంటారు. నేటి పొదుపే రేపటి మీ గెలుపు అని గుర్తుంచుకోవాలి. ఆర్థిక అక్షరాస్యతలో భాగంగా పొదుపు గురించి మాట్లాడుకున్నాం కదా. అయితే ఈరోజు మనం నేటి డిజిటల్ యుగంలో యువతను బాగా ఆకర్షిస్తున్న, అదే సమయంలో వారిని ఇబ్బందిలోకి నెడుతున్న ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేనండి, అప్పుల మాయాజాలం, స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్. ఈ రోజుల్లో ఉద్యోగంలో చేరగానే బ్యాంకుల నుండి క్రెడిట్ కార్డుల ఆఫర్లు, ఆన్లైన్ యాప్స్ నుండి బై నౌ పే లేటర్, ఇప్పుడే కొనండి తర్వాత చెల్లించండి అనే ప్రకటనలు మనల్ని ఎంతగా ఆకర్షిస్తూ ఉంటాయి. చేతిలో డబ్బులు లేకపోయినా వస్తువులను కొనేసే ఈ సంస్కృతి మనల్ని

ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతుందో, దాని నుండి ఎలా బయటపడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆర్థిక అక్షరాస్యతలో అత్యంత కీలకమైన సూత్రం మనం సంపాదనకు మించిన ఖర్చు చేయకపోవడం. అదొక్కటి తెలిసిందంటే మాత్రం మనం డబ్బులు దాచుకున్నట్టే. చాలామంది క్రెడిట్ కార్డులను ఉచితంగా వచ్చే డబ్బుగా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే కార్డు పెట్టి మనం ఆ వస్తువులను కొనేస్తూ ఉంటాం. మనం వెంటనే మన చేతితో డబ్బులు ఇవ్వం కదా, అందుకోసం ఇదేదో బాగుంది అనుకుంటారు. కానీ నెలాఖరున ఆ బిల్లును సకాలంలో చెల్లించకపోతే బ్యాంకులు వేసే వడ్డీలు మనల్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తూ ఉంటాయి. క్రెడిట్ కార్డులను కేవలం అత్యవసర పరిస్థితులకి లేదా డిజిటల్ రేటింగ్ మెరుగుపరుచుకోవడానికి మాత్రమే పరిమితంగా మనం వాటిని వాడుతూ ఉండాలి. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. అకస్మాత్తుగా ఉద్యోగం మారాల్సి వచ్చినా లేదా ఆరోగ్య సమస్యలు ఎదురైనా ఇబ్బంది పడకుండా ఉండటం కోసం కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడే డబ్బును మనం దాచుకుంటూ ఉండాలి. దాన్నే ఎమర్జెన్సీ ఫండ్ అంటారు. ఇవి మనం సేవింగ్ ఖాతాలో ఎప్పుడూ కూడా మనం ఉంచుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు మరొక పాట విందాం. అర్జున్ రెడ్డి చిత్రం నుండి పాట వింటారు.

కాబట్టి యువత ఈరోజు నుంచే ఆర్థిక క్రమశిక్షణ, పొదుపు అలవాటు పెంచుకుంటే వారి భవిష్యత్తు మాత్రమే కాదు కుటుంబం మరియు సమాజం కూడా భద్రంగా ఉంటుంది. కాబట్టి సంపాదనతో పాటు పొదుపు కూడా అవసరం అనే విషయాన్ని ప్రతి యువకుడు కూడా తెలుసుకోవాలి. చిన్న పొదుపుతో పెద్ద భవిష్యత్తును నిర్మిద్దాం అనే విషయాన్ని ఈరోజు మనం యువవాణిలో ఆర్థిక అక్షరాస్యత అనే అంశం నుంచి తెలుసుకున్నాం. ఇప్పుడు శివమణి చిత్రం నుండి కౌశల్య పాడిన పాట.

యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

ఈనాటి మా పదం మీ భావం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో నేను ఇంతకుముందే చెప్పానండి, ఇవాళ మన పదం ఏంటంటే చిట్టి అనే పదం. మరి ఈ చిట్టి అనే పదంతో మీరు మీ కవితల్ని, మీ భావాల్ని రాసి నాకు పంపించండి. మనకి చాలా కవితలు అయితే ఆల్రెడీ పంపించారండి. మరి మీరు కూడా మీ కవితను రాసి పంపించాలి అంటే 6304767436 నెంబర్కి మీ కవితలను పంపించండి. మరి ముందుగా మనకి కవితను వినిపిస్తున్నారు మునగపాక నుండి ఆడారి నాగేశ్వరరావు గారు. చిట్టి అనే పదం వినగానే మనకు మొదటగా గుర్తొచ్చేది చిన్నపిల్లలు. వారి ముద్దు ముద్దు మాటలు, బుడిబుడి అడుగులు, నిష్కల్మషమైన నవ్వులు ఈ పదంలో ప్రతిబింబిస్తాయి. పిల్లల చిన్నతనాన్ని, వారి అమాయకత్వాన్ని వర్ణించడానికి ఈ పదం కంటే అద్భుతమైన మాట మరొకటి లేదు అంటూ చెప్తున్నారండి. చాలా బాగుందండి, చాలా చక్కగా చెప్పారు, థ్యాంక్ యూ. అలాగే తర్వాత చిట్టి చిట్టి తల్లి, చిట్టి పొట్టి చిన్నారి చిట్టి, చిలకమ్మ మా చిట్టి రేడియోకి 90 వసంతాలు పూర్తి చేసుకున్న మా చిట్టి చిన్నారులు ఆర్జేలందరికీ చిట్టి పొట్టి మాటలతో, చిట్టి మెసేజ్తో చదువుతూ మమ్మల్ని 90 వసంతాల నుంచి చిట్టి చిట్టి చిలక పలుకుల పాటలు మారేడు నుంచి, సారీ ఇది మా రేడియో అనుకుంటానండి, మా రేడియో నుంచి వింటూ మేము ఆనంద పరవళ్ళు అయి ఉంటుంది, ఓకే, ఆనంద పరవళ్ళు తొక్కుతూ చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా అలాంటి పాటలతో మమ్మల్ని ఆనందిస్తున్న అందరికీ ధన్యవాదాలు అంటూ ఆకాశవాణి కాలర్ రమణ గారు, సీతమ్మ గారు నాగులాపల్లి నుండి రాస్తున్నారు. అలాగే తర్వాత మనకి చిట్టి పదం వినగానే నాకు మనందరం చిన్నప్పుడు విన్న చిట్టి చిలకమ్మ పద్యం లాంటి పాట గుర్తొచ్చింది. అలాగే చిన్నారుల చిట్టి పలుకులు కూడా, అయినా నా భావం నేనెంత చిట్టిగా రాస్తే చదవడానికి మీకు అంత సౌకర్యం అంటూ జయ గారు బుల్లే కాలేజ్ రోడ్ నుండి రాస్తున్నారండి. అలాగే మరొక కవితను మనకు పంపించారు, చిట్టి కవిత. చిట్టి చిట్టి అడుగులతో గుండెల్లో సందడి చేస్తూ ముద్దొచ్చే పాలబుగ్గలతో మనసును దోచుకున్న చిన్నారి, నవ్వుల పూలవనం, తాను పలికే మాటల అమృతం, చిన్ని చేతులతో పట్టుకుంటే సకల లోకాల ఆనందం, కళ్ళల్లో చిలిపి మెరుపులు, పెదవులపై తీయని చిరునవ్వులు, ఇంటికే వెలుగు దీపం ఈ చిట్టి ప్రాణం అంటూ మనకి కవితను రాసి పంపించారు ప్రభావతి గారు, శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం నుండి. అలాగే మరిన్ని కవితలు మనం చదువుదామండి. మరి మరిన్ని కవితల్ని మనం చదవబోయే లోపే మనం విందాం చిట్టిని నవ్వంటే అనే పాటని. అయితే మరి మీరు కూడా చిట్టి అనే పదంతో మీ కవితల్ని నాకు రాసి పంపించాలి అంటే మీరు మెసేజ్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 6304767436 నెంబర్కి నాకు ఒక మెసేజ్ చేయండి, మీ చిట్టి చిట్టి కవితల్ని నాకు పంపించండి. ఇప్పుడు మీ అందరి కోసం జాతి రత్నాలు చిత్రం నుండి ఈ పాట అయితే వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు.

మరి జాతిరత్నాలు చిత్రం నుండి ఈ చిట్టి చిట్టి సాంగ్ అయితే విన్నారు కదా. మరి మరిన్ని కవితలు అయితే మనకు పంపిస్తున్నారు. చిట్టి అనే పదంతో మీరు కూడా మీకు నచ్చిన కవితల్ని, నచ్చిన కవితల్ని కాదండి, చక్కగా రాసినటువంటి మీ భావాలని మరి ఆ కవితల్ని పంపించాలి అంటే 6304-7674-36 నెంబర్కి మీ చక్కనైన చిట్టి చిట్టి కవితల్ని నాకు పంపించండి. మరి తర్వాత అయితే మనకు మెసేజ్ చేస్తున్నారు, సారీ కవితను పంపిస్తున్నారు. హాయ్ హలో నమస్తే, ఆంధ్ర అమ్మాని మా ఇంటి ఆడపడుచు పద్మిని గారికి శనివారం శుభ శనివారం శుభ సాయంకాలం అంటూ మెసేజ్ చేస్తున్నారండి. మీకు కూడా శుభ శనివారం శుభ సాయంత్రం అండి. మరి చిట్టి పాపాయి, చిట్టి చిట్టి చేతులు చిన్నారి నవ్వులు, అడుగులేస్తే అందం అమ్మకు తనే ప్రాణం, ఇల్లంతా తిరుగుతూ ఉంటే సవ్వడులే ఎన్నోనంట, చిట్టి పాప నవ్వుతూ ఉంటే ఇల్లే ఒక స్వర్గమంట. చిట్టి గుండె, నా చిట్టి గుండెలోన చేరావు నువ్వు మెల్లగా, నీ చిలిపి మాటలతో మాయ చేశావు పూర్తిగా, కంటి పాపవై నువ్వుండి కలలు ఎన్నో తెచ్చావు, నా చిట్టి ప్రపంచానికి కొత్త రంగులు అద్దావు అంటూ మనకి తన కవితను పంపించారండి. ఉమా సోమేశ్వర శివాలయం పక్కన సుందరపల్లి నుండి జనుకుల సత్యనారాయణమూర్తి గారు, ప్రసన్న కుమార్ గారు, హనుమంతు, సూర్యప్రసాద్, ఆదిలక్ష్మి, తేజస్విని, లహరి పంపిస్తున్నారు. సో మీకు మీ కవిత చాలా బాగుందండి, ధన్యవాదాలు. తర్వాత మనకి అందరికీ శుభ సాయంత్రం అంటూ మెసేజ్ చేస్తున్నారండి. మీకు కూడా శుభ సాయంత్రం అండి అందరి తరపు నుండి. ఎద్దు మైలారం నుండి వీరయ్య గారు పంపిస్తున్నారు, ఈనాటి పదం చిట్టి, తెలుగులో చిట్టి అనే పదానికి సందర్భాన్ని బట్టి వేరువేరు అర్థాలు ఉన్నాయి. ఏదైనా ఒక వస్తువు లేదా ప్రాణి చిన్నదిగా ఉందని చెప్పడానికి చిట్టి చిలకమ్మ అనే ఈ పదాన్ని వాడతారు. కుటుంబంలో అందరికంటే చిన్న ముద్దు అని పిలవడానికి చిట్టి అనే మారుపేరు వాడుతూ ఉంటారు. మీ జీవితంలో పిల్లలు ఎవరైనప్పటికీ మీ పిల్లలు, మీ మనవలు, మీ విద్యార్థులు, మీ హృదయంలో కూడా ప్రపంచంలోని పిల్లల పాటలు, ఇతర భాషలు మరియు సంస్కృతులను అనుభవిస్తారు అంటూ రాస్తున్నారు. థ్యాంక్ యూ అండి, మీ కవిత కూడా చాలా బాగుంది. మరి తర్వాత మనకి కవితను పంపిస్తున్నారు కుమార్ గారు, చంద్రిక, రామ్ చరణ్, దిలీప్, బుచ్చరాజుపాలెం, రెడ్డి వీధి రామాలయం నుండి పంపిస్తున్నారు, ఎన్ఏడి నుండి. చిట్టి అనే పేరు వినగానే చినుకుల నవ్వు గుర్తొస్తుంది, చిన్న హృదయంలో పెద్ద ప్రేమను దాచుకున్న మధురమైన ముద్దు బిడ్డలా ఉంటుంది, చిట్టి అడుగులు వేసిన చోట సంతోషాల పూలే పూస్తాయి, చిట్టి మాటలు పలికిన వేళ మనసులో సంగీతమే మోగుతుంది, అల్లరి గాలిలా నవ్వుతూ ఆకాశం రంగులా మెరుస్తూ, చుట్టూ ఉన్న ప్రకృతి సారీ ప్రతి హృదయాన్ని ఆప్యాయతతో నింపే పేరు చిట్టి, చీకటిలో దీపంలా, బాధల్లో ఓదార్పులా, ప్రతిక్షణం చిరునవ్వు పంచే అందమైన అనుభూతి చిట్టి. చాలా బాగుందండి మీ కవిత.

మరి తర్వాత సో మరిన్ని కవితల్ని మనం చదవబోయే ముందు మీకోసం మీ అందరి కోసం గుడుంబా శంకర్ చిత్రం నుండి చిట్టినను మునే చూస్తున్నా పాటనైతే నేను ప్లే చేసేస్తున్నాను. వింటూనే ఉండండి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 MHz పై కార్యక్రమాలు.

మనము నాము మా పదం మీ భావంలో. మరి తర్వాత అయితే మనకి తన చిట్టి కవితను పంపించారండి. చిట్టి అంటే చిన్నది, ముద్దు ముద్దు పలుకులతో, చిట్టి పొట్టి నవ్వులతో అలరించే హత్తుకునే చిరు ప్రాయ బాల్యానికి ఓ చిరునామా. చిట్టి పదంలోనే ఆప్యాయతను ఒలకపోసే ఓ అపురూప లావణ్యం, చిరకాల స్నేహ పరిమళం. ఈ పిలుపు మురిపింపులో ఒలికే అపురూప దృశ్యం ఈ చిట్టి అంటూ మనకి చిట్టి కవితను పంపించారండి. మానాపురం రాజా చంద్రశేఖర్ బాబామెట్ట విజయనగరం నుండి. సో మరి మీరు పంపించిన కవితలన్నీ కూడా చాలా చాలా చాలా బాగున్నాయండి. సో ఇప్పుడు మీ అందరి కోసం మా ఆయన బంగారం చిత్రం నుండి చిట్టికూనా చిట్టికూనా అనే పాటనైతే నేను ప్లే చేసేస్తున్నాను. వింటూనే ఉండండి.

0: ஜோலா மின்னலா.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం ఎలెక్యూషన్ చిత్రలేఖనం డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416171299 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416171299. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.
2: మనమున్నాము మా పదం మీ భావం కార్యక్రమంలో. మరి మనం మంచి మంచి చక్కనైనటువంటి మన శ్రోతలు పంపించే అందమైన చిట్టి చిట్టి కవితల్ని విన్నామండి. చాలా చక్కగా పంపించారు అందరూ కూడా. మరి పంపించిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా పదం మీ భావం కార్యక్రమాన్ని ఇంతటితో కంక్లూడ్ చేసేద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈరోజు రాత్రి ప్రసారమయ్యే ప్రసార విశేషాలు వింటారు. 6 గంటలకు సమాచారవాణి, 6:30 సాయం సమీరం కార్యక్రమంలో గుంజన్ కార్యక్రమంలో శ్రీమతి అర్పితా దత్తారాయ్ స్వీయ రచనతో రసన కథానిక ఫిట్నెస్ మంత్ర వికాసంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన గురించి కొన్ని వివరాలు, అలా అనంతరం 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా ఆకాశవాణి శ్రోత శ్రీ బొడ్డేటి జగన్నాథరావు ఆకాశవాణితో వారి అనుబంధం వింటారు. 7 గంటలకు ప్రసార విశేషాలు, 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా శ్రీ జీవీఏ ప్రసాద్ గారి ఆకాశవాణితో వారి అనుబంధం వింటారు. అనంతరం పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో గ్రామీణ స్థాయిలో కుటీర పరిశ్రమకు అనువైన ప్రాసెసింగ్ యంత్ర పరికరాల గురించి అనకాపల్లి ప్రాంతీయ శాస్త్రవేత్త డాక్టర్ పి శ్రీదేవి గారి ప్రసంగం. వ్యవసాయ సమాచారంలో తూర్పుగోదావరి జిల్లా రైతు సోదరులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. 7:45 తిరిగి 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు.

రాత్రి 10 గంటలకు జాతీయ సంగీత కార్యక్రమంలో పండిట్ కవిల కుమార్ గురు గాత్రం ఖైల్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. 11 గంటలకు హిందీలో, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు రాత్రి ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, గాల్లో తేమ 74%. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల వారికి వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి వర్షము కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ పడే సూచన ఉంది. కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఆంధ్ర ఇతర ప్రాంతాల వారికి వాతావరణ హెచ్చరిక. దక్షిణ తమిళనాడు తీరం వెంబడి మరియు దానికి దూరంగా దక్షిణ తూర్పు మధ్య బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలలో, పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ప్రాంతాలలో మరియు అండమాన్ సముద్రంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. కొన్ని సమయాలలో 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఈ సమయంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. చందమామ చిత్రం నుండి ఆశా పోన్స్లే రాధాకృష్ణన్ పాడిన పాట.
1: ధీమ్ ధనకధీమ్ తడిట దక ధీమ్ ధనకధీమ్

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచారవాణి వింటారు. ఇందులో ముందుగా వాతావరణ సమాచారం వింటారు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ సాయంకాలం అందించిన సమాచారం ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 36.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.9 డిగ్రీల సెల్సియస్, గాల్లో తేమ 78%. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.8 డిగ్రీ

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి, అనంతరం ప్రాంతీయ వార్తలు వింటారు విశాఖపట్నం కేంద్రం నుండి.
1: దిస్ ఈజ్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై వల్సా విలియమ్స్. Prime Minister Narendra Modi is scheduled to hold bilateral talks with Dutch Prime Minister Rob Jetten. He called on King Willem Alexander and Queen Maxima in The Hague this afternoon. The visit carries significance beyond bilateral ties and is expected to shape broader India-EU relations following the recently concluded India-Europe Free Trade Agreement. Addressing a community event, Prime Minister Modi said the warmth and enthusiasm of the gathering made him feel he is attending a festival in India. He described The Hague as a living symbol of India-Netherlands friendship and noted that Dutch leaders consistently praise the contribution of the Indian diaspora. Netherlands ke sama

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాష్ట్రానికి గత 23 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇంధన పొదుపుపై ప్రత్యేకమైన దృష్టి సారించినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అన్నదాతలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. వార్తల వివరాలు. రాష్ట్రానికి గత 23 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

0: పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఈరోజు నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలతో యువతకు 24 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. పిల్లలు సంపదని గుర్తించాలని, తల్లికి వందనం కింద అందిస్తున్న 15,000 రూపాయలను పెంచే ఆలోచనలో ఉన్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. స్వచ్ఛంద్రలో భాగంగా ఈరోజు నుంచే ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రారంభిస్తున్నామని, అన్ని ప్రాంతాల్లో 4 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుందని, ఇందులో భాగంగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతిరోజు స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పేదరికం లేని సమాజం ఉండాలని, సమాజం మారితే స్వచ్ఛంద్ర సాకారమవుతుందని తెలిపారు. సంపద సృష్టించి పేదవాళ్లకు పంచి ఆర్థిక అసమానతలు తగ్గించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: 60 సంవత్సరాల మీ అందరి కల నేరేడి బ్యారేజ్ ఇప్పుడు హామీ ఇస్తున్న ఈ టర్మ్ లోనే వీలైతే పని ప్రారంభించడం కాకుండా రాబోయే 3 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ప్రతి ఒక్క ఆఫీస్ పైన కరెంట్ ఉత్పత్తి చేయాలి, సోలార్ ప్యానెల్ పెట్టుకోవాలి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అందరం కూడా ఆలోచించుకోవాలి. ఈ కార్యక్రమాన్ని చేసి ఆంధ్రప్రదేశ్ ని 1 చేయడానికి మీరు సహకరించండి. నేను ఎప్పుడూ అండగా ఉంటానని మీ అందరికీ మీకు తెలియజేస్తున్నా.
0: అన్నదాతలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో 5,56,00,000 రూపాయలతో నిర్మించనున్న రహదారులు, వంతెనలు, కాలువలకు రక్షణ గోడల పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అన్నదాత సుఖీభవ కింద 46 లక్షల మంది రైతులకు 3 విడతలుగా 8,965 కోట్ల రూపాయలు అందజేస్తున్నామన్నారు. 2025-26 రబీ సీజన్లో రాష్ట్రంలో 1679 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 17.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి 67,257 మంది రైతుల ఖాతాల్లో 3,870 కోట్ల రూపాయలను జమ చేశామని చెప్పారు. ప్రస్తుతం ఇంధన సంక్షోభ సమయంలో పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని ప్రతి ఒక్కరూ తగ్గించి వారానికి ఒకరోజు నో వెహికల్ డే పాటించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంధన పొదుపుపై ప్రత్యేకమైన దృష్టి సారించినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అమరావతిలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇంటిపైనే సౌరశక్తి ద్వారా విద్యుత్తును తయారు చేసుకుని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 6 లక్షల సౌరశక్తి కనెక్షన్లు, ఒక్కో ఇంటిపైన 2 కిలోవాట్ల విద్యుత్ ఉచితంగా పేదలకు ఇచ్చేందుకు పీఎం సూర్యగారి పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. 20 లక్షల కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రజలపై భారం ఉండకుండా ఉండేలా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. గడిచిన 2 సంవత్సరాల నుంచి విద్యుత్ బిల్లులు పెంచకుండా ఎటువంటి ఖర్చులున్నా ప్రభుత్వమే భరించిందని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి పెంచి ప్రజలపై భారం పడకుండా నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలనే లక్ష్యంగా ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అందులో భాగంగానే తమ ప్రోటోకాల్ వాహనాలను కూడా తగ్గిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీఐసెట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు విడుదల చేశారు. ఈ పరీక్షలో మొత్తం 91.41% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. మొత్తం 26,219 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 23,193 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 21,205 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. కాకినాడ జిల్లాకు చెందిన వైష్ణవి 166 మార్కులతో ప్రథమ ర్యాంకు సాధించారు. అభ్యర్థులు తమ ర్యాంకు కార్డులను cets.apsche.ap.gov.in ద్వారా పొందవచ్చని మంత్రి లోకేష్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విజయనగరం జిల్లాలో 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 3వ దశ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. 5 నుంచి 14వ తేదీ వరకు శిక్షణా కార్యక్రమాలు జరుగుతాయని, 15 నుంచి 14 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహిస్తారని, ఓటర్ల నుంచి పూర్తి సమాచారాన్ని సేకరిస్తారని తెలిపారు. 1 జూలై 2026 నాటికి 18 సంవత్సరాలు నిండే వారంతా తమ పేరు నమోదు చేసుకుని ఓటు హక్కు పొందాలని కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి కోరారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని ఈరోజు పలు జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ప్లాస్టిక్ను నిషేధిద్దాం అనే ఇతివృత్తంతో కాకినాడ నగరంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా

0: మాట్లాడుతూ ప్రతి కుటుంబం ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించడానికి సంకల్పించాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను సంపూర్ణ ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అమలాపురం రైతు బజార్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ప్రజలను కోరారు. ప్రజల సహకారంతో ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా విశాఖపట్టణాన్ని నిలుపుతామని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ పేర్కొన్నారు. ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ ప్లాస్టిక్ రహిత విశాఖ నినాదంతో రూపొందించిన అవగాహన ప్రోచర్ను ఆయన ఈరోజు ఆవిష్కరించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడులో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రజలతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞను చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
1: 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు ప్రతి నెల కూడా ఒక వినూత్నమైనటువంటి థీమ్ తో ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయడం జరుగుతుంది. ఈ నెల ఈ మూడో శనివారం ప్లాస్టిక్ నిర్మూలన మీద అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు తిరుపతి జిల్లా కాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు పట్టణంలో ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం.
0: ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 21 నుండి జూన్ 4వ తేదీ వరకు సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఈరోజు ఆయన పరీక్షల నిర్వహణ కమిటీతో సమావేశమై పలు సూచనలు చేశారు. పరీక్షలు పకడ్బందీగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆర్ఏఆర్ఎస్లో ఈ నెల 18వ తేదీ నుండి MTU రైస్ 13-18 ఫౌండేషన్ విత్తనాలు విక్రయించనున్నట్లు పరిశోధనా స్థానం సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ సిఎస్ శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. కిలో 42 రూపాయల ధరతో 25 కిలోల బస్తా విత్తనాలు 1,050 రూపాయలకు విక్రయిస్తున్నట్లు చెప్పారు. విత్తనాలు అవసరమయ్యే రైతులు ఉదయం 9 గంటల నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు ఆర్ఏఆర్ఎస్ కేంద్రం వద్ద కొనుగోలు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. వాతావరణం. May 26 ప్రాంతంలో కేరళంను తాకాల్సిన నైరుతి రుతుపవనాలు 4 రోజులు ముందుగానో లేదా 4 రోజులు ఆలస్యంగానో కేరళంలో ప్రవేశించే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. రాబోయే 3 నుంచి 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ దీవులు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. మరిన్ని వాతావరణ విశేషాలు వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ అందిస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రానికి గత 23 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇంధన పొదుపుపై ప్రత్యేకమైన దృష్టి సారించినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అన్నదాతలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. MBA MCA కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన APISET ఫలితాలు విడుదలయ్యాయి. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా కథితం యత్ వైశ్విక సమాహ్వానాన్ నివారణాయ విశ్వసనీయస్య భవిష్యస్య కృతే సజ్జతాయాః చ ఆపూర్తి శృంఖలాయాః నిర్మాణార్థం భారత నెదర్లాండ్స్ దేశౌ సహభాగిత్వం కుర్వంతౌ స్తః. భారతమవసరాణాం భూమీతి వర్ణితం. సేనాధ్యక్షేణ జనరల్ ఉపేంద్ర ద్వివేదినా పాకిస్తానం భయోత్పాదకేభ్యః ఆశ్రయం ప్రదాతుం భారతస్య విరుద్ధం కార్యాచరణాయ చ సావధానం కృతం. పశ్చిమబంగసర్వకారేణ 11,000+ వర్షాత్ ప్రదీయమానానాం జాతిప్రమాణపత్రాణాం పునః సత్యాపనం కర్తుం ఆజ్ఞాపితం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సాయం సమీరం. ఇందులో ముందుగా గుంజన్ కార్యక్రమంలో శ్రీమతి అర్పితా దత్తారాయ్ స్వీయ రచనతో రాసిన కథానికి వింటారు

సాయం సమీరంలో ఇప్పుడు ఫిట్నెస్ మంత్ర గురించి తెలుసుకుందాం. ఇందులో వేసవి ఆహార నియమాలు, డీహైడ్రేషన్ నివారణ గురించి తెలుసుకుందాం. మే నెల వచ్చిందంటే చాలు, ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత, అలసట మనల్ని వేధిస్తూ ఉంటాయి. ఈ కాలంలో మన శరీరానికి కావాల్సింది కేవలం బాహ్యమైన చల్లదనం కాదు, అంతర్గతమైన శక్తి మరియు సమతుల్యత. వేసవిలో మన శరీరం చెమట రూపంలో ఎక్కువ నీటిని, లవణాలను కోల్పోతుంది. దీనివల్ల నీరసం, తల తిరగడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. వీటిని అధిగమించడానికి మన వంటగదిలోనే అద్భుతమైన ఔషధాలు ఉన్నాయండి. వేసవిలో మజ్జిగను మించిన సంజీవని లేదు. పలచటి మజ్జిగలో కొద్దిగా జీలకర్ర పొడి, కొత్తిమీర లేదా పుదీనా వేసుకుని రోజుకు 3-4 సార్లు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. ఇది జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఈ కాలంలో లభించే పుచ్చకాయలు, తాటిముంజులు, సపోటాలు మరియు కీరా దోసకాయల్లో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. కృత్రిమ కూల్ డ్రింక్స్కి దూరంగా ఉండాలి. ఇలాంటి సహజసిద్ధమైన పండ్లను తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం. ఉదయాన్నే రాగి జావ లేదా బార్లీ నీళ్లు తాగడం వల్ల రోజంతా శరీరం డీహైడ్రేషన్ గురికాకుండా ఉంటుంది. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. వేసవిలో ఏం తినాలో తెలుసుకున్నాం, అలాగే ఏం తినకూడదో కూడా తెలుసుకుందాం. ఈ కాలంలో ఎక్కువగా మసాలాలు ఉన్న ఆహార పదార్థాలు, నూనెలో వేయించిన వంటకాలు, నిల్వ ఉంచిన పచ్చళ్లకు దూరంగా ఉండాలి. ఇవి శరీరంలో వేడిని మరింత పెంచుతాయి. అలాగే రాత్రిపూట తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. సహజ ఆహారమే వేసవి ఆరోగ్యానికి రక్షణ కవచం. మరి వేసవిలో మన ఆహార నియమాల గురించి, డీహైడ్రేషన్ ఎలా తగ్గించుకోవాలో ఆ విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. గోదావరి చిత్రం నుండి గాయత్రి పాడిన పాట.

సాయం సమీరంలో తర్వాత అంశం వికాసం. ఇందులో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన గురించి తెలుసుకుందాం. వ్యవసాయం అంటే కేవలం శ్రమ మాత్రమే కాదు, పెట్టుబడితో కూడిన వృత్తి. విత్తనాలు కొనే సమయానికో, ఎరువులు వేసే సమయానికో చేతిలో డబ్బులు లేక మన రైతన్నలు పడే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. సరిగ్గా ఇలాంటి తరుణంలో సాగు సమయానికి రైతులకు పెట్టుబడి సాయం అందించి వారి ముఖాల్లో ఆనందం నింపేందుకు ప్రారంభమైన అద్భుతమైన పథకమే ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పథకం ద్వారా దేశంలోని కోట్ల మంది రైతు కుటుంబాలు నేరుగా లబ్ధి పొందుతున్నాయి. ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 6,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ఈ 6,000 రూపాయలను ఒకేసారి కాకుండా ఏడాదికి 3 విడతల్లో 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున అందిస్తారు. దీనివల్ల ఖరీఫ్ రబీ సీజన్లో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకోవడానికి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అన్నదాతల కళ్లల్లో ఆనందాన్ని చూడటమే నవభారత వికాసం ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక చిత్రగీతం, సొంతం చిత్రం నుండి సుమంగ్లి పాడిన పాట.

సాయం సమీరంలో చివరిగా 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా ఆకాశవాణి శ్రోత శ్రీ బొడ్డేటి జగన్నాథరావు ఆకాశవాణితో వారి అనుబంధం వింటారు.

అందరికీ నమస్కారం అండి. 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తరపున నేను అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ముఖ్యంగా ఆకాశవాణి కేంద్రం అనేది నాకు మానసిక పుత్రిక, మాతృదేవతతో సమానం. ఎందుకంటే ప్రసార మాధ్యమాలు చాలా రకాలుగా వచ్చాయి, కానీ రేడియోకి కనెక్ట్ అయినటువంటి ఏ ప్రసార మాధ్యానికి నేను కనెక్ట్ అవ్వలేకపోయాను. నా బాల్యం అంతా కూడా ఆకాశవాణి కేంద్రంతోనే జరిగింది. చిన్నపిల్లల కార్యక్రమాల్లో పాల్గొనడం కానివ్వండి, లేకపోతే పిల్లలందరినీ తీసుకుని వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొనేటట్టు చెయ్యడం కానివ్వండి, బొమ్మల కొలువు, బాలభారతి, ఇలాగ ఆకర్షణకు బాగా గురయ్యాను. ముఖ్యంగా లేఖావళి, శ్రోతల ఉత్తరాలకు సమాధానాలు అనే విషయాన్ని విన్నాను. లేఖలకు సమాధానాలు ఇచ్చిన తీరు, మరి శ్రోతలు ప్రశంసించిన తీరు నాకు బాగా ఆకట్టుకుంది. నేను లేఖలు రాయ

0: బాగా గురయ్యాను. ముఖ్యంగా లేఖావళి శ్రోతల ఉత్తరాలకు సమాధానాలు అనే విషయాన్ని విన్నాను. లేఖలకు సమాధానాలు ఇచ్చిన తీరు, మరి శ్రోతలు ప్రశంసించిన తీరు నాకు బాగా ఆకట్టుకుంది. నేను లేఖలు రాయాలి, నా పేరు రేడియోలో రావాలి అని ఆసక్తి పెరిగింది. మా నాన్నగారి సహకారంతో చిరునామా సేకరించి నేను లేఖావళి శ్రోతల ఉత్తరాలకు సమాధానాల్లో నా పేరు రావడం, నా రచన బాగుందనే విషయాన్ని శ్రోతలు రాయాలి, నా పేరు రేడియోలో రావాలని ఆసక్తి బాగా పెరిగి రచనలు మొదలుపెట్టాను. 1983 నా మొట్టమొదటి రచన పుట్టినరోజు అనే కథానిక రేడియోలో వచ్చింది. అప్పటి నా పారితోషికం ఆకాశవాణి నుంచి 75 రూపాయలు. అది నేను అందుకున్నటువంటి మరుక్షణం నుంచి కూడా ఆకాశవాణికి ఇంకా దగ్గరయ్యాను. ప్రతి కార్యక్రమాన్ని నిశితంగా పరిశీలించడం, లేఖలు రాయడం జరుగుతూ ఉండేదన్నమాట. అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజుకి 15 నిమిషాల నాటికలు, అర్ధగంట నాటికలు, కథానికలు రాసి ఆకాశవాణికి నేను బాగా దగ్గరయ్యాను. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆంధ్రప్రదేశ్లో ప్రముఖమైన రేడియో ప్రసార కేంద్రాలలో ఒకటి. ఇది అనేక సంవత్సరాలుగా ప్రజలకు వినోదం, సమాచారం మరియు జ్ఞానాన్ని విజ్ఞానాన్ని అందిస్తూ సేవలందిస్తుంది. ఈ కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. వార్తలు, సంగీతం, నాటికలు, హరికథలు, బాలల కార్యక్రమాలు, వ్యవసాయదారుల కార్యక్రమాలు, రైతుల కోసం వ్యవసాయ సూచనలు, విద్యార్థుల కోసం విద్యా కార్యక్రమాలు, మహిళల కోసం ప్రత్యేక ప్రసారాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ విధంగా ప్రతి వర్గానికి ఉపయోగపడే కార్యక్రమాలు అందించడం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం యొక్క ప్రత్యేకత. ఈ మొబైల్ యాప్ల ద్వారాగా ప్రతి మొబైల్లోనూ కూడా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఆకాశవాణి కేంద్రాలు ప్రవేశపెట్టడం ద్వారాగా ప్రతి ఒక్కరూ ఆకాశవాణికి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు, దగ్గరవుతున్నారు. ఇది చాలా ఆనందదాయకం అండి. మరి ఇలాగే అంచెలంచెలుగా ఇంకా ఎదిగి మన ఈ కార్యక్రమాల రూపకల్పన చేసి మాలాంటి శ్రోతలకు మరి మంత్రముగ్ధులు చేస్తారని మనసారా కోరుకుంటూ మరొకసారి 90 వసంతాలు పూర్తి చేసుకున్న మన ఆకాశవాణి కేంద్రానికి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ మీ బొడ్డేటి జగన్నాథరావు, చింతల అగ్రహారం.
1: మీరు ఇంతవరకు 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా ఆకాశవాణి శ్రోత శ్రీ బొడ్డేటి జగన్నాథరావు ఆకాశవాణితో వారి అనుబంధం విన్నారు. సాయం సమీరం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈ రాత్రి ప్రసారంలో 7:15 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా శ్రీ జీవీఏ ప్రసాద్ గారి ఆకాశవాణితో వారి అనుబంధం గురించి వింటారు. అనంతరం పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో గ్రామీణ స్థాయిలో కుటీర పరిశ్రమకు అనువైన ప్రాసెసింగ్ యంత్ర పరికరాల గురించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి శ్రీదేవ్ గారి ప్రసంగం, వ్యవసాయ సమాచారంలో తూర్పుగోదావరి జిల్లా రైతు సోదరులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. 7:45 తిరిగి రాత్రి 9:30 స్వరమాలిక, రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో పండిట్ కైవల్య కుమార్ గురవ్ గాత్రం ఖైల్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు రాత్రి ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఇక రేపటి ప్రసారంలో రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం జయము స్వాతంత్ర లక్ష్మి బృందగానం వింటారు. రచన శ్రీ వి పార్థసారథి, సంగీతం శ్రీ ఎం సూరిబాబు. 6:10 భక్తిరంజన కార్యక్రమంలో గొల్లెల మామిడాడ శ్రీ సూర్యనారాయణ స్వామి వారి సుప్రభాతం, సన్నతి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 చింతన కార్యక్రమంలో డాక్టర్ పి మధుబాల బైబుల్ సూక్తులు వింటారు. 6:35 పొలం పనుల కార్యక్రమంలో మట్టి నమూనా సేకరణ జాగ్రత్తల గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు వింటారు.

0: 7:15 ఈ మాసపు పాట. పాటంటే మనం వింటే. రచన శ్రీ పివి రామ్ గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక్ శారద, గాయని గాయకులు శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూల శ్రీలత, శ్రీమతి జి శ్రీ విద్య. 7:20 నేటి మాట శీర్షికన ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు. భౌతిక శాస్త్రవేత్త ఎడ్వర్డ్ జెన్నర్, అలాగే తెలుగు కవి శ్రీరంగం నారాయణ బాబు గారుల జయంతి సందర్భంగా వారి ఇరువురి జీవిత విశేషాలు వింటారు. అనంతరం 90 ఏళ్ల ఆకాశవాణి సందర్భంగా గాయని శ్రీమతి సురభి శ్రావణి ఆకాశవాణితో వారి అనుబంధం, తర్వాత లేఖావళి పుష్పాంజలి ప్రసారమవుతాయి. 8:30 బాపట్ల జిల్లా సమాచార లేఖ వింటారు విజయవాడ కేంద్రం నుండి. రచన శ్రీ ఎస్ స్వామినాథ్. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి మంతా శ్రీరమ్య వయలిన్ వాదనం ప్రసారమవుతుంది. శ్రీ ధన్వాడ ధర్మారావు మృదంగం. 9:35 పాటల పల్లకి. 10:00 వార్తావాహిని విజయవాడ కేంద్రం నుండి. 10:30 ఆకాశవాణి 90 వసంతాల జాతీయోత్సవాల్లో భాగంగా ఈ నెల 15వ తేదీన స్థానిక కళాభారతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన అలనాటి మధుర భావగీతాలపై రేడియో నివేదిక వింటారు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సంగీత నిర్వహణ డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు. 11:00 మధురిమ, 12:10 మధుమంజరి, 12:45 భక్తి సంగీత కార్యక్రమంలో డాక్టర్ జి సన్యాసమ్మ పాడిన భక్తి గీతాలు వింటారు. శ్రీ హెచ్ రామ్ చరణ్ వయలిన్, శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు మృదంగం. 1:35 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి పివి పద్మిని గారి స్వీయ కవితలు వింటారు. 2:31 బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థుల కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 3:00 పద్మనాభ యుద్ధం నాటకం వింటారు. రచన శ్రీ ఆర్వి రమణమూర్తి, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశ్రావు. ఇక సాయంత్ర ప్రసారంలో 5:00 యువవాణి, 5:30 మా పదం మీ భావం, 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర వికాసంలో భేటీ బచావో భేటీ పడావో గురించి కొన్ని వివరాలు. ప్రేరణ వ్యక్తిత్వం 90 ఏళ్ల ఆకాశవాణి సందర్భంగా గాయని శ్రీమతి సురభి శ్రావణి ఆకాశవాణితో వారి అనుబంధం ప్రసారమవుతాయి. 7:15 90 వసంతాల ఆకాశవాణితో ఆచార్య ఎన్జి రంగా విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త ఎం సురేష్ కుమార్ వారి అనుబంధం గురించి వింటారు. అనంతరం పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వేసవిలో పాల దిగుబడి తగ్గకుండా ముందు జాగ్రత్త చర్యల గురించి వింటారు. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది జే చెన్నయ్య. ముఖ్యాంశాలు. అంతర్జాతీయంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించలేకపోతే అభివృద్ధి స్తంభించి ప్రజలు పేదరికంలో పడిపోతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీటి యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం వెల్లడికి సంబంధించి సూత్రధారి ఒకరిని సిబిఐ ఈరోజు అరెస్టు చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చే వారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. తెలంగాణలో వచ్చే నెల 15 ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడతారు. వార్తల వివరంగా. భౌగోళిక అంతరాయాల పరిష్కారానికి విశ్వసనీయ, పారదర్శక, భవిష్యత్తు సరఫరా సంసిద్ధతకు భారత్, నెదర్లాండ్ దేశాలు కలిసిమెలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 5 దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు నెదర్లాండ్స్లోని హేగ్లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ అంతర్జాతీయంగా కోవిడ్-19 మహమ్మారి, దేశాల మధ్య ప్రస్తుత ఘర్షణలు, ఉత్పన్నమవుతున్న ఇంధన సంక్షోభం వంటి అసాధారణ సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటున్నదని నరేంద్ర మోదీ చెప్పారు.
2: पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है. ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है. हम सभी देख रहे हैं, अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक

0: के दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा। दुनिया की बहुत बड़ी आबादी फिर से गरीबी के दलदल में चली जाएगी।
1: ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో విఫలమైతే భౌగోళిక అభివృద్ధి తిరోగమనం చెందుతుందని, భారీ సంఖ్యలో ప్రజలు పేదరికంలో పడిపోతారని హెచ్చరించారు. ఆర్థిక పునరుత్తేజ చర్యల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కృషిని ప్రస్తావిస్తూ భారత్, నెదర్లాండ్స్ సరఫరా క్రమబద్ధంగా జరగడంపై ఉమ్మడిగా పాటుపడుతున్నాయని నరేంద్ర మోదీ వివరించారు. హేగ్లో జరిగిన ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రధానమంత్రి మోదీ తమకు లభించిన హార్దిక స్వాగతం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అక్కడి వారితో కలవడం భారత ఉత్సవంలో పాల్గొన్నట్లుందని అన్నారు. నెదర్లాండ్స్ సామాజిక ఆర్థిక పటిష్టతలో అక్కడి భారతీయులు చేస్తున్న కృషి పట్ల భారత్లోని ప్రతి ఒక్కరూ గర్వపడుతున్నారని అన్నారు. అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్లో రాజు విలియం అలెగ్జాండర్, రాణి క్వీన్ మ్యాక్సిమాలను కలుసుకున్నారు. ఇరాక్ ప్రధానమంత్రిగా అలీ ఫలీ హతీమ్ అల్ జైదీ అధికారం చేపట్టిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇరాక్తో భారత్కు సుదీర్ఘకాలపు స్నేహపూర్వకమైన ఒప్పందాలున్నాయని, అన్ని రంగాల్లో ఉభయ దేశాల మధ్య ఒప్పందాలు మరింత పటిష్టవంతంగా అమలు జరిగేందుకు కట్టుబడి ఉన్నామని మోదీ సామాజిక మాధ్యమంలో తెలిపారు. ప్రధానమంత్రి రేపు స్వీడన్ సందర్శిస్తారు. భారత్, స్వీడిష్ ఆర్థిక కార్యకలాపాల భాగస్వామ్యం, ద్వైపాక్షిక వాణిజ్యంపైన ప్రధానమంత్రి పర్యటన దృష్టి సారిస్తుంది. ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయికి చేరడం, స్వీడిష్ పారిశ్రామిక దిగ్గజాలు సైతం భారతీయ విపణిని గమనిస్తూ పెట్టుబడులు పెట్టడం గురించి ప్రధానమంత్రి పర్యటనలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. గత 12 సంవత్సరాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు మన దేశ వాణిజ్యంగంలో కాకుండా అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లోనూ సంతృప్తి సాధించడం ఒక విజయంగా భావిస్తున్నారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రితో స్వీడన్ నాయకత్వం పలు అంశాలపై చర్చలు సాగిస్తుంది. నరేంద్ర మోదీ ఐరోపా యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లేయన్తో కలిసి అక్కడి పారిశ్రామిక దిగ్గజాలతో కూడిన యూరోపియన్ రౌండ్ టేబుల్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చే వారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. ఈ నెల 19-20 తేదీల్లో పుతిన్ పర్యటన ఉంటుందని క్రెమ్లిన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. అదే సందర్భంలో 2001 నాటి సైనో రష్యన్ ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ 25వ వార్షికోత్సవం ఉంటుందని పేర్కొంది. పలు కీలక ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలు, ఆర్థిక సహకారంపై ఇద్దరు నేతల మధ్య చర్చ జరుగుతుందని వివరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు షీతో వాణిజ్యం, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్తో జరుపుతున్న యుద్ధంపై చర్చించిన 24 గంటల్లోపే రష్యా అధ్యక్షుని పర్యటన వెల్లడైంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం వెల్లడికి సంబంధించి సూత్రధారి ఒకరిని సిబిఐ ఈరోజు అరెస్టు చేసింది. మహారాష్ట్ర పుణెకు చెందిన ఈ వ్యక్తి పేరు మనీషా గురునాథ్ మంధారే అని పేర్కొంది. ఆమెకు నీట్ యూజీ పరీక్ష ప్రక్రియతో ప్రమేయం ఉందని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆమెను నిపుణురాలిగా నియమించిందని సిబిఐ తెలిపింది. నిందితురాలికి బాటనీ, జువాలజీ ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఈ నెల 14న పూణేలో అరెస్ట్ అయిన మనీషా వాగ్మారే ద్వారా నీట్ అభ్యర్థులను సమీకరించి తన నివాసంలో శిక్షణ ఇచ్చిందని సిబిఐ పేర్కొంది. ఇప్పటి వరకు నీట్ పేపర్ లీక్ కేసులో ఢిల్లీ, జైపూర్, నాసిక్, పూణే, అహిల్యానగర్లలో 9 మందిని అరెస్ట్ చేశారు. 5 మందిని ఇప్పటికే న్యాయస్థానంలో హాజరుపరిచి 7 రోజుల కస్టడీకి తీసుకున్నారు. వారిని సవివరంగా ప్రశ్నించారు. నిన్న అరెస్టు చేసిన మరో ఇద్దరిని పూణేలోని న్యాయస్థానంలో హాజరుపరిచి ఢిల్లీకి తరలించారు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడతారు.

0: రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్లో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, బూత్ స్థాయి అధికారులు జూన్ 20 నుంచి జూలై 24 వరకు ఇంటింటికి వెళ్లి పరిశీలన జరుపుతారన్నారు. 20 ఏళ్ల తర్వాత ఈ కార్యక్రమం జరుగుతున్నదని తెలిపారు. ప్రతి ఓటరుకు 2 ఎన్యూమరేషన్ పత్రాలు ఇస్తారని, ఇంటివారు వాటిని పూర్తి చేసి రసీదుగా ఒక పత్రం తమ దగ్గర ఉంచుకుని ఒకదాన్ని అధికారికి ఇవ్వవలసి ఉంటుందని తెలిపారు. ఎన్యూమరేషన్ ప్రక్రియను ప్రజలు ఆన్లైన్ ద్వారా కూడా పూర్తి చేయవచ్చని అన్నారు. మన దేశ మాదక ద్రవ్య నిరోధక సంస్థలు ఎన్నడూ లేని రీతిలో 182 కోట్ల రూపాయల విలువైన క్యాప్టగాన్ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నాయి. ఆపరేషన్ రేస్ బిల్ ద్వారా ఈ ఘనత సాధించినట్లు హోంమంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమంలో తెలిపారు. దేశాన్ని మాదక ద్రవ్యరహితంగా చేయటమే ప్రభుత్వ లక్ష్యమని, మధ్యప్రాచ్యానికి వెళ్తున్న ఈ మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకుని విదేశీయుని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. 1 గ్రాము పరిమాణంలోని మాదక ద్రవ్యాన్ని సైతం మన దేశంలోకి తీసుకువచ్చేందుకైనా, మన దేశం ద్వారా తీసుకువెళ్లేందుకైనా ప్రయత్నిస్తే అడ్డుకుంటామని అమిత్ షా స్పష్టం చేశారు. హోంమంత్రి ఈరోజు రేపు గుజరాత్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అస్సాం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం అనంతరం మొదటిసారిగా గుజరాత్ వచ్చిన హోంమంత్రి అహ్మదాబాద్లో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. హరియాలీ, గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గాల్లో ఉన్న పలు నగరపాలక సంస్థల అభివృద్ధి కార్యక్రమాల పనుల సమీక్ష ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. మధ్యప్రదేశ్లో ధార్లోని భోజశాల సరస్వతీదేవి ఆలయమని గుర్తిస్తూ హైకోర్టు ఇందోర్ ధర్మాసనమిచ్చిన తీర్పును రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ స్వాగతించారు. వాగ్దేవి విగ్రహాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. అయోధ్య మాదిరిగా సౌభ్రాతృత్వంతో మెలగాలని రాష్ట్ర ప్రజలను కోరారు. కేరళం రాజధాని తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరునల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ 42వ వార్షిక స్నాతకోత్సవం ఈరోజు జరిగింది. ఈ ఉత్సవంలో 130 మంది సీనియర్ రెసిడెంట్లు, విద్యార్థులు డిగ్రీలు, డిప్లొమాలు అందుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. అంతర్జాతీయంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించలేకపోతే అభివృద్ధి స్తంభించి ప్రజలు పేదరికంలో పడిపోతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం వెల్లడికి సంబంధించి సూత్రధారి ఒకరిని సిబిఐ ఈరోజు అరెస్టు చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చేవారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడతారు. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:40 వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి
3: మార్చండి, అలవాటు మార్చండి.
4: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా శ్రీ జీవీఏ ప్రసాద్ గారి ఆకాశవాణితో వారి అనుబంధం గురించి వింటారు.
5: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా శ్రోత వారి మనోభావాలను తెలియచేస్తున్నారు.
6: నా పేరు జీవీఏ ప్రసాద్. ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా విశాఖపట్నంలో మత్స్య శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ముందుగా మరి ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకున్నందుకు నా తరపున మరియు ప్రపంచంలో నలుమూలన ఉండేటువంటి ప్రతి భారతీయుడి తరపున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆకాశవాణి అనేక మంచి చక్కటి కార్యక్రమాల ద్వారా శ్రోతలను ఆనందింపజేస్తోంది. వాటిలో

0: ఉదయాన్నే మరి భక్తిరంజని, సూక్తి, పొలం పనులు అంటే వ్యవసాయదారులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎంతగానో ప్రేక్షకులను అలరించటమే కాకుండా, మరి నేను వ్యవసాయదారుని కుటుంబంలో నుంచే నేను వచ్చాను కాబట్టి నాకు ఈ కార్యక్రమం అంటే చాలా ఇష్టము. ఎందుకంటే ఏ పంటలు ఏ కాలంలో వేయాలి, మరి ఏ మందులు వాడాలి అనేటువంటి తద్వారా తెలియజేయటం వల్ల మరి వ్యవసాయదారులకు ఎంతగానో ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. అలాగే మత్స్య పరిశ్రమ కూడా, మరి మత్స్యకారులకు ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారంతో పాటు అధిక మత్స్య వనరులు కలిగినటి ప్రాంతాల వివరాలు కూడా తెలియజేయటంతో సులువుగా వారు మరి ఎక్కువ మత్స్య సంపద ఎక్కడ ఉందో అక్కడికే వెళ్ళి మరి వేట చేసుకోవటం, మరి పల్లెసీమల కార్యక్రమం ద్వారా ఎంతగానో మరి ఆకాశవాణి మన మత్స్యకారులకు ఉపయోగపడుతుందని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాను. మరి అలాగే బాలల కార్యక్రమాలు, చిన్నపిల్లలకు మరి నాటికలు, మరి దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండుగల యొక్క ప్రాముఖ్యతను, మన సంస్కృతిని, సంప్రదాయాన్ని కూడా చక్కగా తెలియజేయటంలో మరి ఆకాశవాణి ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి చివరిగా మరి నా చిన్నతనంలో 1983లో మరి కపిల్ దేవ్ నేతృత్వంలో మరి ఆనాడు మరి వరల్డ్ కప్, లండన్లో జరిగినటువంటి వరల్డ్ కప్లు, ఆ రోజుల్లో టీవీ మరి సోషల్ మీడియా కానీ మరి వేరే మీడియాలు కూడా లేని కాలంలో మరి మనకి ఆకాశవాణి ద్వారా నేను లైవ్ కామెంటరీ వినటం కూడా నేను ఇప్పటికీ మరువలేని జ్ఞాపకంగా నేను తెలియజేస్తున్నాను. అనేక విషయాలు ఆకాశవాణి ద్వారా తెలియజేయడం జరిగింది. మరి నేను 55 సంవత్సరాలుగా ఆకాశవాణికి నాకు అనుబంధం ఉందని తెలియజేస్తున్నాను.
1: మీరు ఇంతవరకు 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా శ్రీ జీవీఏ ప్రసాద్ ఆకాశవాణితో వారి అనుబంధం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం. పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా గ్రామీణ స్థాయిలో కుటీర పరిశ్రమకు అనువైన ప్రాసెసింగ్ యంత్ర పరికరాల గురించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి శ్రీదేవ్ గారి ప్రసంగం వింటారు.
2: గ్రామీణ స్థాయిలో కుటీర పరిశ్రమ నెలకొనుకుంటుకు అనువైన ప్రాసెసింగ్ యంత్ర పరికరాలు. భారతదేశంలోని ఆహార పదార్థాల ఉత్పత్తిలో ప్రపంచ దేశాల్లో చూసినట్లయితే 2వ స్థానంలో ఉంది. కానీ అమెరికా, చైనా వంటి దేశాలతో పోలిస్తే ఆహార పదార్థాల ప్రాసెసింగ్లో మనం చాలా వెనుకబడి ఉన్నాం. ముందుగా ప్రాసెసింగ్ అంటే ఏంటంటే పంటల్ని లేక ముడి పదార్థాలని వినియోగదారునికి అనుకూలంగా మార్చే ప్రక్రియ. వ్యవసాయం మరియు గ్రామీణ పరిశ్రమలో ఇది చాలా కీలకమైన అంశం. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఆహార పదార్థాల్లో కేవలం 2.2% మాత్రమే ప్రాసెసింగ్ చేయబడుతుంది. అంతేకాకుండా పంట కోత అనంతరము వివిధ ప్రక్రియల్లో వాటిలే నష్టం సుమారు 10-20% నిర్ధారింపబడింది. ఈ నష్టం విలువ సుమారుగా 92,000 కోట్లుగా చెప్పవచ్చు. ఈ నష్టాన్ని నివారించడానికి సాంప్రదాయ పద్ధతిలో కాకుండా ఆధునిక యంత్ర పరికరములు మరియు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి గ్రామీణ స్థాయిలో కుటీర పరిశ్రమలు నెలకొల్పవచ్చు. ఈ విధంగా ఆధునిక యంత్రాలను ఉపయోగిస్తే ఉత్పత్తి యొక్క నాణ్యత పెరుగుతుంది, తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి చేయొచ్చు, మానవ శ్రమ తగ్గుతుంది, అలాగే సమయం కూడా ఆదా అవుతుంది. అలాగే వీటితో పాటుగా అనేక విలువ ఆధారిత ఉత్పత్తుల్ని మనం తయారు చేయవచ్చు. అంతేకాకుండా గ్రామాల్లోని ఉపాధి అవకాశాలు కూడా పెరిగి తద్వారా గ్రామీణ అభివృద్ధికి దోహదపడుతుంది. మన ఉత్తర కోస్తా జిల్లాల్లోని పండించే ముఖ్య పంటలు వరి, చెరకు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, వేరుశనగ మరియు మొక్కజొన్న. ఈ పంటలకు సంబంధించి కుటీర పరిశ్రమగా నెలకొల్పుటకు అనువైన యంత్ర పరికరాల గురించి తెలుసుకుందాం. ముందుగా ముఖ్యమైన పంట అయినటువంటి వరిని గురించి తెలుసుకుందాం. ధాన్యముని బియ్యంగా మార్చడానికి ఉపయోగించే యంత్రము రైస్ మిల్. దీన్నే చిన్న స్థాయిలో కుటీర పరిశ్రమగా చేసుకోవడానికి మినీ రైస్ మిల్ అన్నది వాడుకలో ఉన్నది. దీని సామర్థ్యము గంటకు 10 కేజీలు ఉంటుంది. దీని ఖరీదు సుమారుగా 25,000 వరకు ఉంటుంది. దీన్ని ఉపయోగించి గ్రామీణ స్థాయిలోని ధాన్యమును బ్రౌన్ రైస్ కానీ లేకపోతే పాలిష్ రైస్గా కానీ ధాన్యాన్ని ఆడవచ్చు. దీనికి అనుసంధానంగానే మనం దీంతో పాటు మినీ పిండి మిల్లు SS తో చేసిన మినీ

పిండి మిల్ని నెలకొల్పినట్లయితే ఎక్కువ ఆదాయం పొందవచ్చు. ఈ మినీ పిండి మిల్ యొక్క సామర్థ్యము గంటకు 5 కిలోలు, అలాగే దీని ఖరీదు సుమారుగా 15,000 వరకు ఉంటుంది. అంతేకాకుండా ధాన్యంను అటుకులుగా చేయడానికి ఫ్లేకింగ్ యంత్రం కూడా నెలకొల్పవచ్చు. ఈ మినీ ఫ్లేకింగ్ యంత్రం ఖరీదు 35,000 నుండి 100,000 రూపాయల వరకు ఉంటుంది. అలాగే ధాన్యం నుండి మరమరాలను చేసే మినీ రైస్ పఫింగ్ యంత్రం, దీన్ని కూడా మనం కుటీర పరిశ్రమలో నెలకొల్పవచ్చు. బియ్యంని ముందుగా నానబెట్టి ఆరబెడతారు. ఆ తర్వాత ఈ యంత్రంలోని 180 డిగ్రీల వరకు వేడి చేసినట్లయితే కనుక బియ్యము ఉబ్బి పఫ్ కింద అవుతుంది. ఇలా ఆ తర్వాత దాన్ని చల్లార్చి చేసి దాన్ని ప్యాక్ చేసినట్లయితే కనుక మనం విక్రయించవచ్చు. కాబట్టి మనం చూసినట్లయితే వరిలో మినీ రైస్ మిల్లు, అలాగే మినీ ఫ్లేకింగ్ మిల్లు, మినీ పిండి మిల్లు, అలాగే మినీ రైస్ పఫింగ్ యంత్రాలని కలిపి గ్రామీణ స్థాయిలోని వరికి సంబంధించి ఒక కుటీర పరిశ్రమగా నెలకొల్పడానికి అవకాశం ఉంది. తర్వాత పంట అయినటువంటి చెరుకులో చూసినట్లయితే కనుక మనకు చెరుకు రసం ఉంది. కాబట్టి ఈ చెరుకు రసాన్ని శీతల పానీయంగా విక్రయించినట్లయితే కనుక మనకి అధిక లాభాలని పొందవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లోని మనం చూస్తున్నాం మార్కెట్లోని అనేక రకమైన శీతల పానీయాలు లభ్యమవుతున్నాయి. అయితే వీటిని నిల్వ చేయడానికి అనేక రకమైన రసాయనాలు ఉపయోగిస్తున్నారు. వినియోగదారు ఇప్పుడు రసాయనాలు కలిపిన కృత్రిమ పానీయాల కంటే కూడా ప్రకృతి సిద్ధంగా నేచురల్గా లభించే లేకపోయినట్లయితే ఈ పానీయాల వైపు కానీ ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. అలాంటి వాటిలో చూసినట్లయితే కనుక మనకి ప్రకృతి సిద్ధంగా లభించే పానీయాల్లో పోషక విలువలు ఎక్కువగా కలిగిన చెరుకు రసంకి విశిష్ట స్థానం ఉంది. అయితే చెరుకు నుండి రసం తీయడానికి క్రషర్లనే ఉపయోగిస్తారు. ఇవి రెండు రకములుగా ఉంటాయి. మొదటిది చేతి హ్యాండిల్తో నడిపే క్రషరు, రెండవది డీజిల్ కానీ ఎలక్ట్రిక్ మోటార్తో కానీ నడిపే క్రషరు. ఈ సాధారణంగా రైతులు ఏం చేస్తారంటే ఈ చెరుకు రసం అమ్మే వ్యాపారులు చేతి హ్యాండిల్తో పనిచేసే క్రషర్ను ఉపయోగించి రసం తీస్తారు. ఈ క్రషర్లో రెండు అడ్డ రోలర్లు ఉంటాయి. రెండు అడ్డ రోలర్ల మధ్యలోని చెరుకు గడలని ఉంచి హ్యాండిల్ లేక మోటారు నడిపినట్లయితే కనుక ఈ గడలు రోలర్ల మధ్య నడిగి రసం వస్తుంది. అయితే ఈ క్రషర్లోని చెరుకు మరియు రసం బయటికి వెళ్ళడవటం వలన బయట నుండి వచ్చిన దుమ్ము ధూళితో ఈ రసం అంతా కలుషితమయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ రోలర్లు కలిగిన క్రషర్లు మార్కెట్లోకి వచ్చినాయి. వీటిలో 3 స్టెయిన్లెస్ స్టీల్ రోలర్లు ఉంటాయి. ఇవి 1.5 నుండి 2 HP మోటార్తో పనిచేస్తాయి. ఇందులో ఏంటంటే ఈ క్రషింగ్ రోలర్లు బయటికి వెళ్ళడి కాకుండా ఒక అద్దపు పెట్టెలు అమర్చబడి ఉండటం వల్ల బయట నుండి వచ్చే ధూళి క్రిముల నుండి రక్షణ పొంది పరిశుభ్రమైన రసం వస్తుంది. దీన్ని ఉపయోగించి గంటకు 100 కిలోల వరకు చెరుకు రసం తీయవచ్చు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో రసంని చల్లబరిచే సదుపాయం గల క్రషర్లు కూడా వాడుకలోకి వచ్చింది. అంటే మనం రసం తీసి దానిలోని ఐస్ వేయకుండా డైరెక్ట్గా రసం తీసినప్పుడే చల్లగా ఉండే రసాన్ని చల్లబరిచే క్రషర్లు కూడా వాడుకలోకి వచ్చినవి. వీటినే ఇన్స్టంట్ చిల్లీ క్రషర్ అని కూడా అంటారు. ఈ క్రషర్ను ఉపయోగించి చిన్న వ్యాపారులు తన గ్రామాల్లో చిన్న స్వయం ఉపాధి అభివృద్ధి చేసుకుని చెరుకు రసంను లాభదాయకంగా విక్రయించవచ్చు. ఈ చెరుకు క్రషర్ల యొక్క ఖరీదు 100,000 రూపాయల నుండి 120,000 వరకు ఉంటుంది. ఒక టన్ను చెరుకు నుండి చెరుకు రసం విక్రయించడం ద్వారా సుమారుగా 30,000 వరకు అధిక లాభం పొందవచ్చు. ఈ క్రషర్లే నేడు పెద్ద పెద్ద నగరాల్లోనే షుగర్ హబ్ అని కానీ షోడా హబ్ అని కానీ పేరు పెట్టి చెరుకు రసానికి వివిధ ఫ్లేవర్లు జోడించి, అంటే ఈ అల్లం కానీ లేకపోతే పుదీనా కానీ అలాగే ఇలాచీ కానీ ఇలా డిఫరెంట్ వివిధ రకమైన ఫ్లేవర్ని జోడించి విక్రయించడం జరుగుతుంది. తర్వాత చూసుకున్నట్లయితే కనుక మనకి మన రాష్ట్రంలో చెరుకు నుండి బెల్లం తయారీ అన్నది ప్రాచీన కాలం నుండి కుటీర పరిశ్రమగా వర్ధిల్లుచున్నది. అయితే మనం ఉపయోగించే తీపి పదార్థాలైన పంచదార బెల్లంలో బెల్లానికి విశిష్ట స్థానం ఉన్నది. ఎందుకంటే పంచదారతో పోల్చినట్లయితే కనుక బెల్లంలో ఎక్కువ ఔషధ మరియు పోషక విలువలు కలిగి ఉంటాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ఇటీవల కాలంలో బెల్లంతో తయారు చేసిన తీపి పదార్థాలకి గిరాకీ పెరుగుతున్నది. అయితే బెల్లాన్ని మనం 3 రూపాల్లో తయారు చేయవచ్చు. 1 ముక్కల రూపంలోని, 2 పాకం రూపంలోని, 3 పొడి రూపంలోని. ఈ 3 రూపంలోని బెల్లం తయారు చేసి మన కుటీర పరిశ్రమ కింద అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఈ 3 రూపాల్లో బెల్లం తయారు చేసే విధానం ఒక్కటే అయినప్పటికీ బెల్లం దించే ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది. అంటే ఏంటంటే ముక్కల రూపంలో తయారు చేసినప్పుడు చెరుకు రసంని 118 డిగ్రీల వరకు మాత్రమే మరిగించాలి. అదే పాకం అయితే కనుక 108 డిగ్రీల వరకుని, అదే పొడి రూపంలో తయారు చేసినప్పుడు 120 డిగ్రీల వరకుని రసం మరిగించాలి. అలాగే బెల్లం తయారీలో

మొదటి చర్య ఏంటంటే చెరుకు నుండి రసం తీయటం. సాధారణంగా రైతులు ఏంటంటే మైల్డ్ స్టీల్తో తయారు చేసిన క్రషర్లని చెరుకు నుండి రసం అనేది తీస్తారు. దీనికి బదులుగా మనం స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసిన క్రషర్లను ఉపయోగించినట్లయితే కనుక చెరుకు రసం పరిశుభ్రమైన పరిస్థితిలో వస్తుంది, అలాగే మంచి రంగు కూడా వచ్చి తద్వారా మనకి చివరగా నాణ్యమైన బెల్లం కూడా తయారవుతుంది. రైతులు పాతకాల పద్ధతిలో కళాయి రేకుతో తయారు చేసిన పెనాలనే ఉపయోగిస్తారు, కానీ మనకి ఇప్పుడు నాణ్యమైన బెల్లం తయారు చేయడానికి స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసిన పెనాలనే ఉపయోగించాలి. అలా చేయడం వల్ల రసం పెనాల్లో మరిగినప్పుడు బెల్లాన్ని వివిధ రూపాల్లోని పరిమాణంలోని అచ్చులుగా వేసి మార్కెట్కి విక్రయించినప్పుడు మంచి రంగు నాణ్యత గల బెల్లం తయారవుతుంది. అయితే సాధారణంగా బెల్లాన్ని ఏంటంటే రైతులు పెద్ద పెద్ద దిమ్మలుగా అంటే 10 కేజీలు 20 కేజీలు అలా పెద్ద దిమ్మలుగా తయారు చేస్తారు. అలా కాకుండా బెల్లాన్ని చిన్న ముక్కలు కింద అంటే 125 గ్రాములు కానీ 1/4 కేజీ కానీ 1/2 కేజీ కానీ ఆ రూపాల్లోని అచ్చులుగా వేసి విక్రయించినట్లయితే కనుక ఈ పెద్ద దిమ్మల కన్నా చేసిన దానికన్నా కూడా ఎక్కువ లాభం పొందుతారు. ఇలా వివిధ పరిమాణంలోని బెల్లం తయారు చేయడానికి స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసిన బెల్లం అచ్చులు పోయే చట్రం కూడా ఉపయోగించవచ్చు. ఈ చట్రంలో ఏంటంటే ఒకేసారి 98 ముక్కలు అంటే 1/4 కేజీ ముక్కలు చొప్పున తయారు చేయవచ్చు. ఇలాగ బెల్లం తయారీకి సాంప్రదాయ పద్ధతిలో తయారు చేసే పెద్ద పెద్ద దిమ్మల బదులుగా చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసి విక్రయించినట్లయితే కనుక ఎకరానికి ఒక రైతుకి సుమారుగా 17,000 వరకు అదనంగా లాభం పొందుతున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో చూసినట్లయితే కనుక ఎక్కువ వినియోగదారులు 10 నుండి 12 గ్రాములు గల బెల్లం ముక్కలనే ఎక్కువగా మార్కెట్లోకి చాలా గిరాకీగా ఉంది. ఇలా చెయ్యాలి అంటే బెల్లాన్ని 12 గ్రాములు 10 గ్రాములు అచ్చులుగా తయారు చేయడానికి సిలికాన్ మోల్డ్స్ అన్నవి మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వీటి ఖరీదు కూడా చాలా తక్కువ, సుమారుగా 1500 రూపాయల వరకు ఉంటుంది. ఇలా తయారు చేసిన బెల్లం ముక్కల్ని నీటిలో ఆరబెట్టి మంచి పాలిథిన్ కవర్లలోని ప్యాకింగ్ చేసి విక్రయించినట్లయితే కనుక మనం అధిక లాభాన్ని పొందవచ్చు. అయితే చెరుకు రసాన్ని శుద్ధి చేసి మరగబెట్టగా చిక్కగా వచ్చిన ద్రవ రూపంలో ఉన్న పదార్థాన్ని మనం బెల్లం పాకం అంటారు. ఈ బెల్లం పాకం మనం తేనె పాకంతో సమానంగా మనం వాడుకోవచ్చు. అంటే బెల్లం పాకాన్ని అట్లు కానీ ఇడ్లీలు గారెలు అలాంటి తిరి పదార్థాల్లోని మనం ఉపయోగించడం జరుగుతుంది. ఉత్తర భారతదేశంలో చూసినట్లయితే కనుక ఈ బెల్లం పాకాన్ని బ్రెడ్ పైన చపాతీల పైన స్ప్రెడ్నింగ్ ఏజెంట్ కింద వాడతారు. కాబట్టి మనం బెల్లం పాకం తయారీ అన్నది కుటీర పరిశ్రమగా అభివృద్ధి చేసుకోవడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే 1 టన్ను చెరుకు నుండి సుమారుగా 140 లీటర్ల వరకు బెల్లం పాకం వస్తుంది. అయితే మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వివిధ వాతావరణ పరిస్థితుల వల్ల వినియోగదారుల స్థాయిలోని బెల్లం నిల్వ చేయటం అన్నది కొద్దిగా కష్టతరం. ఎందుకంటే బెల్లంలో ఉన్న గ్లూకోజు ఫ్రక్టోజు అలాగే కొన్ని రసాయన పదార్థాలు వాతావరణంలోని తేమను పీల్చుకుని బూజి పట్టడం నీరు కావడం జరిగి నాణ్యత చెడిపోతుంది. అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం అన్నది కష్టం. ఈ పరిస్థితులను అధిగమించడానికి మనం ఏంటంటే బెల్లాన్ని పొడి రూపంలో తయారు చేసి దానిలోని తేమని 2 నుండి 3% వరకు తగ్గించి పాలిథిన్ సంచుల్లో నిల్వ చేసినట్లయితే కనుక సుమారుగా 1 నుండి 2 సంవత్సరాల వరకు కూడా నాణ్యత ఏమాత్రం చెడిపోకుండా నిల్వ ఉంటుంది. ఈ బెల్లం తయారు చేసిన వెంటనే దానిలోని తేమ శాతం 10 నుండి 12% వరకు ఉంటుంది. ఈ తేమ శాతాన్ని 1 నుండి 2 వరకు తగ్గించడానికి మనం ఏంటంటే పాలీహౌస్ డ్రయ్యర్లను కానీ లేకపోతే విద్యుత్ సహాయంతో పనిచేసే ట్రే డ్రయ్యర్స్ అంటాము వాటిలో కానీ ఎండబెట్టుకోవాలి. ఈ ట్రే డ్రయ్యర్ ఖరీదు సుమారుగా 1 లక్ష రూపాయలు ఉంటుంది. తర్వాత ఈ బెల్లం పొడిని 2 మిల్లీమీటర్ జల్లెడలో కానీ లేకపోతే సీవర్ ఉంటుంది, సీవరు ఈ జల్లెడ యంత్రం అంటాము, ఈ జల్లెడ యంత్రంలో జల్లించినట్లయితే కనుక మనకి సమానంగా ఒకటే సైజు గల బెల్లం పొడి వస్తుంది. దీన్ని మనం మల్టీలేయర్ ప్యాక్ చేసినట్లయితే కనుక ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇలా తయారు చేసిన బెల్లం పొడిలోనికి ఇతర దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు. అలాగే ఈ బెల్లం పొడికి ఉన్న డిమాండ్ వల్ల ఈ బెల్లం పొడి తయారీని గ్రామీణ స్థాయిలో కుటీర పరిశ్రమగా కూడా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. కుటీర పరిశ్రమలోని మనం నెలకొల్పుకున్నట్లయితే కనుక మనం ఈ బెల్లం తయారీ ముక్కల రూపంలో కానీ పాకం రూపంలో కానీ పొడి రూపంలో కానీ తయారు చేసి మనం విక్రయించినట్లయితే కనుక మనం మంచి లాభాలని పొందవచ్చు. అయితే బెల్లం తయారు చేసిన తర్వాత దాంట్లో ఉన్న ఉప ఉత్పత్తులు అంటే చెరుకు పిప్పి నుండి కూడా మనం లాభసాయిట్గా వినియోగించవచ్చు. అంటే 100 టన్నుల చెరుకు నుండి సుమారుగా 30 టన్నుల వరకు చెరుకు పిప్పి వస్తుంది. ఈ చెరుకు పిప్పి యొక్క స్థూల సాంద్రతను అంటే బల్క్ డెన్సిటీ అంటాము, వీటిని తగ్గించి బ్రికెటింగ్స్ కింద అంటే ఒక ఇటుకలు మాదిరిగా మనం చేసినట్లయితే వాటిని మనం వంట చెరుకు కింద ఉపయోగించవచ్చు. ఈ చెరుకు పిప్పిని ఏం చేయాలంటే బాగా ఎండబెట్టి చిన్న చిన్న ముక్కల కింద చేసి వీటికి గాను ఒక బ్రికెటింగ్ మిషన్ అని ఉంటుంది. ఈ బ్రికెటింగ్ మిషన్లోని పంపడం ద్వారా చెరుకు పిప్పు నుండి మనం బ్రికెట్ని తయారు చేయవచ్చు. ఇలా తయారైన బ్రికెట్ల వల్ల ఏంటంటే
దాని యొక్క పరిమాణము 90%

అంతవరకు తగ్గుతుంది. ఎప్పుడైతే పరిమాణం తగ్గిందో దాన్ని మనం సులువుగా నిల్వ ఉంచుకోవచ్చు, అలాగే రవాణాకు సౌకర్యంగా కూడా ఉంటుంది. ఈ బ్రికెట్లను ఏంటంటే మనకి బాయిలర్లో వంట చెరుకు ఉపయోగిస్తారు, అలాగే పెద్ద పెద్ద పరిశ్రమలకు కూడా మనకి వీటిని బాయిలింగ్ చేయడం కోసం ఉపయోగిస్తారు. ఈ బ్రికెటింగ్ మిషన్ అన్నది ఖరీదు 2 నుండి 15 లక్షల వరకు, అంటే దాని కెపాసిటీ సామర్థ్యం బట్టి ఉంటుంది. కాబట్టి గ్రామీణ స్థాయిలోని యువత ఈ బ్రికెటింగ్ మిషన్ అన్నదాన్ని ఒకటి నెలకొల్పుకుని చెరుకు నుండే కాదు, వ్యవసాయం నుండి వచ్చిన వ్యర్థ పదార్థాలు అంటే మొక్కజొన్న నుండి కండ్లు కానీ వేరే దాంట్లో నుండి వచ్చిన వ్యర్థ పదార్థాల నుండి కూడా మనం బ్రికెట్ల కింద తయారు చేసి విక్రయించి ఒక గ్రామీణ పరిశ్రమ కింద అభివృద్ధి చేసుకోవచ్చు. ఉత్తర కోస్తా జిల్లాలోని చూసినట్లయితే కనుక చిరుధాన్యాల గురించి, ఈ చిరుధాన్యాల ప్రాసెసింగ్ గురించి తెలుసుకున్నట్లయితే సాధారణంగా కొర్రలు, సామలు, అరికలు, ఊదలు, వరిగల్ని మనం చిరుధాన్యాలుగా పిలుస్తాము. ఈ చిరుధాన్యాలు మనకందరికీ తెలుసున్నది, ఇందులో ఇనుము, రాగి, పీచు పదార్థాలు అధికంగా ఉండటం వల్ల ప్రజల్లోని వీటి వల్ల ఆరోగ్య చైతన్యం కలిగి చిరుధాన్యాలు వాడుక అన్నది విరివిగా పెరిగింది. అయితే ఈ చిరుధాన్యాలను కోత కోసిన తర్వాత నాణ్యతలోను మరియు పరిమాణంలోని క్షీణత చెందకుండా ఉండడం కోసం మనం ప్రాసెసింగ్ అన్నది చేయడం జరుగుతుంది. చిరుధాన్యాల ప్రాసెసింగ్లో ప్రధాన సవాలు ఏంటంటే ఈ ధాన్యపు గింజ పరిమాణం చాలా చిన్నగా ఉండడం వల్ల పండించే ధాన్యాలలోని వివిధ రకాల కారణాల వల్ల పరిమాణంలోని కూడా మార్పు ఉండటం వల్ల ఈ ప్రాసెసింగ్ అన్నది కొద్దిగా కష్టతరం. అయితే చిరుధాన్యాల ప్రాసెసింగ్ ముఖ్యంగా 2 పద్ధతులలో చేయడం జరుగుతుంది. అదేంటంటే ప్రాథమిక ప్రాసెసింగ్ అంటాము, 2వది ద్వితీయ ప్రాసెసింగ్ అంటాము. ప్రాథమిక ప్రాసెసింగ్ అంటే కనుక కోసిన వెంటనే పంటలోని వ్యర్థ పదార్థాలు అంటే రాళ్ళు కానీ తాలుగింజలు కానీ ఇలాంటి గడ్డి కానీ అలాంటి వాటిని ఈ ధాన్యపు గింజల నుండి వేరు చేయడాన్ని ప్రాథమిక ప్రాసెసింగ్ అంటారు. ద్వితీయ ప్రాసెసింగ్లో ఏంటంటే మనం వంట చేసుకోవడానికి సరళీకృతం చేయటం, అంటే తినడానికి సిద్ధంగా ఉండే పదార్థాలుగా రెడీ టు ఈట్ అంటాము, లేకపోతే వండటానికి సులువుగా ఉండే పదార్థాలుగా అంటే రెడీ టు కుక్ పదార్థం అంటాం. ఈ విధంగా చేయటానికి ఉపయోగించే వాటిని సెకండరీ ప్రాసెసింగ్ పరికరాలు అని అంటాం. చిరుధాన్యాలను ద్వితీయ ప్రాసెసింగ్ ద్వారా అంటే మల్టీగ్రెయిన్ పిండి అని వస్తుంది ఇప్పుడు మార్కెట్లోని, అలాగే రవ్వ, అలాగే చిరుధాన్యాలతో అటుకులు, బిస్కెట్లు మొదలైన ఇవన్నీ తయారు చేసుకోవచ్చు. ముందుగా చిరుధాన్యాలను శుభ్రపరిచి మరియు గ్రేడింగ్ అంటే ఒకే సైజులో అన్ని ఒక సైజులోనే అన్ని తీసుకురావటానికి చిరుధాన్యాలను నూర్చిన వెంటనే గింజల్లోని తేమ శాతం 10 నుండి 12% వరకు ఉంటుంది కాబట్టి దాన్ని ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత చిరుధాన్యాలను శుభ్రపరచుటకు క్లీనింగ్ కమ్ గ్రేడర్ అనే యంత్రం ద్వారా దుమ్ము, ధూళి, రాళ్ళు మొదలగునవి వేరు చేయడం జరుగుతుంది. ఈ యంత్రం యొక్క సామర్థ్యము గంటకు 500 కిలోలు. ఇది 3-ఫేజ్ కరెంటుతో నడిచే యంత్రము, 2 HP మోటార్ ఉంటుంది. ఈ యంత్రంలో ఉన్న జల్లెళ్ళు ఉంటాయి కాబట్టి వీటిని జల్లెలు మార్చుకొని మనకి ఏ చిరుధాన్యాలకి కావాలంటే ఆ చిరుధాన్యాలకి అనుగుణంగా మనం ఉపయోగించవచ్చు. అయితే ఈ యంత్రం ఖరీదు సుమారుగా 120,000 వరకు ఉంటుంది. ఇలా శుభ్రపరిచిన చిరుధాన్యాలు తర్వాత ప్రక్రియ ఏంటంటే దానిపైన ఉన్న పొట్టు తీయటం. ఈ చిరుధాన్యాలు పొట్టు తీయడానికి చిరుధాన్యాల డీహల్లర్ అనే యంత్రం ఉంటుంది. సాంప్రదాయ పద్ధతులు అయితే ఏంటంటే ఈ చిరుధాన్యాలపైన పొట్టు తీయడానికి ఈ ఆడవాళ్ళు ఏంటంటే రోకలను ఉపయోగించి రోటితో దంచి పొట్టు తీసేవారు. ఇది మిక్కిలి శ్రమతో కూడిన పని మరియు చాలా సమయం పడుతుంది. కాబట్టి మనం ఈ డీహల్లర్ను ఉపయోగించి అంటుకొర్రలు, అరికలు, ఊదలు, వరిగలు, కొర్రలు మరియు సామలను సమర్థవంతంగా పొట్టు తీయవచ్చు. దీని కెపాసిటీ గంటకు 100 కిలోలు. దీని ఖరీదు సుమారుగా 2.5 లక్షల వరకు ఉంటుంది. అంటే మనం చిన్న స్థాయిలోని కుటీర పరిశ్రమగా మనం అభివృద్ధి చేసుకోవడానికి క్లీనర్ను ఒకటి, అలాగే ఈ డీహస్కర్ను ఒకటి మనం పెట్టుకున్నట్లయితే కనుక చిరుధాన్యాలను శుభ్రపరచడం, శుభ్రపరిచిన వెంటనే దానిపైన ఉన్న పొట్టు తీయటం అన్నది జరుగుతుంది. అలాగే వీటితో పాటు చిరుధాన్యాల రవ్వ మేకింగ్ మిషన్ అని ఉంటుంది. చిరుధాన్యాలను రవ్వ చేయటం, అలాగే రవ్వ చేసిన తర్వాత రవ్వని పిండిని వేరు చేయడానికి దానికి ఒక గ్రేడింగ్ మిషన్ ఉంటుంది, ఆ యంత్రము, వీటిని కూడా మనం నెలకొల్పవచ్చు. ఈ రవ్వ మేకింగ్ మిషన్ యొక్క కెపాసిటీ 300 కేజీలు గంటకి. దీని ఖరీదు సుమారుగా 120,000 వరకు ఉంటుంది. అంటే ఏంటంటే ఈనాటి ఆధునిక పరిస్థితుల్లో మనందరికీ తెలుసు ఈ చిరుధాన్యాలతో రవ్వ, అలాగే చిరుధాన్యాల పిండిలు కూడా మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. వీటి కెపాసిటీ గంటకి 100 కిలోలు ఉంటుంది. ఈ పల్వరైజర్ల యొక్క ఖరీదు సుమారుగా 2 లక్షల వరకు ఉంటాయి. కాబట్టి రైతులు ఏంటంటే చిరుధాన్యాలతోని గ్రామీణ స్థాయిలో కుటీర పరిశ్రమ నెలకొల్పడానికి క్లీనర్ కమ్ గ్రేడర్ని, చిరుధాన్యాల డీహల్లర్ని, పల్వరైజర్ని, చిరుధాన్యాల రవ్వ మిషన్ని నెలకొల్పినట్లయితే కనుక మనం చిరుధాన్యాలతోని మంచిగా పిండులు కానీ రవ్వలను కానీ తయారు చేసి మనం విక్రయించడం ద్వారా లాభాన్ని పొందవచ్చు. ఈ మధ్యకాలంలోని ఈ చోళు పిండి అనేసి అంటున్నాం కదా, ఈ రాగి పిండి మార్కెట్లోని చాలా ప్రాచుర్యం పొందుతుంది.

0: ఉన్నది. అయితే ఈ రాగులను ప్రాసెసింగ్ చేసే విధానంలో ముఖ్యమైన ప్రక్రియ ఏంటంటే, ఈ రాగిపైన తెల్ల పొట్టు ఉంటుంది, ఈ పొట్టుని కంపల్సరీగా మనం తీసివేయాలి. సాంప్రదాయ పద్ధతిలో ఈ పొట్టును తీయడానికి ఏంటంటే రాకలతోని దంచి ఆ పొట్టుని చెరిగి వేరు చేసేవాళ్ళు. దీనికి ప్రత్యామ్నాయంగా మనకి రాగి పెర్లర్ అనే యంత్రం ఉపయోగించుకోవచ్చు. దీని సామర్థ్యం ఏంటంటే గంటకి 500 కేజీలు, దీని ఖరీదు సుమారుగా 50,000 వరకు ఉంటుంది. ఇది ఏంటంటే ఒట్టి రాగికి మట్టుకు దానిపైన ఉన్న పొట్టును తీయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ చిరుధాన్యాలతోని అలాగే పంచదారకు బదులుగా బెల్లాన్ని కలిపి జొన్నతోని బెల్లంతోని బిస్కెట్లు, ఓట్స్ బెల్లంతోని బిస్కెట్లు, అలాగే రాగితో కేకులు, అలాగే మల్టీమిలెట్ దోశ మిక్స్, అలాగే కొర్ర ఉప్మా మిక్స్, రాగి మాల్ట్, ఇలాంటి అనేక విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి ఎటువంటి రసాయనాలు కలపకుండా ఇలాంటి విలువ ఆధారిత ఉత్పత్తిని తయారు చేసి విక్రయించినట్లయితే కనుక చాలా మనం లాభం పొందవచ్చు. వీటికి ఏంటంటే ఒక ఎలక్ట్రిక్ ట్రే ఓవెన్, అలాగే బిస్కెట్లకి కేకులకి మోల్డ్స్ అవి ఉంటే సరిపోతుంది. తర్వాత ముఖ్యమైన పంట ఏంటంటే పప్పుధాన్యాలు. గ్రామీణ ప్రాంతాల్లో మనకు అందరికీ తెలుసు అప్పరాలు పండిస్తూ ఉంటారు రైతులు. అయితే వాటిని ప్రాసెసింగ్ చేయడం చాలా కష్టమని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే అది చేయలేక ముడిసరుకుగా తక్కువ ధరకే విక్రయించడం జరుగుతుంది. వీటికి గాను చిన్న మొత్తంలోని పెద్ద మిషన్లు కాకుండా గ్రామీణ స్థాయిలో కూడా తక్కువ ఖర్చుతో ఈ పప్పు ధాన్యాలని మనం ప్రాసెసింగ్ చేయడానికి వీలుగా మినీ దాల్ మిల్ అన్నది మార్కెట్లోకి వచ్చిందండి. ఈ మినీ దాల్ను ఉపయోగించి మినువులు, పెసలు, కందులు పప్పుగా చేసి మనం విక్రయించవచ్చు. ముందుగా ఏంటంటే ఈ పప్పుల్ని దుమ్ము, ధూళి, రాళ్ళు లేకుండా మనం శుభ్రంగా శుభ్రపరచాలి. ఆ తర్వాత పప్పుని బాగా ఎండబెట్టి ఈ ముడి అపరాలని మినీ దాల్ మిల్లోని పంపించినట్టయితే కనుక ఈ తొక్కు గీరుకున్నట్లుగా చేస్తుంది. ఇలా ఈ విధంగా చేయటం వల్ల మిల్లింగ్ జరిగినప్పుడు పొడి తొక్క రోలర్ నుండి బయటికి వచ్చి సైక్లోన్ ద్వారా వేరు చేయబడుతుంది. ఆ మిగిలిన మిశ్రమం జల్లెళ్ళలో పడి 3 రకాలుగా విడిపోతుంది. ఒకవైపు దెబ్బ తగిలి కొంచెం తొక్క ఊడిన అపరాలు, వేరో పక్క ముడిపప్పు, మూడో పక్క ముక్కలుగా అయిపోయిన పప్పు. ఈ దెబ్బ తగిలిని కొంచెం తొక్క ఊడిన అపరాలని ఈ ముడిపప్పుల్ని 0.25% వంట నూనె కలిపి, అనగా 1 క్వింటాల్కి 250 గ్రాములు 1/4 కేజీ మామూలు నూనె కలిపి ఈ పప్పుల్ని 10 నుండి 15 గంటల వరకు గుట్టగా వేసి అలా ఉంచినట్లయితే కనుక నూనె పప్పుకు బాగా పడుతుంది. ఆ తర్వాత బాగా ఎండబెట్టి దాన్ని పాలిహౌస్లో కానీ ఎలక్ట్రిక్ ట్రే డ్రైయర్లో కానీ డ్రై చేయాలి, అంటే ఎండబెట్టడం జరుగుతుంది. ఇలా ఎండిన అపరాలపైన మళ్ళీ 5% నీరుని, అంటే 1 క్వింటాల్కి 5 లీటర్ల నీరుని చల్లాలి. మరుసటి రోజు 8% తేమ వచ్చే వరకు ఎండబెట్టి దాల్ మిల్లో మిల్లింగ్ చేసినట్లయితే కనుక గుళ్ళు పప్పు కింద కానీ లేక చాయ్ పప్పు కింద కానీ మనం తయారు చేసుకోవచ్చు. దీని ఖరీదు సుమారుగా 1.4 లక్షలు ఉంటుంది. దీని కెపాసిటీ గంటకు 110 నుండి 125 కిలోల వరకు ఉంటుంది. అలాగే రైతులు పండించే వేరుశనగ కానీ నువ్వుల నుండి నుండి కూడా నూనె చేయడానికి మనకి మినీ ఆయిల్ మిల్స్ కూడా చాలా వాడుకలోకి వచ్చినాయి. అలాగే కోల్డ్ ప్రెస్ ఆయిల్ని మనం ఈ మధ్యకాలంలో చూస్తున్న కోల్డ్ ప్రెస్ ఆయిల్ చాలా ప్రాచుర్యం జరుగుతుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ని మినీ ఆయిల్ మిల్ని కూడా మనం నెలకొల్పవచ్చు. కాబట్టి ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ని నెలకొల్పి మనం భారతదేశంలోని ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ నెలకొల్పడానికి కూడా అనేక రుణ పథకాలు ఉన్నాయి. అవి ఏంటంటే నాబార్డ్ ద్వారా కానీ పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ అంటారు, అంటే ప్రైమ్ మినిస్టర్ ఫార్ములేషన్ ఆఫ్ మైక్రో ఎంటర్ప్రెనర్స్ ద్వారా ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈ పథకాలు మన రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా అమలు చేస్తారు. అంటే ఈ పథకంలోని ఎవరైనా కొత్త పరిశ్రమ నెలకొల్పడానికి 30% రాయితీ లభిస్తుంది, గరిష్టంగా 10 లక్షల వరకు ఇస్తుంది. కాబట్టి రైతులు వ్యక్తిగతంగా కానీ లేకపోతే కనుక ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అంటే ఒక గ్రూప్గా కానీ ఏర్పడి ప్రాసెసింగ్ యంత్రాలని నెలకొల్పుకున్నట్లయితే కనుక అధిక లాభాలను పొందుతారు. మీకు వీటి పూర్తి వివరాలు కావాలనుకుంటే కనుక మీ జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ను సంప్రదించినట్లయితే కనుక వీటి వివరాలు మీరు పొందవచ్చు.
1: మీరు ఇంతవరకు గ్రామీణ స్థాయిలో కుటీర పరిశ్రమకు అనువైన ప్రాసెసింగ్ యంత్ర పరికరాల గురించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి శ్రీదేవి గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు వ్యవసాయ సమాచారంలో తూర్పుగోదావరి జిల్లా రైతు సోదరులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం వింటారు. వివరాలు అందించిన వారు శ్రీమతి ఆర్ పార్వతి.
2: రైతు సోదర సోదరిమణులకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, ఆలూరి సీతారామరాజు జిల్లా వ్యవసాయ శాస్త్రవేత్తలు తూర్పుగోదావరి జిల్లా రైతు సోదరులకు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు వింటారు. రైతులకు వాతావరణ సాధారణ సలహా. ప్రస్తుతం ఉన్న వేడి ఇంకా కొంత మబ్బుగా ఉన్న వాతావరణ పరిస్థితులు పంటల సాధారణ పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. అయితే ప్రభావవంతమైన వర్షపాతం లేకపోవడం వల్ల

0: ఇలా నేలలో తేమ స్వల్ప తగ్గుదల సంభవించే అవకాశం ఉంది. కాబట్టి తగినంత తేమ ఉండడానికి కూరగాయలు, పప్పుధాన్యాలు అలాగే పువ్వుల వంటి పంటలకు తేలికపాటి నీటిపారుదలను అందించాలని రైతులకు వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఉదయం పొగమంచు ఎక్కువగా ఆశించబడుతుంది, కాబట్టి రైతులు తెల్లవారుజామున పిచికారీ చేయడం లేదా ఎరువులు వేయడం మానుకోవాలని రైతులకు అధికారులు సూచిస్తున్నారు. పంటలలో అంతర్ సాగు, కలుపు తీయడం, ఇంకా ఎరువులు వేయడం కోసం ఇది అనువైన కాలం. సరైన నీటిపారుదల నిర్ధారించుకొని పంట పొలాలలో అధిక నీటిపారుదలను నివారించుకోవాలి. ఉదయం తేమ కారణంగా పప్పు ధాన్యాలు, ఇంకా కూరగాయల్లో బూజు తెగులు, ఇంకా ఆకుమచ్చ తెగులను రైతులు పర్యవేక్షించి అలాగే అవసరమైతే నివారణ శిలీంద్ర సంహారిణి మందులను పిచికారీ చేసుకోవాలి. పశువులు ఇంకా కోళ్లను తెల్లవారుజామున చలి నుండి రక్షించుకోవడానికి పొడి ఆశ్రయాన్ని కల్పించి వెచ్చని తాగునీటిని అందించవలసి ఉంటుంది. వర్షం వచ్చే ముందు లేదా వెంటనే పిచికారీ చేయకుండా వాతావరణం పొడిగా ఉన్నప్పుడు మాత్రమే క్రిమి సంహారక మందులను పిచికారీ చేసుకోవాలి. వ్యవసాయ సలహాలు. మామిడి పంటలో పండ్ల అభివృద్ధి దశ ప్రారంభ దశలోనే పండ్లను కవర్లతో కప్పడం ద్వారా పండ్ల తొలుచు పురుగు, ఇంకా పండ్ల ఈగల పురుగులను మనం చాలా వరకు నివారించవచ్చు. అలాగే పురుగు పట్టిన పండ్లను ఏరివేసి నాశనం చేయడం ద్వారా తెగుళ్ల వ్యాప్తిని చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు. అవసరాన్ని బట్టి వేప నూనె 2 నుంచి 3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తీవ్రత ఎక్కువగా కనుక ఉంటే స్పైనోసైడ్ 45 SC మందును 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి అవసరమైన వ్యవధిలో పిచికారీ చేసుకోవాలన్నమాట. ప్రస్తుత వేడి ఇంకా పొడి వాతావరణ పరిస్థితులలో మామిడి పంటలో తేనె మంచు పురుగు అలాగే ఇతర చీడపిడల ప్రభావం కనిపించే అవకాశం ఉంది. కాబట్టి థయోమిథాక్సమ్ 0.3 గ్రాముల మందును లీటర్ నీటికి లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు మందును లీటర్ నీటిలో కలిపి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పిచికారీ చేసుకోవాలి. ఈదురు గాలులు ఎక్కువగా ఉన్న సమయంలో మందులను పిచికారీ చేసుకోకూడదు. వాతావరణం ప్రశాంతంగా పొడిగా ఉన్నప్పుడు మాత్రమే రైతులు మందులను పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. రబీ వరిలో కోత దశ. సకాలంలో కోతలు ఏ విధంగా చేసుకోవాలంటే వెన్నులో 80 నుండి 85% గింజలు బంగారు రంగుకు రాగానే కోసుకుని, ఆలస్యమైతే ఎండ తీవ్రతకు గింజలు రాలిపోయి అలాగే మల్చింగ్లో నూకలు అయిపోతాయి. కోతకు 10 నుంచి 14 రోజుల ముందే నీరు పెట్టడం ఆపివేయాలి. ధాన్యాన్ని ఆరబెట్టే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, తార్పాలిన్లపైన 14% తేమ వచ్చే వరకు పద్ధతిగా ధాన్యాన్ని ఆరబెట్టుకుని ఎండదెబ్బ తగలకుండా కూలీలతో పనులను ఉదయం సమయం 6 గంటల నుండి 11 గంటల మధ్యలోపే పనులను ముగించుకొని కల్లాల వద్ద అగ్ని ప్రమాదాల పట్ల జాగ్రత్తగా రైతులు ఉండవలసి ఉంటుంది. అరటి పంటలో యాజమాన్యం. థ్రిప్స్, అరటి వీవిల్, ఇంకా అరటి పేను పురుగుల కోసం క్రమం తప్పకుండా రైతులు పర్యవేక్షించి అవసరమైతే ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి లేదా థయోమిథాక్సమ్ 0.25 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. చెరుకు పంటలో యాజమాన్యం. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల కలిగే తేమ ఒత్తిడిని తగ్గించడానికి, పంటలను కాపాడుకోవడానికి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో క్రమం తప్పకుండా నీరు పెట్టడం అలాగే మల్చింగ్, భూమిని ఎత్తడం వంటి పద్ధతులు పాటించవలసి ఉంటుంది. ఖరీఫ్ ముందస్తు వ్యవసాయ సలహాలు రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కురిసిన
1: మీరు ఇంతవరకు తూర్పుగోదావరి జిల్లా రైతు సోదరులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం విన్నారు. వివరాలు అందించిన వారు శ్రీమతి ఆర్ పార్వతి. పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం, ఎలెక్యూషన్, చిత్రలేఖనం, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4

0: గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416171299 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416171299. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ 20 మే.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా తులసి చిత్రం నుండి సాగర్ చిత్ర పాడిన పాట.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: రమేష్ వినే

0: మీరు ఇంతవరకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరి కొద్దిసేపట్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి.
2: ప్రియమైన శ్రోతలకు నమస్కారం. భారతీయ ప్రసార చరిత్రలో ఒక మహత్తర మైలురాయిని స్మరించుకుంటున్నాం. అదే ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే లక్ష్యంతో కోట్లాది మంది భారతీయుల గుండెల్లో స్థానం సంపాదించిన ఆకాశవాణి కేవలం ఒక రేడియో సంస్థ మాత్రమే కాదు, మన దేశపు సాంస్కృతిక స్వర రాగం. 1936 జూన్ 8 ఆల్ ఇండియా రేడియోగా ప్రారంభమైన ఈ సంస్థ నాటి నుంచి నేటి వరకు కోట్లాది మంది భారతీయుల మనసుల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కవులు, రచయితలు, గాయకులకు ఆకాశవాణి ఒక గొప్ప వేదికగా నిలిచింది. ఈ సందర్భంగా మార్కాపురం జిల్లాకు చెందిన ప్రముఖ కవి, విశ్రాంత జాయింట్ డైరెక్టర్ అయినటువంటి డాక్టర్ అన్నపరెడ్డి వీరారెడ్డి గారితో 90 సంవత్సరాల ఆకాశవాణి అనుభవాలను తెలుసుకుందాం. నమస్కారం వీరారెడ్డి గారు.
3: నమస్కారం అశ్వరావు గారు.
2: ముఖ్యంగా మీరు ఇప్పుడు 75 సంవత్సరాల వయసులో ఉన్నారు, మీ జీవితంలో ఆకాశవాణి ప్రవేశించిన తొలి సందర్భం మీకు ఏదైనా గుర్తుందంటారా?
3: అవును, ఆల్ ఇండియా రేడియో అంటే ఆకాశవాణికి 90 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఆకాశవాణి శ్రోతలందరికీ ముందుగా శుభాభినందనలు. ఆకాశవాణిలో నా తొలి అనుభవం విషయానికి వస్తే, నేను హై స్కూల్లో చదువుకునే రోజుల్లో అంటే 1962-64 ప్రాంతంలో మా వేములకోట గ్రామంలో పంచాయతీ రేడియో ఉండేది. గ్రామం మధ్యలో రామాలయం ఎదురుగా కీర్తిశేషులు పల్లె సుబ్బయ్య గారి మేడలో పంచాయతీ కార్యాలయం, దాంట్లో ఒక రూమ్లో గ్రంథాలయం, మరొక రూమ్లో రేడియో ఉండేది. ఆ మేడపై గదులు మేము చదువుకునేవాళ్ళం. అందువల్ల మా స్కూల్ హెడ్ మాస్టర్ రాయపల్లి సుబ్బరామయ్య

0: గారు పంచాయతీ రేడియోను ఉదయం సాయంత్రం పెట్టే బాధ్యతను మాకు అప్పగించారు. ఉదయం 7 గంటలకు సాయంత్రం 6 గంటలకు రేడియో పెట్టేవాళ్ళం. దాని బయట వైపుకు ఒక లౌడ్ స్పీకర్ ఉండేది. చుట్టుప్రక్కల వాళ్ళందరూ పెద్దగా వినిపించేది. సాయంత్రం అయితే రైతులు పనులు ముగించుకొని రామాలయం అరుగు మీద సేద తీరుతుండేవాళ్ళు. రేడియోలో వచ్చే వ్యవసాయదారుల కార్యక్రమాలు, సినిమా పాటలు, ముఖ్యంగా ప్రాంతీయ జాతీయ వార్తలు ఆసక్తికరంగా వినేవాళ్ళు.
1: అప్పట్లో
0: ఆ రోజుల్లో గ్రామ రెడ్డి, కరణం, హెడ్ మాస్టరు మొదలగు పెద్దవాళ్ల ఇళ్లలో మాత్రమే రేడియోలు ఉండేవి. సాధారణమైన వ్యక్తుల ఇళ్లలో రేడియోలు ఉండేవి కాదు. గ్రామంలో ఈ కమ్యూనిటీ రేడియో మీదనే ఎక్కువ మంది ఆధారపడేవాళ్ళు.
1: అంటే అప్పట్లో సమాచార వ్యవస్థ అనేది ఒక రేడియో ద్వారా మాత్రమే ఉండేదంటారు.
0: ఉండేది అంతే. మరి ఆ తర్వాత కాలంలో రేడియో వాడకం పెరిగి కుటుంబ వాతావరణానికి చేరింది. రేడియో చుట్టూ కుటుంబం అనే భావన కూడా ఏర్పడింది.
1: అంటే ఒక చిన్న ప్రశ్న
0: చెప్పండి,
1: చిన్ననాటి రోజుల్లో రేడియో చుట్టూ కుటుంబ వాతావరణం ఎలా ఉండేదంటారు? మీకు తెలిసి?
0: నాకు తెలిసి చాలా తక్కువ కుటుంబాల్లోనే రేడియోలు ఉండేవి. ఆ ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా సాయంకాలం పూట కూర్చొని వాళ్ళకి ఇష్టమైనటువంటి సినిమా పాటలు ఇట్లాంటివి వినేవాళ్ళు. అంతేకాకుండా రేడియోలోని చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు కూడా వీళ్ళతో చేరి వింటుండేవాళ్ళు. ఆ తర్వాత ఆదివారాలు వచ్చినట్లయితే ఇంకా ఎక్కువ మంది చేరి ఈ కార్యక్రమాల్ని వింటూ ఉండేవాళ్ళు.
1: నాటికలు, సినిమాలు ఇవన్నీ కూడా వింటూ
0: ఎక్కువగా నాటికలు, సినిమాలు. అందులో ఆ రోజుల్లో ఆదివారం పూట ప్రత్యేకంగా నాటకాలు వచ్చేవి. ప్రత్యేకించి అవి వినేవాళ్ళు బాగా ఎక్కువ మంది.
1: మీరు గత సుమారు 40 ఏళ్ళుగా కవితలు, పుస్తకాలు రాస్తున్నారు. మొదటిసారిగా మీ స్వరం లేదా కవిత ఆకాశవాణిలో వినిపించే రోజు గుర్తుందంటారా?
0: నన్ను ఈ ప్రశ్న 40 ఏళ్ల వెనక్కి తీసుకెళ్తుంది. నేను వయోజన విద్యాశాఖలో కృష్ణాజిల్లా గుడివాడలో ప్రాజెక్ట్ అధికారిగా పనిచేస్తున్నప్పుడు, అంటే దాదాపు 1987-90 ప్రాంతంలో విజయవాడ ఆకాశవాణి కేంద్రం ద్వారా యువజన కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. మొదటిసారిగా కృష్ణాజిల్లా వయోజన విద్యా కార్యక్రమాల తీరుతెన్నులపై ప్రసంగించాను. అదే ప్రసంగం నేను మా స్వగ్రామం బొమ్మలాపురంలో ఉండగా ఒకరోజు రాత్రి సమయంలో ప్రసారమైంది. నేను బజార్లో నడుస్తుండగా కొంతమంది అరుగుల మీద కూర్చొని రేడియో వింటున్నారు. అది నా ప్రసంగమే. నువ్వు ఇక్కడ ఉంటే రేడియోలో ఎలా మాట్లాడుతున్నావయ్యా అని నన్ను వాళ్ళు అమాయకంగా ప్రశ్నించారు. అప్పుడు నేను పొందిన అనుభూతి మరువలేనిది. ఆ సంఘటన నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది.
1: ఇంకొక ప్రశ్న
0: చెప్పండి.
1: కవిగా మీ ఆలోచన ప్రపంచంపై ఆకాశవాణి ఎలాంటి ముద్ర వేసిందంటారు?
0: ఇక కవిగా నా ఆలోచన ప్రపంచంపై ఆకాశవాణి ముద్ర అత్యంత కీలకమైనదని చెప్పాలి. విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారు మా గుడివాడ వయోజన విద్యా ప్రాజెక్టు ఉన్న గ్రామాల్లో తిరిగి వయోజనుల, అభ్యాసకుల, కార్యకర్తల అనుభవాలు రికార్డ్ చేసి కొన్ని ఎపిసోడ్లుగా ప్రసారం చేశారు. ఆ సందర్భంగా నేను రాసిన వయోజన విద్యా ప్రబోధ గీతాలను, రోల్ ప్లేస్ అంటే వీధి నాటకాలు రికార్డ్ చేసి ప్రసారం చేశారు. ఇవి ప్రజల్లో అక్షరాస్యతపై, పెద్దల చదువుపై, రాత్రి బళ్ళపై ఎంతో ప్రభావం చూపాయని చెప్పాలి. అప్పట్లో వాటిని నేను అక్షర గీతాలు, అక్షర రూపకాలు, అక్షర గాథలు అనేటువంటి పేర్లతో చిన్న చిన్న పుస్తకాలుగా ప్రచురించాను. ఆ తర్వాత వాటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నూతన అక్షరాస్యుల పఠన సామాగ్రిగా ఎంపిక చేసి ఈ కేంద్రాలకు సరఫరా చేసింది. ఈ విధంగా నా రచనా ప్రవృత్తి వృత్తిపరంగా ఉపయోగపడడానికి దోహదం చేసింది. ఈ విధంగా రాష్ట్ర స్థాయిలో నేను ఒక వయోజన విద్యా సాహిత్య రచయితగా పేరు తెచ్చుకోవడానికి నాకు కారణమైంది.
1: ఆ కాలంలో ఆకాశవాణి కళాకారులను ఎలా ప్రోత్సహించేది?
0: అవును, ఈ మాట వాస్తవమేను. అయితే ఆకాశవాణిలో ఉన్నటువంటి ఇతర కళాకారుల విషయం నాకు అంతగా పరిచయం లేదు. కానీ మార్కాపురంలో నాగరాజు గారు అనే ఆయన ఆకాశవాణిలో లలిత సంగీతం పాడుతుండేవాళ్ళు. మా గురువుగారు రాయపూడి సుబ్రహ్మణ్య గారి దగ్గరికి హార్మోనియం మీద పాట ప్రాక్టీస్ చేసుకోవడానికి వస్తుండేవాళ్ళు. ఆయన చూస్తే నాకు ఆకాశవాణిని చూసినంత ఆనందంగా ఉండేది. ఆ తర్వాత రేడియోలో సమస్యపూర్ణ కార్యక్రమాలు మా గురువుగారు పద్యాలు కూడా రాస్తుండేవాళ్ళు.
1: అంటే సమస్యపూర్ణ కార్యక్రమానికి మీ గురువుగారు పద్యాలు
0: రాస్తుండేవాళ్ళు. వాటిని రేడియోలో వినడం మాకెంతో సంతోషాన్ని కలిగించేది. అలా రేడియో కళాకారులకు గుర్తింపడం మాత్రం వాస్తవం. ఇక నా మటుకు నాకు ఆకాశవాణి మార్కాపురం కేంద్రంలో అప్పటి స్టేషన్ ప్రోగ్రాం అధికారి శ్రీ ఎం సుధాకర్ మోహన్ గారు స్వతంత్ర భారత వజ్రోత్సవ సందర్భంగా నన్ను ఘనంగా సత్కరించారు. ఇది నాకెంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. అంతేకాక నాకు ఒక తీపి గుర్తుగా కూడా మిగిలిపోయింది.
1: ఓకే, మీరు ఆకాశవాణిలో

0: ఇటు మార్కాపురం కేంద్రంలో అటు విజయవాడ కేంద్రంలో చాలా ప్రోగ్రాంలు ఇచ్చే ఉంటారు. అయితే మీకు అత్యంత దగ్గరైన ఆకాశవాణి కార్యక్రమం ఏది?
1: నేరుగా చెప్పాలంటే ఆకాశవాణి నిర్వహిస్తున్న ఉదయ కిరణాల కార్యక్రమం నాకు బాగా నచ్చడమే కాక నేను ఒక మంచి పుస్తకాన్ని ప్రచురించడానికి కూడా దోహదపడింది. నేను ఒక సంవత్సరం కాలం పాటు మా పశ్చిమ ప్రకాశంలో అంటే ఇప్పటి మార్కాపురం జిల్లాలో నలుమూలలా తిరిగి 48 గ్రామాల చరిత్రను సేకరించి వాటిని ఫేస్బుక్లో రాసేవాడిని. మన ఊర్ల పేర్లలో ఏముంది అనేటువంటి శీర్షికతో ఇవి రాసేవాడిని. వాటిని పరిశీలించిన మార్కాపురం ఆకాశవాణి కేంద్ర అప్పటి నిర్వాహకులు ప్రశాంత్ కిరణ్ గారు వాటిని ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారం చేయడానికి నన్ను ఆహ్వానించారు. వాటిని 14 వారాల పాటు ధారావాహికంగా ఉదయ కిరణాల కార్యక్రమంలో ప్రసారం చేశారు. వాటిపై వచ్చిన స్పందనలను స్టూడియోలో నాకు వినిపించినప్పుడు నేను పొందిన అనుభూతి మధుర అనుభూతిగా మిగిలిపోయింది. ఆ తర్వాత వాటిని మన ఊళ్ళ కథలనే పేరుతో పుస్తక రూపంగా తేవడం జరిగింది. ఆ పుస్తకం నాకు మంచి పేరును కూడా తెచ్చింది.
0: తెలుగు సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆకాశవాణి ఎంత ముఖ్య పాత్రను పోషించిందంటారు? అలాగే నేటి డిజిటల్ యుగంలో కూడా రేడియోకు ప్రత్యేక స్థానం ఉందని భావిస్తున్నారా?
1: ఆల్ ఇండియా రేడియో 90 క్రితం 1936 భారతదేశ ప్రసార సంస్థగా స్థాపించబడిన వివిధ భాషల్లో విద్యాపరంగాను సాహిత్యపరంగాను ఎంతో కృషి చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కవులను కళాకారులను ఆదరిస్తూ సాహిత్య సేవ చేసిందనడంలో సందేహం లేదు. మొదటి నుండి ఎందరో ప్రసిద్ధ కవులతో ఎన్నో కవి సమ్మేళనాలు నిర్వహించింది. మంచి మంచి నాటకాలు ప్రసారం చేసింది. సమస్య పూర్ణాలతో పద్య సాహిత్యాన్ని ప్రోత్సహించింది. లలిత సంగీత గీతాలను, కథలు, కథానికలను, వ్యాసాలను కూడా ప్రసారం చేసింది. అనేక సాహిత్య ప్రక్రియలను శ్రోతలకు పరిచయం చేసింది. ఇది ఇక మన సంస్కృతి సాంప్రదాయాలకు, జానపద కళలకు పెద్ద పీట వేసిందని కూడా చెప్పాలి. నా మటుకు నాకు కేవలం మార్కాపురం ఆకాశవాణి కేంద్రం నుండి ఒక పుస్తకానికి సరిపడ కవితలను, వ్యాసాలను, ప్రసంగాలను ప్రసారం చేయడానికి అవకాశం కల్పించింది. ఆకాశవాణిలో నా వాణి అనే పేరుతో ఒక సంపుటాన్ని కూడా నేను ప్రచురించాను.
0: అంటే ఆకాశవాణిలో మీరు చదివిన కవితలు
1: వీటన్నింటినీ ఒక పుస్తక రూపంలోకి తేవడం జరిగింది.
0: వెరీ గుడ్ సార్.
1: అలాగే రెక్కలు అనేటువంటి ప్రక్రియలో 100 కవితలు కొన్ని వారాల పాటు ప్రసారమయ్యాయి. ఇంకా సూక్తి చదువు వంటి కార్యక్రమాల్లో కూడా నేను పాల్పంచుకున్నాను. ఇంకా మా మార్కాపురం లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంపై చూతం రారండి అనేటువంటి ఒక డాక్యుమెంటరీ రూపకాన్ని కూడా నేను రాస్తే ఈ కేంద్రం నుంచి అది ప్రసారమైంది. అది నా జన్మకు సార్థకత చేకూర్చిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇంకా మీరు అడిగినటువంటి డిజిటల్ యుగంలో రేడియో కూడా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని నేను గట్టిగా భావిస్తున్నాను. డిజిటల్ ఇంకా అనేక సోషల్ మీడియా వేదికల ఆధిపత్యం ఉన్న ఈ సాంకేతిక యుగంలో కూడా పౌరులతో ప్రత్యేకంగా సంభాషించే ప్రధాన మాధ్యమంగా ఇది కొనసాగుతూ ఉంది. మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఎంచుకోవడం రేడియోకు ఉన్నత ప్రాధాన్యతను, విశ్వాసాన్ని నొక్కి చెప్తుందని నేను భావిస్తున్నాను.
0: చాలా చక్కగా చెప్పారు వీరారెడ్డి గారు. ఒక కవిగా ప్రజాస్పందన రేడియో ద్వారా ఎలా అనుభూతి చెందారు?
1: ఇది ఆకాశవాణి ఎలా అభివృద్ధి చెందిందనే విషయాన్ని తెలిపే ప్రశ్నగా నేను భావిస్తున్నాను. నాకు తెలిసి 1960-70 ప్రాంతాల్లో ధనవంతుల ఇళ్ళకే పరిమితమైన రేడియో రాను రాను ఇంటింటికి చేరువైంది. రాళ్ళు కొట్టే కార్మికులు, పొలం పనులు చేసే కర్షకులు, ఇస్త్రీ బండ్ల వాళ్ళు, వీధి బండ్ల అమ్మకందారులు అందరికీ రేడియో అందుబాటులోకి వచ్చింది. అది అందరికీ మెచ్చింది. అందులో ప్రసారమయ్యే కార్మికుల కార్యక్రమాలు, వ్యవసాయదారుల కార్యక్రమాలు బాగా ప్రజాదరణ పొందాయి.
0: ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, గ్రామీణ ప్రాంతాల్లో ఆకాశవాణి ప్రభావాన్ని మీరు ఎలా చూశారంటారు? మీకు తెలిసి అంటే మీరు వయోజన విద్యలో పనిచేశారు కదా, ఎలా చేరువైందంటారు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆకాశవాణి, వాళ్ళ ప్రభావం ఎలా ఉంది ప్రజల మీద?
1: ప్రజల్లో ఒక ముఖ్యమైనటువంటి ప్రసార సాధనంగా రేడియో ఉండేది కాబట్టి రేడియో అందరికీ అందుబాటులో ఉండేది. అంతేకాకుండా అందులో వచ్చేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలామందికి ఉపయోగకరంగా ఉండేది కాబట్టి ఆ కార్యక్రమం రేడియో అందరికీ ఇష్టంగా ఉండేది. ఈ కార్మికుల కార్యక్రమంలో చిన్నక్క, ఏకాంబరం పాత్రలు ఇప్పటికీ మర్చిపోలేనివి. రేడియో చిన్నక్క అసలు పేరు రతన్ ప్రసాద్ అని చాలామందికి తెలియదు కూడా. ఆమె ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసి తెలుగు శ్రోతల్లో చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి. అలాగే రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్యలు కూడా న్యాయపతి రాఘవరావు గారు, కామేశ్వరులు గారు మంచి పేరు తెచ్చుకున్నారు. బాలానందం కార్యక్రమాన్ని

0: మద్రాసు రేడియో కేంద్రం నుంచి బాలబాలికలను ఎంతో ఆకట్టుకుని ఉండేది. రారెండోయ్ రారెండోయ్ బాలల్లారా రారెండోయ్ అనే పాటతో పిల్లలందరూ కూడా రేడియో చుట్టూ గుమిగూడేవాళ్లు. బాలబాలికల శ్రేయస్సు కోసం వారు ఎంతో కృషి చేసినట్లు నేను విన్నాను.
1: చివరిగా ఒక ప్రశ్న అండి, 90 ఏళ్ళ ఆకాశవాణి ప్రయాణాన్ని మీరు ఒక మాటలో చెప్పాలంటే ఎలా నిర్వచిస్తారు? ఈ తరానికి రేడియో విని అలవాటు పెరగాలంటే ఏం చేయాలి?
0: 90 ఏళ్ళ ఆకాశవాణి ప్రయాణాన్ని మీరు ఒక మాటలో చెప్పన్నారు. ఇది ప్రసార రంగంలో వచ్చిన సాంకేతిక విప్లవాన్ని తట్టుకొని నిలిచిన చిరంజీవిగా నేను ఆకాశవాణిని అభివర్ణిస్తున్నాను. ఇక యువతలో రేడియో వినేటువంటి అలవాటు పెంచడానికి యువత అభిరుచులకు అవసరాలకు అనుగుణంగా రేడియో కార్యక్రమాలు ఉంటే బాగుంటుందనేది నా ఆలోచన.
1: ఆకాశవాణితో మీకున్న అనుబంధాన్ని చాలా చక్కగా వివరించారు వీరారెడ్డి గారు, ధన్యవాదాలు.
0: నమస్కారాలు.
2: ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

తెలుగు సాహితీ మణితీపాలు. తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. విశాఖపట్నం కేంద్రం నుండి

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాల నివారణకు భారత్ నెదర్లాండ్స్ కలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. డెంగ్యూ నివారణపై అవగాహన పెంచడానికి పౌరులందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల రహిత భారతదేశం సాధించేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో నీతి ఆయోగ్ బృందం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాల నివారణకు భారత్ నెదర్లాండ్స్ కలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 5 దేశాల పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్లోని ది హేగ్ నగరంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. విశ్వసనీయమైన, పారదర్శకమైన, భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా ఉండే సప్లై చైన్ నిర్మించేందుకు భారత్ నెదర్లాండ్స్ కృషి చేస్తున్నాయని తెలిపారు. ప్రస్తుత ప్రపంచం కోవిడ్, అంతర్జాతీయ యుద్ధాలు, తీవ్రమవుతున్న ఇంధన సంక్షోభం వంటి సవాళ్లను ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఈ సవాళ్లను సకాలంలో పరిష్కరించకపోతే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సాధించిన అభివృద్ధి తిరోగమనం చెందుతుందన్నారు. దాంతో జనాభాలో ఎక్కువ భాగం మళ్లీ పేదరికంలోకి నెట్టబడే ప్రమాదం ఉందని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేస్తూ,
1: पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है. ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है. हम सभी देख रहे हैं, अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा. दुनिया की बहुत बड़ी

0: आबादी फिर से गरीबी के दलदल में चली जाएगी।
1: అదేవిధంగా డిజిటల్ చెల్లింపుల్లో భారత్ అగ్రస్థానంలో ఉందని ప్రధానమంత్రి అన్నారు. నెలకు 20 బిలియన్ డాలర్ల విలువైన డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయని, భారత్లో ఒకప్పుడు కేవలం 4 యూనికాన్ సంస్థలే ఉండేవని ఇప్పుడు 100కి పైగా ఉన్నాయని వెల్లడించారు. భారతదేశంలో సెమీకండక్టర్ ప్లాంట్ల ఏర్పాటు జరుగుతున్నాయని, ఇప్పటికే కొన్ని చోట్ల మేడ్ ఇన్ ఇండియా చిప్లు తయారవుతున్నాయని తెలిపారు. ఏఐ సమ్మిట్, G20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించగలిగామని చెప్పారు. 21వ శతాబ్దంలో సాంకేతికత, మానవీయ విలువల కలయికతో సాగుతున్న భారతదేశం ప్రపంచానికి ఒక అపారమైన అవకాశాల భూమిగా అవతరించిందని ప్రధాని పేర్కొంటూ,
0: 21వీ సది కా భారత్ అవసరం కీ భూమి హై, భారత్ టెక్నాలజీ డ్రివెన్ భీ హై ఔర్ హ్యూమనిటీ డ్రివెన్ భీ హై, భారత్ జితనా ఎన్షియంట్ హై ఉతనా హీ మోడర్న్ బన్ రహా హై ఔర్ వికసిత్ భారత్ కీ జర్నీ మే భాగీదారీ కా భీ హై। मैं नेदरलैंड्स में भारतीय समुदाय के सभी साथियों से कहूंगा, आप भारत में ज्यादा से ज्यादा सहयोग बढ़ाएं, इससे भारत का सामर्थ्य भी बढ़ेगा और आपके इन्वेस्टमेंट पर रिटर्न भी ज्यादा मिलेगा।
1: డెంగ్యూ నివారణపై అవగాహన పెంచడానికి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి పౌరులందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పిలుపునిచ్చారు. ఈరోజు జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి స్పందిస్తూ, పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం, పరీక్షల సామర్థ్యాన్ని విస్తరించడం, చికిత్స సౌకర్యాలను మెరుగుపరచడం, విస్తృతమైన అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా డెంగ్యూ నియంత్రణకు ప్రభుత్వం తన ప్రయత్నాలను నిరంతరం ముమ్మరం చేస్తోందని పేర్కొన్నారు. డెంగ్యూపై జరిగే ఈ పోరాటంలో సమాజంలోని ప్రతి ఒక్కరి క్రియాశీలక భాగస్వామ్యం ఎంతో అత్యవసరమని జేపీ నడ్డా పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల రహిత భారతదేశం సాధించేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. భారతదేశ దర్యాప్తు సంస్థలు ఆపరేషన్ రేజ్పిల్ ద్వారా దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 182 కోట్ల రూపాయల విలువైన క్యాప్టగాన్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నాయి. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ సమాచారాన్ని పంచుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పశ్చిమాసియా దేశాలకు తరలించడానికి సిద్ధంగా ఉన్న ఈ డ్రగ్స్ రవాణా ఉదంతాన్ని ముందుగా పసిగట్టడం, అలాగే ఒక విదేశీ పౌరుడిని అరెస్ట్ చేయడం డ్రగ్స్పై భారతదేశానికి ఉన్న జీరో టాలరెన్స్ విధానానికి నిదర్శనమని పేర్కొన్నారు. భారత భూభాగాన్ని రవాణా మార్గంగా వాడుకుంటూ దేశంలోకి ప్రవేశించే లేదా దేశం దాటి వెళ్లే డ్రగ్స్పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని అమిత్ షా స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నీట్ పేపర్ లీకేజ్ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న పివి కులకర్ణి, మరో నిందితురాలు మనీషా వాగ్మరేలను ఢిల్లీ కోర్టు దర్యాప్తు నిమిత్తం 10 రోజుల పాటు సిబిఐ కస్టడీకి అప్పగించింది. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని, విచారణకు వీరిద్దరినీ దేశ రాజధాని ఢిల్లీ దాటించి ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లాల్సి ఉందని దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలిపింది. దీనిని పరిశీలించిన ప్రత్యేక సిబిఐ కోర్టు న్యాయమూర్తి అజయ్ గుప్తా నిందితులకు సిబిఐ రిమాండ్ విధించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో నీతి ఆయోగ్ బృందం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ మేరకు నీతి ఆయోగ్ ఈరోజు ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం, పశ్చిమ బెంగాల్లో సహకార సమాఖ్య స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకువెళ్లడంపై నీతి ఆయోగ్ ప్రతినిధి బృందం ఈ సమావేశాన్ని నిర్వహించింది. నీతి ఆయోగ్ అడిషనల్ సెక్రటరీ రోహిత్ కుమార్, ప్రోగ్రామ్ డైరెక్టర్ రాజీవ్ కుమార్ సేన్ ఈ సమావేశానికి నాయకత్వం వహించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రణాళిక గణాంకాల శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ పీకే మిశ్రాతో పాటు 9 మందికి పైగా రాష్ట్ర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్టేట్ సపోర్ట్ మిషన్, యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ బ్లాక్స్ ప్రోగ్రామ్, అటల్ ఇన్నోవేషన్ మిషన్, రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చే నీతి ఆయోగ్ ఇతర ముఖ్యమైన కార్యక్రమాలను ఈ సమావేశంలో సమీక్షించినట్లు నీతి ఆయోగ్ ఆ ప్రకటనలో తెలిపింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ 12వ తరగతి ఫలితాలు ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో మార్కుల పునఃపరిశీలన, రీవాల్యుయేషన్కు నోటీస్ జారీ చేస్తుంది. తమ ఫలితాల పట్ల సంతృప్తి చెందిన విద్యార్థులు 2 అంచెల సమీక్ష విధానాన్ని ఉపయోగించుకోవచ్చని బోర్డు ఆ నోటీసులో పేర్కొంది. విద్యార్థులు మూల్యాంకనం చేసిన జవాబు పత్రాల స్కాన్డ్ కాపీల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. జవాబు పత్రాలలో ఏవైనా వ్యత్యాసాలు ఉంటే వాటి పరిశీలన కోసం లేదా బోర్డు మార్కింగ్ విధానం ఆధారంగా నిర్దిష్ట సమాధానాలను తిరిగి మూల్యాంకనం చేయాలని విద్యార్థులు కోరవచ్చని తెలిపింది. స్కాన్ చేసిన కాపీల కొరకు ఈ నెల 19 నుండి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, ఇందుకు ఒక సబ్జెక్టుకు 700 రూపాయల రుసుము చెల్లించాల్సి ఉంటుందని బోర్డు

0: స్పష్టం చేసింది. పునఃపరిశీలన రీవాల్యుయేషన్ దరఖాస్తులను ఈ నెల 26 నుండి 29 తేదీల మధ్య సమర్పించాలని సిబిఎస్ఈ తెలియజేసింది. ఈరోజు సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. సిక్కిం అద్భుతమైన నైసర్గిక అందాలు, సంపన్న సాంస్కృతిక వారసత్వం, పర్యావరణ పరిరక్షణ పట్ల నిబద్ధత ఆ రాష్ట్రాన్ని దేశానికే పర్యావరణ హితమైన సుస్థిర అభివృద్ధికి ఒక మార్గదర్శిగా నిలిపాయని రాష్ట్రపతి కొనియాడారు. భారతదేశ అభివృద్ధిలో సిక్కిం అందిస్తున్న సహకారం ఎంతో విలువైనదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. రాబోయే కాలంలో కూడా సిక్కిం అభివృద్ధి ప్రగతి కోసం కేంద్ర ప్రభుత్వం తన పూర్తి మద్దతును నిరంతరం అందిస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన కోల్కతా 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్ నష్టపోయి 116 పరుగులు చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, భారతదేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించడం తక్షణమే నిలిపివేయాలని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సేనా సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా స్పష్టం చేశారు. పాకిస్తాన్ భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద చర్యలను తక్షణమే విరమించాలని, లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. వాతావరణం. ఈరోజు దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని భాగాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం IMD స్పష్టం చేసింది. రాగల 2 రోజుల్లో కేరళం, మాహే, దక్షిణ కర్ణాటక అంతర్గత ప్రాంతాలు, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఈశాన్య భారత ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాల నివారణకు భారత్, నెదర్లాండ్స్ కలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. డెంగ్యూ నివారణపై అవగాహన పెంచడానికి పౌరులందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల రహిత భారతదేశం సాధించేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో నీతి ఆయోగ్ బృందం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. స్వయంవరం చిత్రం నుండి చిత్ర పాడిన పాట వింటారు.

మేరకు శాస్త్రవేత్తల సూచనలు ప్రసారమవుతాయి. 7:45 తిరిగి రాత్రి 9:30 స్వరమాలిక, 8:15 90 వసంతాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి, రాత్రి 10:00 రవి వాసరి అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ వివేక్ షోనర్ ఫ్లూట్ వాదనం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం వింటారు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ రాత్రి అందించిన సమాచారం ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 36.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.9 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల వారికి వాతావరణ సూచన. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండి పొగమంచు వంటి మసక పరిస్థితులు కొనసాగించవచ్చు. రాత్రిపూట గరిష్ట ఉష్ణోగ్రత సుమారు 35 డిగ్రీల సెల్సియస్గా ఉండే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఆంధ్రేతర ప్రాంతాల వారికి వాతావరణ హెచ్చరిక. దక్షిణ తమిళనాడు తీరం వెంబడి మరియు దానికి దూరంగా దక్షిణ తూర్పు మధ్య బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాల్లో, పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో మరియు అండమాన్ సముద్రంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. కొన్ని సమయాలలో 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఈ సమయంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 11:54. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై మీడియం వేవ్ ప్రసారాలు, 102 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం ప్రసారాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.

హలో ఆల్ ఇండియా రేడియో మీడియం వేవ్. సమయం 5:44:47. హలో, దిస్ ఈజ్ ఆల్ ఇండియా రేడియో 1. సమయం 5